అది మరి అట్లా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మెల్లగడే ఎందుకు స్టార్ట్ చేయాలి? ఎట్లా అనిపించింది మన సెలబ్రేషన్? సెలబ్రేషన్ ఆఫ్ వెన్నెలకి ఇష్టం నేను అది, కానీ ఇక థర్స్డే అని వచ్చింది అంటేనే సెలబ్రేషన్ టైం కదా. సో వెల్కమ్ లిసనర్స్, ఎట్లున్నారు అందరు? మంచి ఉన్నారా? మీరు వింటున్నారు ధూమ్ ధమాక విత్ మీ మాస్ పిల్లా మీ అనుతోని. ఎవ్రీ థర్స్డే నేనుంటా 7 to 9 PM. సో ఇక లేట్ ఎందుకు? మస్తు పాటలు వినేద్దాం, ముచ్చట్లు పెట్టుకుందాం, అట్లనే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అందరికి చూసిపెట్టి చెప్తా. So don't go anywhere, stay tuned in, let's go listen to a good song and I will be right back.

Welcome back, listeners. Mere Dilaru Doom Da Maka with me, Maspilla, me, RJ Anutoni. Edlo Narumi Thursday Manjaitunda, how is your week? I am like, Nakendu Eval Friday unte bound and pissundi. Enduku, but sometimes Manakandisa like a long week ochinato. So Atlanaku, e week kocham long and pitchindi. Rebe leave it koledu, Rebe go to office panjayale. So Inkoka one day undigani, but weekend ocheshindi and feeling inkarale. Me week. I would really like to know. ఇంకా ఇవాళైతే నేను మళ్ళీ సిమిలర్ ఒక ఫీలింగ్ లో ఉన్నా దట్ బా కొంతమంది వి కుడ్ హ్యావ్ హ్యాడ్ ద మోర్ అన్నట్టు ఏందో మరి నాకే వస్తుంది ఈ థర్స్డే రోజే నేను మాట్లాడదాం అన్నప్పుడే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనొచ్చు లేకపోతే సాడ్ న్యూస్ అనొచ్చు ఐ హావ్ బీన్ లిసనింగ్ అండ్ చెప్తా మస్తు టైం ఉంది డోంట్ వరీ అట్ ఆల్ మనకి మస్తు టైం ఉంది బట్ ఇక స్టార్టింగ్ ఏ సాడ్ ఎందుకు స్టార్ట్ చేయాలి కొంచెం జోష్ లో స్టార్ట్ చేద్దాము అన్నట్టు I will get to my topic in a minute. ఇవాళ స్పెసిఫిక్ టాపిక్ అని కాదు కానీ డిఫరెంట్ చిన్న చిన్న టాపిక్ లు మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ మన హితబోధ మనకుంటది. సో దాని గురించి మాట్లాడడానికి చాలా టైం ఉంది. బట్ అంతకంటే ముందు స్కూల్ స్టార్ట్ అవ్వనికి ఇంకొక వీకే ఉంది. నెక్స్ట్ వీక్ ఈ టైం కి మరి మీరుండే ఎక్కడైతే స్పెసిఫిక్ లీ స్టార్ట్ అయితే తెలియదు కానీ ఫ్రిస్కోలో అయితే నెక్స్ట్ వీక్ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అమ్మాయి నేనైతే ఎంత నిమ్మలా ఉన్నా తెలుసా, ఫైనలీ పొద్దున లేచినాక స్కూల్ కు పంపించగానే ఆ పీస్ వస్తుంది కదా, దాట్ ఈస్ సో గుడ్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. మీరు కూడా అదే బోట్ లో ఉన్నారా, ఎప్పుడు వీళ్ళని పంపించేసి తీర్మానేసుకుందాం మంచిగా ఒక నిమ్మలంగా ఒక చాయ్ తాగుదాం అన్నట్టు. ఇంకా వాళ్ళని కూడా ఏమనలేం పాపం, వాళ్ళకు కూడా పిచ్చి లేచిపోయి ఉంటది పిల్లలకి ఇంట్లో కూర్చొని ఎన్ని రోజుల నుంచి ఇంటున్నారు మనం చెప్పేది తప్పదనుకుంటా. సో ఇంకా వేరే ముఖాలు కూడా చూసుకుని వాళ్ళ దోస్తులతోని జర ఎంజాయ్ చేసుకుంటా టీచర్ బ్రెయిన్ తీరడం దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ వెయిటింగ్ ఫర్ స్కూల్స్ టు స్టార్ట్. ఒక మంచి పార్టీ నుంచి వచ్చినాక మిగిలిన ముచ్చట్లు పెట్టుకుందాం. లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరిన్నది ఆ పాట రౌడీ అల్లుడు సినిమాలోంచి. అసలు చిరంజీవి స్టెప్పులు, బాస్ స్టెప్పులు సూపర్ ఉంటాయిలే. ఆ ట్రెండ్ ఆ జమానాలో ఉన్న పాటలకి అదొక కిక్కే వేరబా, మస్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక ఇట్లాంటి కొంచెం పెప్పి బీట్లు ఉంటే మాత్రం ఇక రచ్చ అనుకో. ఇక సూపర్ డాన్స్, అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇక మన చిరు పాటలలో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ కొరియోగ్రఫీ ఉంటాయి. ఇలా కొన్ని పాటలు కొంచెం వెరైటీ వెరైటీ ఉన్నా గానీ, బట్ వన్ ఆఫ్ ద మోర్ ఫన్ మూవీస్ అనిపిస్తుంది నాకు రౌడీ అల్లుడు. ఎందుకంటే అలా మన శోభన ఉంటుంది, దివ్య భారతి ఉంటుంది, సో ఎవ్రీబడి బ్రింగ్స్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్. సో నీకు కొంచెం ఇక డిఫరెంట్ వెర్షన్ అనిపిస్తుంది. ఇక సినిమాల గురించి వస్తే, ఈ వీక్ నేను యాక్చువల్లీ వీకెండ్ లా ఫైనల్లీ పోయి ఒడిస్సీ సినిమా చూసి వచ్చేసిన. మీరు నేను చూడకపోతే మాత్రం నేను రికమెండ్ చేస్తా పోయి చూడండి అని, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ దట్ యూ డోంట్ వాంట్ టు మిస్. అండ్ ఒడిస్సీ సినిమా ఫస్ట్ చాలా మంది అనుకుంటారు, ఏ ఇది మనకు తెలియదు స్టోరీ, దీనికి 3 గంటలు వేస్ట్ చేయాలనా అనుకుంటారు. కానీ బట్ క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ అంటే మీకు అందరికీ క్రిస్టోఫర్ నోలన్ స్పెసిఫిక్లీ తెలిసిన లోపేనా, ఒక క్లాస్ డైరెక్టర్ భయ్. నేను నిజంగా చెప్తున్నా కదా, ఆ థాట్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కానీ, లేకపోతే సినిమా మనకి ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఒక ఒక హైలైట్ సినిమా. నేను చెప్తున్నా అమేజింగ్ మూవీ అనిపించింది నాకైతే. అది గ్రీక్

సో ఒక మంచి పాట వేసేస్తా. ఎందుకు ఇవాళ అంటే చిరు పాటలే అన్ని వేస్తే మీరు ఎవరైనా ఫీల్ అవుతారా? బట్ నాకు ఇంతకుముందు కాల్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక రిక్వెస్ట్ కూడా వచ్చింది, అది కూడా వేస్తా. బట్ ఒక మంచి సాంగ్ వినేసి వచ్చినాక నెక్స్ట్ సాంగ్ మీకోసం లైన్ అప్ చేస్తా సార్. ఈ పాట అయితే తినేసి అంటే

0: Jason.
1: Welcome back, listeners. Meri dinner Doom the Maka with me, RJ Anutoni. నేనుంటే ఎవ్రీ థర్స్డే 7 to 9 PM మనకి ఇక లేట్ ఎందుకు ఈ పాట మీరు ఇంతకుముందు విన్నది అసలు దాంట్లో మనకు అసలు నాగ్ బేబీకి అసలు ఏమన్నా కాన్ఫిడెన్స్ అని ఎందుకు ఉండదు భయ్ అట్లా అంత హ్యాండ్సమ్ ఉండి అండ్ సగం లిరిక్స్ అయితే మస్తు కరెక్ట్ అనిపిస్తాయి నాకు అక్కినేని అంత టోర్ని ఇది అబ్బాయికి అట్లా ఉండాలి భయ్ కాన్ఫిడెన్స్ అట్లా ఉండాలి పిల్లని పటాయించాలన్నా లేకపోతే యూనో అమ్మనే పెళ్లి చేసుకున్నాడు అది వేరే సంగతి బట్ ఆ సాంగ్ మాత్రం వాళ్ళిద్దరికి యాప్ట్ అనిపిస్తుంది నాకు సో అట్లా కొంచెం డిఫరెంట్ గా పాట పెట్టిన బట్ పాట పెడుతున్నప్పుడు నాకు ఇంతకు ముందు ఆఫ్ ఎయిర్ కాల్ కూడా వచ్చింది అండ్ లేడీస్ ఆర్ రెజొనేటింగ్ విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ నువ్వు మా నోట్లో ఉన్న మాట అనిష్టం అను మాకు కూడా ఎంత నిమ్మలంగా ఉందో పిల్లలు స్కూల్ పోతుంటే అది గిల్టీ ఫీలింగ్ అనండి నేను అదొక రిలీఫ్ ఎందుకంటే మనకి అవి మనం ఇష్టం ఉండే కదా అంటాం పిల్లల్ని అది కాదు కానీ ఒక సాచ్యురేషన్ లెవెల్ కి పట్టుకపోతారు చూడు ఏ మనలేక మింగలేక కక్కలేక అని ఏవా ఏంది ఇక సావరణలు కానీ ఏంది నరకం ఒక్కొక్కసారి అయితే నేను నేను కూర్చుంటాను కదా మీటింగ్లల్లా ఇడికెళ్ళి కొట్లాడుకుంటారు మళ్ళీ ఎందుకు కొట్లాడుకుంటారు కూడా తెలియదు మోర్ దాన్ 1% ఉంటే మాత్రం ఇదే ప్రాబ్లమ్ ప్రతి ఇంట్లో మళ్ళా మంచిగా ఉంటారు ఒక సెకండ్ మళ్ళా నెక్స్ట్ సెకండ్ గల్లా గల్లా పట్టుకొని రోడ్ల మీద గుద్దుకుంటారు చూడు బా అట్లా రోడ్ మీద కొట్టుకుంటారు చూడు ఇట్లా ఏదో బస్తీలో అట్లా కొట్లాడుకుంటారు మళ్ళీ 2 నిమిషాలు కాగానే మళ్ళీ వీఆర్ వెరీ నైస్ టు ఈచ్ అదర్ అన్నట్టు ఈ చంద్రముఖి లాంటి బిహేవియర్ కోసము ఆ టీచర్ టీచర్ వాడేసావు టీచర్ వాడిని మనకెందుకు అన్న ఫ్రస్ట్రేషన్ లెవెల్ లోకి వెళ్ళిపోతాం సో అందుకని వాళ్ళు కూడా రెజనేట్ అవుతారు అనమాట జస్ట్ వాళ్ళు బస్ ఎక్కిచ్చి లేకపోతే వాళ్ళు డ్రాప్ చేసొచ్చు ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు ఆ సోఫాలో కూర్చుంటాం చూడు ఆఫీస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక 5 నిమిషాలు ఆ పీస్ ఇంట్లో అమ్మయ్యా అన్ని పోయినాయిరా భయ్ అన్ని దిమాగ్ ఖరాబ్ అయ్యాయి చిన్న చిన్నయా అన్ని పోయి నిమ్మలంగా కూర్చున్నాము అనిపిస్తుంది చూడు ఆ పీస్ కోసం నేను ఇంకా 1 వీక్ వెయిట్ చేస్తా ఎందుకంటే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది స్కూల్ ఇక ఆ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక పడే కష్టాలు పడుతూనే ఉంటాము అది మనకు అవాయిడబుల్ కాదు ఇక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంటాయి స్కూల్ స్టార్ట్ అవుతుంటది వాళ్ళకి వాళ్ళలోళ్ళు స్టార్ట్ అవుతుంది ఈ వీకెండ్ అయితే ఫుల్ పోయి మంచిగా షాపింగ్ కూడా చేయండి బ్యాక్ టు స్కూల్ మస్తు షాపింగ్ ఉంటుంది నేనైతే షురూ కూడా చేయలేదు బట్ షాపింగ్ కంటే ముఖ్యం కూడా వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ అనమాట మీకు అట్లా ఎక్సైట్మెంట్ ఉంటుండే స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేనైతే కొత్త బ్యాగ్ కొనుక్కోవాలి కొత్త డ్రెస్ కొనుక్కోవాలి ఫస్ట్ డే పోయేటప్పుడు మస్తు తయారైపోవాలి సోకులన్నీ మస్తు పడ్డా నేను మీకు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం నాకు కాల్ చేసి చెప్పండి వాట్ ఈజ్ యువర్ 1 మెమరీ దట్ వెన్ యూ గో బ్యాక్ టు స్కూల్ ఒక హాలిడేస్ అయిపోయినాక వాట్ డూ యూ లుక్ ఫార్వర్డ్ ఫర్ యూనో ర్యాండమ్ గా అడుగుతున్న క్వశ్చన్ బట్ ఇట్స్ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా మనందరికి ఏదో ఒక చిన్న మెమరీ ఉంటుంది స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే మీకేం గుర్తొస్తుంది వాట్ ఆర్ యూ మోర్ ఎక్సైటెడ్ ఫార్ నాకు కాల్ చేయండి 9726361966 ఇంకొక మంచి పాట పెడతా ఆ పాట ఇనేసి వచ్చేసేయండి ఓకే లెట్స్ గో

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
6: Yes sir.
5: Rajaraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tally and catering.
5: You're absolutely right. Rajaraj's Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajaraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విత్ షమికా, పరోటా.
10: ఎందు బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com. perfect for dine in, take away or full service catering.
12: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
13: Sure.
12: How many people are we expecting?
13: 5k anukuntunna,
12: but koncham mood baagunte inka ekkuva avachchu.
13: Idi office party a leka jatra?
12: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
14: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
15: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మక్కా విత్ మీ ఆర్జే అనుతోని. మనం ఉంటాం ఎవ్రీ థర్స్డే 7 to 9 PM. ఇవాళ మనం మాట్లాడుకుంటాం ర్యాండమ్ గా స్టార్ట్ అయిన టాపిక్ గానీ, బట్ అందరు కనెక్ట్ అవుతున్నారు. నేను మన కమర్షియల్ నడుస్తుంది కాబట్టి కాల్ ఆన్ ఎయిర్ తీసుకోలేకపోయినా, బట్ రియల్లీ ఒక మస్తు ముచ్చట తెలిసింది ఇప్పుడు. ఇంతకు ముందు నాకు ఆఫ్ ఎయిర్ కాల్ తీసుకున్నప్పుడు, సో నేనేమడిగినా అంటే, ఇక స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలకి, సో మనకి ఎక్సైట్మెంట్ అయితే మస్తు ఉంటుంది, మెయిన్లీ పేరెంట్స్ కి. అబ్బా ఫైనల్లీ పంపించొస్తున్నాం రాబాయి, నిమ్మలంగా కూసొచ్చి ఇంట్లో అన్నట్టు. మీరు స్కూల్ కి పోతున్నప్పుడు మీరేమన్నా మెమరీస్ ఉన్నాయా అని చెప్పి, ఈ ఒక మెమరీ అయితే నేను కూడా కరెక్ట్ అయితా, లంచ్ బాక్స్. నాకు ఇంతకు ముందు కాల్ చేసిన కాలర్ చెప్తుండే దట్ వైట్ రైస్ అండ్ ఆమ్లెట్, అది ఫుల్ మెమరీ. అంటే ఇక లంచ్ బాక్స్ తీసుకోబోతున్నప్పుడు దట్ వాజ్ అ మెమరీ, దానికోసం వెయిట్ చేస్తుండే. అంటే నేనైతే, నాకు కూడా గుర్తుంది మా ఇంట్లో కూడా ఆమ్లెట్, ఫుల్ ఆమ్లెట్ రావాలంటే అది లంచ్ బాక్స్ అండి. ఎందుకంటే ఇట్లా మేము అందరం కూర్చున్నప్పుడు, ఇప్పుడు అంటే ఓ 12 గుడ్లు ఉడకబెట్టుకుంటాము, లేకపోతే 20 గుడ్లతో కర్రీలు వండుకొని, ఓ పిల్లలకు ఓ బాయిల్డ్ ఎగ్లు ఇచ్చుకొని, ఓ 4 గుడ్లు 6 గుడ్లు ఆమ్లెట్లు వేసుకుంటారు ఎగ్ వైట్స్ తోని. కానీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే అట్లా లేకుండే. మరి మీకు ఎట్లుండో నాకు తెలియదు, కానీ ఐ షేర్ ఎ వెరీ ఫన్ మెమరీ విత్ యూ. సండే రోజు మా ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుండే, కానీ అప్పుడప్పుడు ఇక పోయి, ఇక మా అమ్మ ఏం చేస్తుండే సార్, సికింద్రాబాద్ కి పోయి, మేముండేది ఎయిర్ ఫోర్స్ కాలనీలో, ఆడికి వెళ్ళి సికింద్రాబాద్ పోయి మా అమ్మమ్మ చేసిన మటన్ చికెన్ పట్టుకొస్తుండే. అది లేకపోతే ఏడ దొరకదా అన్నట్టు, ఆమె లేకపోతున్నా అదే మంచిగా ఉంటుంది అన్నట్టు. అయితే ఒక్కొక్కసారి ఏమైతుండే, సండే రోజు టైం కుదరకపోతుండే, సో మా అమ్మ ఏం చేస్తుండే, గుడ్డు పులుసు చేస్తుండే. గుడ్డు పులుసు అనగానే గుడ్లు 6 గుడ్లు ఉడకబెడుతుండే. ఆ గుడ్లు ఉడకబెట్టి మా అయ్యకేమో ఒక ఫుల్ గుడ్డు, మరి మేము మేము నలుగురం ఉంటుండే, సో అందరికి హాఫ్ హాఫ్, మళ్ళా సాయంత్రంకి మళ్ళా ఆ మూడు గుడ్లనే అనమాట. ఇట్లా మేము హాఫ్ గుడ్డు తిని ఖుషి అయిపోతుండే బా. సో ఇప్పుడు ఆ చిన్న చిన్న మెమరీస్ లేవు, బట్ కమింగ్ బ్యాక్ టు దట్ లంచ్ బాక్స్, అట్లా ఫుల్ గుడ్డు తినాలి అంటే లంచ్ బాక్స్ లోనే మంచిగా ప్రాపర్ గా ఆమ్లెట్ వేసి ప్యాక్ చేస్తుండే. అది ఇంట్లో కూర్చున్నప్పుడు ఆమ్లెట్ వేసారు అనుకో, దాన్ని కట్ చేయాలి. ఇద్దరే ఉంటేనే హాఫ్ హాఫ్, ముగ్గురు ఉంటే 1/3, లేకపోతే 1/4. అబ్బో మస్తు దా మస్తు, ఇట్లా ఎవరికి ఒకరి నీకు ఎక్కువ వచ్చిందా నాకు తక్కువ వచ్చిందా ఈ లొల్లి మస్తు ఉంటుండే. సో వన్ ఆఫ్ దట్స్ ఎ గుడ్ మెమరీ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్ మీ అబౌట్ దాట్, బికాస్ నేను కూడా వెయిట్ చేస్తుండే ఫ్రైడ్ రైస్ గట్టిస్తుండే ఒక్కొక్కసారి, కానీ ఆమ్లెట్ అయితే కాన్స్టెంట్ అనమాట. ఆమ్లెట్ ఉంటే మాత్రం అదొక వేరే టేస్ట్. 7G లో చూస్తాం చూడు, ఇప్పుడు తింటాడు చూడు వాడు ఫుల్ ఆమ్లెట్లు అన్నం పెట్టుకుని, వా ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది ఆమ్లెట్ తినబుద్ది అవుతుంది. బట్ ఆమ్లెట్ తినలేం కానీ పోయి ఒక మంచి పాట అయితే తినేసిరండి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ రిక్వెస్ట్ సాంగ్. సో ఇంతకు ముందు మనకి కాల్ చేసినప్పుడు సో అయితే యూ రిక్వెస్టెడ్ ఫర్ లెనిన్ లోంచి ఒక పాట, హియర్ యూ గో, దిస్ ఇస్ ఫర్ యూ.

0: Hi listeners, manake on air, we have Raghav Garu, so I wanted to take this call. Chapandi, can you hear me? Yeah, Chapandi. Hello? Yeah, Chapandi, Raghav Garu. Meeke memory gurtu vachindi mana omelette and back to school cheppinappudu chapandi.
1: Naake kosmandi
0: water. Okay, okka nimisham. Can you hear me?
1: Hello.
0: Hello. Vinpistunnara?
1: Still echo.
0: Oh. Inga echo vastunda? Okka nimisham. Koncham volume taggeyandi mee dantlo. Can you hear me?
1: Baagunna.
0: హలో రాఘవ్ గారు వినిపిస్తుందా?
1: లేదు, ఇప్పుడు నాకు మొత్తం మధ్యకు స్టార్ట్ అయింది.
0: ఓకే, ఒక్క నిమిషం ఆగండి, నేను ఐ విల్ టేక్ ఇట్ డైరెక్ట్లీ అండ్ 1 సెకండ్. ఒక్క నిమిషం ఆగండి, నేను ఆఫీస్ చూస్తాను.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. అరే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మేము ఇద్దరం మాట్లాడుతుండే, బట్ ఐ కుడెంట్ కనెక్ట్, నేను చెక్ చేస్తా ఏమైతుందని. బట్ నాకు ఒక మంచి ఫన్ ఫ్యాక్ట్ చెప్పిండు, బట్ ఆల్సో ఫన్ కూడా కాదు, మోర్ లైక్ ఇట్స్ ఒక మంచి మెమరీ. సో రాఘవ్ ఏం చెప్తుండే అంటే, వాళ్ళంటే థర్స్డే రోజు మామూలుగా అయితే డైలీ దే వుడ్ హ్యావ్ ఎ నైస్ బ్రేక్ఫాస్ట్, ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్, ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్, పాలు, ఒక గ్లాస్ పాలు అట్లా. బట్ థర్స్డే రోజు ద మెమరీ దట్ హీ రికలెక్ట్స్ ఈస్ థర్స్డే రోజు ఇక మనము బాబా పూజ అట్లా పూజ చేస్తాం కదా, సో పూజ చేసినప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకపోతున్నానంట ఆంటీ, సో అందుకని డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నానంట మధ్యాహ్నం, అన్నము పప్పు ఆలు ఫ్రై గిట. బట్ ఇక పొద్దున ఇక బికాస్ దేర్ ఇస్ నో బ్రేక్ఫాస్ట్ కదా, ఈయనకి మాత్రం అడిగినందుకు కొంచెం పెద్దగా అయినాక, లైక్ సమ్వేర్ అరౌండ్ 8th class 9th class ఉన్నప్పుడు, ఒక కప్పు ఒక నాకు కొంచెం ఛాయ్ కావాలి మమ్మీ అంటే మాత్రం ఛాయ్ ఇస్తున్నానంట. సో ఇక వాళ్ళ మమ్మీ కూడా మళ్ళా ఇంకొక బ్రేక్ఫాస్ట్ చేయలేను కాబట్టి అన్నట్టు ఈయనకు కూడా ఇక స్లైడ్ చేసి ఒక కొంచెం ఛాయ్ వస్తుండే, అండ్ ఈయనకు కూడా అమ్మయ్య ఫైనల్లీ ఛాయ్ వచ్చేసింది అన్నట్టు హీ వుడ్ ఆల్సో ఎంజాయ్ ఇట్. సో దట్స్ ఎ గుడ్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ ఫర్ షేరింగ్. అండ్ దోస్ ఆర్ ద ఫన్ మెమరీస్ యూ వాంట్ హోల్డ్ ఆన్ టు. నాకు అదే అదే అనిపిస్తుంది, ఏ ఎన్ని దిమ్మకరం అయ్యేటివి కాకుండా ఎవరితో కొట్లాడడం ఏం చేసినాము ఇవన్నీ కాదు, ఇవన్నీ ఈవెన్చువల్లీ డౌన్ ద ఏజెస్ మర్చిపోతాం, కానీ ద గుడ్ మెమరీస్ దట్ వీ టేక్ విత్ అస్ ఆర్ దీస్. అట్లాంటివి ఎన్ని ఎక్కువ మనము లపేటంటాం కదా, అట్లా ఎన్ని సుట్టుకోగలిగితే అన్ని పెట్టుకోవాలి మన దగ్గర, బికాస్ దే మేక్ అస్ బ్రింగ్ ఎ స్మైల్. ఇప్పుడు మీ మెమరీ చెప్పేవరకు ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ లిజనింగ్ దట్ యూ మీరు మీరు మీరన్న ఒక కప్పు ఛాయ్ తాగుతుండే వాళ్ళ సార్ థర్స్డే మార్నింగ్ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ నాకు ఛాయ్ తాగాలనిపిస్తుంది, ఇప్పుడు నాకు ఆమ్లెట్ తినాలనిపించింది, ఇప్పుడు ఛాయ్ తాగాలనిపిస్తుంది, కానీ నేను ఏమి తినలేను తాగలేను, ఎందుకంటే మనం ముచ్చట పెట్టుకోవాలి కాబట్టి. బట్ మీకు మన టాపిక్ ఇప్పుడే ట్యూన్ అవుతున్న వాళ్ళకి, బ్యాక్ టు స్కూల్, మీ స్కూల్ డేస్ లా ఇఫ్ యూ హ్యావ్ దట్ వన్ మెమరీ దట్ యూ వాంట్ టు కనెక్ట్ టు, యూనో కాల్ మీ 9726361966. నేను ఇది ఉంటా 9 o'clock దాకా. సో నేను మీ మెమరీస్ ఎన్ని, ఐ వుడ్ లవ్ టు షేర్ ఇట్ విత్ ది ఆడియన్స్. మీకేమైనా గుర్తొచ్చి మీరు బ్యాక్ టు స్కూల్ కి పోతున్నప్పుడు మీకేం ఎక్సైట్మెంట్ ఉంటుండే, లెట్ మీ నో. ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ మెమరీస్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ అస్. ఓకే, ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, సో దిస్ ఈస్ అనదర్ రిక్వెస్ట్ సాంగ్. ఐ హియర్ యూ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. సో మనము ఇంతకు ముందు ఈ పాట యాక్చువల్లీ మీరు విన్నది మస్తు ఉంది కదా సాంగ్, ఉప్పెన మూవీలోంచి మంచిగా అనిపిస్తుంది, ఇలా ఒక వాటర్ లెక్క వెళ్ళిపోతా ఉంటది అనిపిస్తుంటది పాట. సో మూవీ కొంచెం లైక్ యూనో ఎండింగ్ నాకు నచ్చకపోయినా, బట్ వైష్ణవ్ తేజ్, పంజాబ్ వైష్ణవ్ తేజ్ అంటారు కదా, కృతి శెట్టి వాళ్ళు యాక్ట్ చేసింది, ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే సూపర్. నేనైతే బిగ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ సేతుపతి అన్న. తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు కూడా, మలయాళం కదా, తమిళ సినిమాలు కానీ మస్తు చేస్తాడు. సో అప్పుడప్పుడు సబ్ టైటిల్స్ పెట్టుకుని కూడా చూడాలనిపించే సినిమాలు మన మలయాళం తమిళ సినిమాలు. వాళ్ళు ఎందుకు ఒక రిస్క్ తీసుకోనికి దే గో అండ్ ట్రై అ లిటిల్ బిట్ ఫార్దర్ అనిపిస్తుంది మన వాళ్ళ కంటే. మనం కూడా చేయాలి అట్లా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, బట్ వీ నీడ్ మోర్ మూవీస్ దట్ ఆర్ నాట్ జెనరిక్ మూవీస్, యూనో. అవు మళ్ళీ ఇష్టం, మళ్ళీ అను ఎట్కెళ్ళటో వెళ్ళిపోయింది, ఏ ముచ్చట పెట్టి నీకు వచ్చినావు, ఏ ముచ్చట పెడుతున్నావు అని అనుకుంటున్నా. ఐ విల్ కమ్ బ్యాక్. వస్తా అట్లా మనం అట్లా జంప్ చేస్తుంటేనే మంచిగా అనిపిస్తుంటది, ఎందుకంటే అను ఒక దగ్గర కూర్చునే రకం కాదు అందుకని. బట్ ఇప్పుడు మనం ఇవాళ టాపిక్ మనం అనుకుని రాలేదు, బట్ టాపిక్ అయిపోయింది అండ్ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఐ విల్ కంటిన్యూ దిస్ టాపిక్. మనము బ్యాక్ టు స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ పిల్లలు దేనికి ఎక్సైటెడ్ ఉన్నారు వాళ్ళు బ్యాక్ టు స్కూల్ కు పోనీకి, లేకపోతే మీరు మీ బ్యాక్ టు స్కూల్ టైమ్ లా వాట్ వాజ్ దట్ వన్ మెమరీ, ఆర్ యూ నో మేర్ మోర్ దెన్ వన్ మెమరీ ఆల్సో దట్ యూ రిలేట్ టు బ్యాక్ ఇన్ స్కూల్, ఆర్ లేదు ఒక్కసారి స్కూల్ కి పోతుంటే వావ్ యూనో ఎక్సైట్మెంట్ ఉంటది అని అట్లా ఉంటది కదా, అట్లాంటి మెమరీ ఏమైనా ఉంటే కాల్ చేయండి 9726361966. ఐ విల్ బి హియర్ టిల్ 9 PM అండ్ ఐ విల్ లిసన్ టు యూ అండ్ నేను పాటలు కూడా రిక్వెస్ట్ తీసుకుంటా. అండ్ అట్లనే ఇప్పుడు ఇప్పటిదాకా వేసిన పాటలు సగం నేను ఇష్టం కాదు, రిక్వెస్ట్ వచ్చిన పాటలు, నెక్స్ట్ పాట కూడా రిక్వెస్ట్ పాటే. సో ఆ పాట ఇన్నే చూద్దాం. అండ్ మెమరీస్ గురించి అంటే నాకైతే నా బర్త్డే ఎప్పుడు సమ్మర్ లో వస్తుండే అనమాట. సో నాకు ఒక బ్యాడ్ మెమరీ ఏముంటుండే అంటే బా సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయా మన, అప్పుడు ఏంది మనం పోయి మంచిగా చాక్లెట్లు ఇచ్చుకోవచ్చు, ఆ ఒక్కరోజు ఫుల్ మంచిగా ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోవచ్చు. మా స్కూల్లో యూనిఫామ్ ఉంటుండే, ఎయిర్ ఫోర్స్ స్కూల్ కాబట్టి. సో ఇక మాకేమనిపిస్తుండే బా, కానీ ఇప్పుడు లెక్క మేలా జూన్ లో స్టార్ట్ కాకపోతుండే, మాకు ఏప్రిల్ లోనే స్కూల్ అయిపోతుండే. సో హాలిడేస్ వచ్చే వరకలా ఇప్పుడు కూడా ఒకసారి కూడా పోలే నేను కేక్ తీసుకొని గానీ చాక్లెట్లు తీసుకొని గానీ. మా ఏమో అయితే ఖుషి అయిపోతుంది, ఎందుకంటే మళ్ళా ఏంది మాకు ఖరాబు, మళ్ళా చాక్లెట్లు కొనియాలి ఇవన్నీ అని. బట్ నాకు అదొక కైండ్ ఆఫ్ లైక్ సాడ్ మెమరీ అనమాట, దట్ ఎప్పుడు హాలిడేస్ ఇంట్లో మా చుట్టాలు వస్తుండే, లేకపోతే కజిన్స్ వస్తుండే, వాళ్ళతోనే అవుతుండే, కానీ ఫ్రెండ్స్ తోని ఇక కొంచెం ఇక ఇంజనీరింగ్ అట్లా కాలేజ్ లో పోయినాక మాత్రం దోస్తులతోనే ఇంటికి వస్తుండే, మంచిగా కుకింగ్ అవుతుండే, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బయట పోయి పార్టీ ఇచ్చుకుంటుండే, అప్పుడు అంత బాగుండే. కానీ స్కూల్ టైంలో మాత్రం దట్ వాజ్ వన్ మెమరీ దట్ ఐ మిస్ ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ విత్ స్కూల్. ఇట్లాంటి మెమరీలు గుర్తొస్తూనే ఉంటాయి, బట్ మీకు ఏదైనా గుర్తొస్తే మాత్రం కాల్ చేయండి 9726361966. ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది మనకి, సో లెట్ అస్ గో ప్లే దట్ సాంగ్ రైట్ నౌ.

0: మాక నేను మీ ఆర్జే అను ఇవాళ చేస్తున్నా మీకోసం ఒక చిన్న టాపిక్ విచ్ ఈస్ బ్యాక్ టు స్కూల్ స్పెషల్ అనమాట. బ్యాక్ టు స్కూల్ లో మీ మెమరీస్ ఏంది, మీకేం గుర్తున్నాయి, మీరు స్కూల్ కు పోతున్నప్పుడు గానీ, స్కూల్ డేస్ లో గానీ, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ లో జిటర్స్ గానీ, వాట్ డూ యూ రిమెంబర్, వాట్ వుడ్ యూ లైక్ టు షేర్. మీకు గుర్తొస్తే నాకు కాల్ చేయండి 9726361966. నాకు మా వాళ్ళు స్కూల్ కు పోతున్నారు అనే ఎక్సైట్మెంటే కాకుండా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టుడే ఆల్సో బికాస్ ఒకటి ఏంటంటే NFL season is back. My God, మీరు మొన్న దాకా అను సాకర్ పిచ్చినారంటే ఇక మీరు నెక్స్ట్ ఫిబ్రవరి దాకా నా దాంట్లో కంపల్సరీ ఫుట్బాల్ గురించి నాల్సిందే, బికాజ్ ఐఎమ్ ఎ బిగ్ NFL ఫ్యాన్. ఇవాళ ఫస్ట్ గేమ్ ఆఫ్ NFL ప్రీ సీజన్ స్టార్ట్ అయింది. చాలా మందికి తెలియదు అసలు ప్రీ సీజన్ అంటే ఏందో కూడా. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ప్రీ సీజన్ అనేది దే డు నాట్ కౌంట్ టువర్డ్స్ ద రెగ్యులర్ సీజన్ గేమ్స్ అనమాట. ఎవ్రీ టీమ్ టిపికల్ గా ఒక మూడు ప్రీ సీజన్ గేమ్స్ అయితే ఆడుతుంది. అండ్ ఫస్ట్ ది హాల్ ఆఫ్ ఫేమ్ గేమ్ అంటారు దాన్ని. అండ్ ఇలా ఏంది అంటే చాలా అన్డ్రాఫ్టెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ఎర్న్ రాస్టర్ స్పాట్ అనమాట. వాళ్ళని సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారనుకో, వాళ్ళ సూపర్ స్టార్స్ ని గానీ లేకపోతే కొంతమంది హూ జస్ట్ వేర్ జాయిన్డ్ రుకీస్ అంటాం, ఫస్ట్ టైం ప్లే చేస్తున్న వాళ్ళని, సో వాళ్ళని చూసే ఛాన్స్ దొరుకుతుంది. దే కెన్ గో వాచ్ ద గేమ్. అండ్ ఇప్పుడు రైట్ నౌ యాక్చువల్ ఇప్పుడు అవుతుంది, కారోలినా ప్యాంథర్స్ ఆర్ ప్లేయింగ్ అరిజోనా కార్డినల్స్. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యి దే ఆర్ ఆల్ అట్ 7-7. సో సెకండ్ క్వార్టర్ నడుస్తుంది. సో ఫుట్బాల్ తెలియని వాళ్ళకి మాత్రము నా గోల్ ఏంది తెలుసా, ఈసారి ఈ సూపర్ బౌల్ వర్కల మిమ్మల్ని ఫుట్బాల్ మాకు వచ్చి భయరే ఫుట్బాల్ క్యా ఆరాంసే దేఖ్ సక్తే, అట్లీస్ట్ మీకు NFL 101 నేర్పించే బాధ్యత నాది. బా ఇంత మాట అన్నవాను, బికాజ్ నాకేమనిపిస్తుంది తెలుసా, ఎస్పెషల్లీ మన మన ఇండియన్స్ ని వీళ్ళేం ఫుట్బాల్ చూస్తారు అనుకుంటారు. చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. నేను చూసా, నేను మా గల్లీలో చూసా, చాలా తక్కువ మంది అమెరికాలో ఏళ్ళ నుంచి ఉంటారు కానీ దే డోంట్ రియల్లీ పే అటెన్షన్. అండ్ ఎస్పెషల్లీ మనం ఉన్నప్పుడు కల్చర్ ని యాక్సెప్ట్ చేసుకోవాలి కొంచెం. మనం వాళ్ళకి అదేంది మన క్రికెట్ అంటగడతలేమా, ఇప్పుడు యుఎస్ లో కూడా క్రికెట్ టీం అయిపోయింది, మరి వాళ్ళ ఫుట్బాల్ ని కూడా మనం కొంచెం తీసుకొని. అండ్ నిజంగా నేను చెప్తున్నా వినండి, మీరు కొంచెం గేమ్ తెలుసుకొని గేమ్ ని చూస్తే మస్త్ ఎంజాయ్ చేస్తారు గేమ్, చెప్తున్నా కదా. అండ్ దీనికోసం ఐ హావ్ టు థ్యాంక్ మై బ్రదర్. నాకు నేను మాస్టర్స్ చేద్దామని వచ్చినప్పుడు మాత్రం ఆయన మంచి నేర్పించిండు. సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఐ యాక్చువల్లీ లెర్న్డ్ కాలేజ్ గేమ్స్ గానీ. అండ్ మేము NFL గేమ్ కూడా పోయినాము. అప్పుడు క్యాన్సర్ సిటీ చీఫ్స్ ఇంత పెద్ద క్రేజ్ లేనప్పుడు నేను పోయి మంచిగా చీఫ్స్ గేమ్ కూడా చూసి వచ్చాము, ఓడిపోయినాము ఎందుకంటే అప్పుడు మహోమ్స్ లేడు. బట్ గేమ్ మీరు స్టేడియంలో టికెట్ కొనుక్కొని పోగలిగితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంట. నేను ఈసారి మాత్రం ఒక కౌబాయ్ గేమ్ పోవాలని డిసైడ్ అయిపోయినా. ఎంతన్నా కానీ ఏదన్నా కిడ్నీ అమ్మన్నా పోతా మా పిల్లల్ని తీసుకోవాలి, ఎందుకంటే నాలుగు టికెట్ కొనాలంటే కష్టం, ఒక్క టికెట్ అన్నా తీసుకొని ఒక్కదన్నా పోయేస్తా అని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఆ వైబట్లు ఉంటది.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istilamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అమ్మా, సాటర్డే మూవీ?
2: మన బడి క్లాస్.
3: అమ్మా,
2: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
2: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
4: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి
6: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు ధూమ్ ద మకా విత్ మీ మాస్పిల్లా, మీ ఆర్జే అనుతోని. నేను వస్తాను ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. మనదే ఇల్లు భయ్, మనదే ఇల్లు. సో ఇంకా లేట్ ఎందుకు? మన నెక్స్ట్ 1 hour సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ బ్రేక్ ఒకటి ముందు ఐ వాస్ టాకింగ్ అబౌట్ హౌ NFL ప్రీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. తెలివని వాళ్ళు కూడా వినడం స్టార్ట్ చేయండి, సో దట్ మీరు కూడా పోయి సీనా థాన్కే చెప్పొచ్చు, భయ్ మాకు కూడా NFL వస్తుంది, మేము కూడా గేమ్ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు అబ్బాయిలు అయినా పోయి ఒక దగ్గర కూర్చొని గేమ్ చూస్తున్నాం, గేమ్ చూడికి పోతున్నాం అన్నా, మీరు కూడా పోవచ్చు మంచిగా, అందరు గ్రూప్ గ్యాంగ్ తో పోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్, ట్రస్ట్ మీ, ఐ డూ ఇట్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్ అలాట్. సో బట్ ఇప్పుడు ప్రీ సీజన్ నడుస్తుంది, బట్ గేమ్స్ ఏవైనా కూడా చూడడానికి మస్తు ఉంటాయి. గేమ్స్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్లీ కామన్వెల్త్ గేమ్స్, మీకు అందులో ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ కపుల్ డేస్ కింద క్లోజింగ్ సెరమనీ అయింది. యాక్చువల్లీ ఈ కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంది అంటే బేసిక్లీ ఎవ్రీ 4 years కి అయితాయి, బట్ కొంచెం చిన్న గేమ్స్ అనమాట. మన ఒలింపిక్ అంత పెద్ద గేమ్స్ కాదు. ఓన్లీ ఏవైతే కంట్రీస్ కామన్వెల్త్ కి రిజిస్టర్ అయితాయో వాళ్ళు ఆడుకుంటారు గేమ్స్. యుఎస్ ఇస్ నాట్ యాక్చువల్లీ, సో అందుకే అమెరికా లేదు, బికాస్ యుఎస్ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద కామన్వెల్త్. సో ఇవేందంటే ఒకప్పుడు లైక్ కింగ్స్ బటన్ రిలే నుంచి అట్లా ట్రెడిషనల్ గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మన ఒలింపిక్ టార్చ్ ఉంటుంది కదా అట్లా అనమాట. సో మనోళ్ళు ఇది యాక్చువల్లీ 2026 లో అయింది కదా, ఇప్పుడు 2030 ఇండియాలో అవుతుంది అనమాట. సో క్లోజింగ్ సెరమనీ మొన్న యాక్చువల్లీ సెరమనీ గ్లాస్గోలో అయింది, స్కాట్లాండ్ లో. 11 days అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు క్లోజింగ్ సెరమనీ అప్పుడు ఇస్తారు కదా నెక్స్ట్, అది మన ఇండియాలో అవుతుంది అనమాట. సో అహ్మదాబాద్ ఇండియాలో 2030 కామన్వెల్త్ గేమ్స్ అయితే. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని మీరు అనుకుంటున్నారా? చెప్తా. విన్నర్స్ ఎవరంటే మెడల్ టేబుల్లో ఆస్ట్రేలియా వాజ్ లీడింగ్ నంబర్ 1, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత కెనడా, బట్ ఇండియా వాజ్ ఆల్సో నంబర్ 4. ఎందుకంటే మన వాళ్ళు ఇంట్లో మంచిగా ఆడతారు. సో దే యాక్చువల్లీ వన్ లాట్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ విన్నర్స్. అట్లా మన వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ మన ఒలింపిక్స్ లో కూడా వీ నీడ్ టు షో దట్ యునో యుఎస్ ఇస్ ఆల్రెడీ దేర్ టాప్ లా, ఇండియా కూడా వీ నీడ్ లైక్ బెటర్ ప్లేయర్స్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఇంకోటి నాకు ఏమనిపించింది సార్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ మీకు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అంటే, క్లోజింగ్ సెరమనీ అయినప్పుడు చాలా మంది పర్ఫామ్ చేశారు. శంకర్ మహాదేవన్ పర్ఫామ్ చేసిండు, బట్ ఒక సితార్, ఒక సితార్ పర్ఫార్మెన్స్ నేను చూసిన, ఇట్ ఈస్ ప్లేడ్ బై రిషబ్ రికీ రామ్ శర్మ. ఈ మనిషిది ఎప్పుడన్నా మీరు కావాలంటే యూట్యూబ్ లో పోయి రిషబ్ రికీ రామ్ శర్మ ఆర్ రిషబ్ శర్మ చాణక్య అనుకుంటారు విశాల్. మై గాడ్ దిస్ ఈజ్ వెరీ యంగ్ గై యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ సితార్ వాయిస్తాడు, ఎంత బ్యూటిఫుల్ గా వాయిస్తాడు అంటే. అండ్ అతని షోస్ ఇప్పుడు మన మేజర్ సోల్డ్ అవుట్ షో లాగా, మొన్న హీ డస్ ఇట్ ఫర్ కాజ్ యాక్చువల్లీ చెప్పాలంటే, యునో ఫర్ మెంటల్ వెల్బీయింగ్. సో అతను చేసే కాన్సర్ట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సితార్, హీ ఈవెన్ సింగ్స్ బ్యూటిఫుల్లీ. బట్ ఒక ఇన్స్ట్రుమెంట్ క్యాన్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ అంటాం కదా, సచ్ ఎ మెలడీ అండ్ బ్యూటిఫుల్ వర్షన్. సో కొంచెము స్ట్రెస్ కి తగ్గాలి అంటే మాత్రం గో లిసన్ టు చాణక్య, వన్ ఆఫ్ దిస్. అది నేను ఒక్కొక్కసారి మీటింగ్ ఒకటి ముందు కూడా వింటాను, అది ఇట్స్ ట్రూ యాక్చువల్. ఆయన కూడా అన్నాడు, వెన్ యూ వాంట్ టు గో కాంకర్ సంథింగ్ ఆర్ యూ వాంట్ దట్ ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్, ఆ చాణక్య మ్యూజిక్ వింటే అయితే ఇట్ గివ్స్ యూ ఒక గూస్ బంప్ లాగా అనమాట. అట్లా చాలా ఉన్నాయి ఆయనవి. నౌ హీస్ గెటింగ్ వెరీ పాపులర్. అండ్ నాకు ఈయన గురించి కామన్వెల్త్ లో ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే, నేను ఎక్కడో చదువుతుండే ఇతను హీ పర్ఫార్మ్డ్ ఫర్ క్లోజింగ్ సెరమనీ, బట్ ఒక 2010 లో హిస్ ఫాదర్ హీ యూస్ టు సప్లై మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సప్లై చేసే ఇది ఉంది. వాళ్ళ ఫాదర్ కామన్వెల్త్ గేమ్స్ కి ఒక 16 ఇయర్స్ ముందు 2010 లా సప్లై చేసిండు ఇన్స్ట్రుమెంట్స్. సో ఒక ఐకానిక్ స్టోర్ నుంచి రికిరా మ్యూజిక్ అని, అక్కడ నుంచి ఒక జనరేషన్ ఆఫ్ మ్యూజిషియన్స్ నుంచి వచ్చిన, అంటే ఎనీబడీ క్యాన్ విత్ దేర్ పర్ఫార్మెన్స్ గానీ, విత్ దేర్ స్కిల్ సెట్ గానీ, ఆ పర్సివరెన్స్ అంటాం చూడండి, ఆ కష్టం, ఎవరైనా ఎక్కడికన్నా రీచ్ అవ్వచ్చు అన్న దానికి ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో ఒక మోటివేషన్ లెక్క అనుకోండి, ఇఫ్ దిస్ కిడ్, ఐ మీన్ అగైన్ లైక్ ఐమ్ సేయింగ్ హీఈస్ నాట్ వెరీ ఓల్డ్, హీఈస్ ప్రాబ్లీ ఇన్ హిస్ 20s ఆర్ సంథింగ్, బట్ ఏమి వాయిస్తాడు బై, ఒక హీఈస్ బికమ్ హిస్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ఒక పర్ఫార్మర్, ఒక ఫుల్ పర్ఫార్మర్. అండ్ ఇంకోటి తెలుసా, బ్యూటిఫుల్ అనిపిస్తుంది, హీఈస్ బ్రేకింగ్ జెండర్ బ్యారియర్స్. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఏమని చేశారు సార్, అబ్బా ఓన్లీ మైదా కాడోళ్ళే పెట్టుకోవాలి, ఆశ్రమంలోనే పెట్టుకోవాలి, దట్ ఈ యూనో ఈ మనిషి ఏం చేశారు తెలుసా, ఎవ్రీ పర్ఫార్మెన్స్ ముందు ప్యూర్ గా నీట్ గా హీ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ మెహందీ డన్ ఆన్ హిస్ హ్యాండ్స్, బికాస్ వెన్ హీఈస్ ప్లేయింగ్ ఇట్ షోస్ బ్యూటిఫుల్లీ. సో ఐ అంటాడు, వై డస్ ఇట్ హ్యావ్ టు బి ఎ జెండర్, లైక్ ఓన్లీ అబ్బాయిలే పెట్టుకోవద్దు, అమ్మాయిలే పెట్టుకోవాలని రూల్ ఏడుంది. దట్స్ ట్రూ. ఇప్పుడు పెళ్లిళ్ళ మా దగ్గర అయితే పెళ్లిళ్ళ ముందు పెడుతుండే, ఇప్పుడు కూడా అబ్బాయిలకి కొంచెం పెళ్లిళ్ళ పెడతాం రైట్, అప్పుడు తప్పు లేనిది, ఈయన పర్ఫార్మెన్స్ కి పెట్టుకుంటే ఏం తప్పు ఉంది చెప్పు. అండ్ అగైన్ యు నో యూ షుడ్ లిసన్ టు హిమ్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో అట్లా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వేస్తాం అండ్ దాని తర్వాత లెట్ అస్ గో అండ్ టాక్ అ లిటిల్ బిట్ మోర్. చాలా రోజులు చేద్దాం అనుకుంటున్నా, నా ఫేవరెట్ సాంగ్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అని ఉంటా 9 o'clock దాకా. సో మనము బ్రేక్ ఒకంటే ముందు వి వర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ లోకి వెళ్ళిపోతుందాను, మీకు తెలుసు కదా ఒక దగ్గర కూర్చోదు, బట్ అన్ని ఇన్ఫర్మేషన్ అలే. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ కామన్వెల్త్ గేమ్స్, మన ఎన్ఎఫ్ఎల్ ప్రీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, బట్ కోర్ టాపిక్ స్టిల్ ఇన్ ద బ్యాక్ అండ్ నడుస్తూనే ఉంది, విచ్ ఈస్ బ్యాక్ టు స్కూల్. బ్యాక్ టు స్కూల్ అంటే మీకేం గుర్తొస్తుంది? మీ పిల్లలు ఎక్సైటెడ్ ఉన్నారో లేదో తెలియదు, కానీ పేరెంట్స్ వి మస్ట్ బి వెరీ ఎక్సైటెడ్. నేనైతే మస్తు ఖుషి, నా అమ్మాయి ఫైనల్లీ స్కూల్ షురు అవుతున్నాయి, వీళ్ళని స్కూల్లలో దించొస్తే ఒక పని అయిపోతుంది, నిమ్మలంగా ఒక 10 నిమిషాలు నేను ఇంట్లో సుకూన్ గా కూసవచ్చు అన్న ఆ ఫీలింగ్ కోసం ఇంకొక వారం రోజులు వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్రిస్కో స్కూల్ షురు అయిపోతాయి, అండ్ దెన్ మళ్ళీ డిసెంబర్ దాకా లాంగ్, అంటే మధ్యలో వస్తుంది ఒక చిన్న బ్రేక్, బట్ ప్రాపర్ బ్రేక్ మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ క్రిస్మస్ దాకా వీళ్ళని రోజు పంపిస్తూనే ఉండొచ్చు. అదొక అదేంటి సైకో ఆనందం అని ఏమన్నారు, కానీ నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సెండ్ దెమ్ హోమ్, ఫ్రమ్ హోమ్ టు స్కూల్, పోండ్ర భయపోయి మంచి నిమ్మలంగా చదువుకుపోండి అనే టైప్. సో అదే అనమాట టాపిక్. మీకు కూడా అట్లాంటిది ఏదైనా మెమరీ, గుడ్ మెమరీస్ ఆఫ్ యువర్ బ్యాక్ టు స్కూల్ గానీ, లేకపోతే వాట్ డూ యూ రిమెంబర్ గోయింగ్ బ్యాక్ ఫస్ట్ డే, ఆర్ ఏదైనా ఏదైనా ఫన్ మెమరీ ఫ్రమ్ స్కూల్ గుర్తొస్తే మాత్రం కాల్ చేయండి 9726361966. ఇంకా ముచ్చట్లు అంటే నేను యాక్చువల్గా అను వచ్చి బోనాల గురించి మాట్లాడకపోతే ఎట్లా, మొన్న సండే రోజు మన లష్కర్ బోనాలు అయిపోయినాయి. లష్కర్ అంటే మన సికింద్రాబాద్ బోనాలు. సో ఇక లాస్ట్ కి ఇక హైదరాబాద్ బోనాలు ఒకటే ఉంది, మన 9th కి ఎండ్ అయిపోతుంది. ఈ సండే ఇస్ ద లాస్ట్ బోనాలు ఇన్ లాల్ దర్వాజా. సో ఆ బోనాలు అయిపోయాక ఇక 10th కి రంగం ఉంటది, అండ్ దెన్ డన్. రంగం గురించి కొంచెం సేపు మాట్లాడతా. మెయిన్ మనకి ఇప్పుడు మొన్న అంకాలమ్మ గుడిలో సికింద్రాబాద్ లో చెప్పిన కదా లష్కర్ బోనాలు అయినప్పుడు, ద నెక్స్ట్ డే రోజు మట్టికుండ మీద, మట్టికుండ అంటే తెలుసు కదా, చేసినాక చాలాసేపు మనం బట్టీలో పెట్టినాకనే కుండలకి దాగుతాము, కానీ ఈమె పచ్చికుండ మీద నిలబడి ఒక ఫ్యామిలీ, ఒక జనరేషన్స్ నుంచి, ఒక 7 జనరేషన్స్ నుంచి వస్తున్న ఫ్యామిలీలకి ఆమె వస్తుంది. ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు, అండ్ ఆమె ఒక యూరో వన్ ఆఫ్ దోస్ అమ్మవారికి ట్రిబ్యూట్ లాగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు కదా. సో ఆమె వచ్చేసి ఆమె రంగం ఎక్కి పసుపు కుంకుమ పెట్టుకుని రంగం ఎక్కింది అంటే ఆ కుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తాను అనమాట, ఈ ఇయర్ ఎట్లుంటది అన్నది. డీటెయిల్డ్ గా చెప్పదు, బట్ జనరిక్ గా చెప్తుంది కానీ, బట్ ఈసారి మాత్రం ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను చూస్తా బికాజ్ నేను ఐ కనెక్ట్ టు ఇట్ అనమాట. అంటే ఆమె వెరీ ఇట్లా ఇన్ జనరల్ చెప్తుంది వర్షాలు ఎట్లుంటాయి ఇది అని. ఈసారి ఆమె కొంచెం కోపంగా ఉండే. సో వాళ్ళు ఆమె విగ్రహం కడతా అన్నారంట, కానీ ఇంకా కట్టలేదు. సో విగ్రహ ప్రదేశం చేయండి అని చెప్పి సీరియస్ గా చెప్పింది, అండ్ మంచి పబ్లిక్ హెల్ప్ చేయాలి, అండ్ దే మంచిగా వర్షాలు పడాలి. ఓ కాల్, ఒక కాల్ వస్తుంది, లెట్ అస్ ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్ టేక్ దిస్ కాల్ ఆన్ ఎయిర్ 1 సెకండ్. హలో, హాయ్ అండి, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: కెన్ యూ హియర్ మీ అండి? చెప్పండి.
1: మీరు లష్కర్ టాపిక్ తీశారు కదండి.
0: ఎస్
1: లష్కర్ బోనాలు.
0: ఎస్ చెప్పండి.
1: లష్కర్ అంటే మీనింగ్ అంటే అందరు తెలిసి ఉంటుందా అని జస్ట్ క్వశ్చన్.
0: మీనింగ్
1: లష్కర్ మీనింగ్ తెలుసు
0: మళ్ళీ చెప్పండి ఒకసారి.
1: లష్కర్ అంటే మిలిటరీ ఏరియా కంటోన్మెంట్, బికాజ్ సికింద్రాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్
0: రైట్.
1: సో ఇట్ వాస్ కాల్డ్ లష్కర్.
0: కరెక్ట్. బట్ మీరు మీకు మీకు మీకు గుర్తున్న మెమరీ ఏంది లష్కర్ బోనాల నుంచి? కరెక్ట్ కరెక్ట్. సో కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్ ఈస్ ట్రూ. లష్కర్ మీన్స్ మనకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, దట్ ఈస్ వెరీ ట్రూ. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్. సో అదనమాట. అండ్ నేను యాక్చువల్లీ చెప్దామనుకున్నా, బట్ చెప్పినా అనుకున్నా, కానీ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ విల్ ఆల్సో టెల్ ఎ స్మాల్ స్టోరీ హియర్. అసలు మంకాలమ్మ చాలా చిన్న టెంపుల్, అండ్ ఉజ్జయిని మహంకాళి అనమాట. కానీ మనం అనుకుంటాం సికింద్రాబాద్ లో ఉజ్జయిని ఈజ్ నాట్ మన మన సౌత్ ఇండియన్ తెలుగు దేవత కాదు కదా. సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. యాక్చువల్లీ స్టోరీ ఏంటి అంటే, ఒకప్పుడు ముందు మన తెలుగు ఆయన

0: చెప్పండి. కొంచెం రేడియో వాల్యూమ్ కొంచెం, మీ వాల్యూమ్ కొంచెం తగ్గారా? మీ సౌండ్ వస్తుంది. హలో, యా చెప్పండి.
1: ఏమంటున్నా అంటే ప్రత్యేక ఒక పోస్ట్ అక్కడ వైప్ కనబడేదండి. చిన్నప్పుడు మాత్రం చాలా భయం వేసేది అన్న మా చూసి.
0: కరెక్ట్ కరెక్ట్. అసలు ఆ వైబ్ డిఫరెంట్ కదా.
1: హలో,
0: యా చెప్పండి చెప్పండి, యువర్ ఆన్ ఎయిర్ చెప్పండి. హలో, అరే డిస్కనెక్ట్ అయిపోయింది. బట్ అన్నది కరెక్టే, దట్ ఆ వైబ్ గ్రోయింగ్ అప్, ఆ డప్పులు సప్పుడు, అదొక గూస్ బంప్స్ అనుకోండి. సో నేను ఆ స్టోరీ ఫినిష్ చేస్తా. అది సో అప్పుడు ఇట్లా ప్లేగ్ వచ్చినప్పుడు ఏంది అంటే, ఈయన సోల్జర్ ఎక్కడైతే ఉజ్జయిన్ లో ఆయన పోస్టింగ్ ఉన్నప్పుడు ఆయన దండం పెట్టుకుంటాడు అమ్మవారి దగ్గర పోయి. ఎందుకంటే ఉజ్జయిన్ లో ఉజ్జయిని అమ్మవారు, హిందీ అమ్మవారు అనమాట. సో ఆమెకు దండం పెట్టుకుని మాకు ఇట్లా సికింద్రాబాద్ లో, మనకి ఆంధ్రాలో, ఐ మీన్ మన తెలంగాణలో ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారు, ప్లేగ్ వచ్చేసింది, మీరు వాళ్ళందరికీ అది లేకుండా చేయండి, డిసీజ్ పోయేటట్టు చూడండి అంటే అమ్మవారు అట్లా మొత్తం ఇరాడికేట్ చేస్తుంది అనమాట. సో ఇరాడికేట్ చేసినప్పుడు ఈయన అంటాడు, మిమ్మల్ని తీసుకొచ్చి నేను ప్రతిష్టాపన చేస్తాము అంటే, అక్కడి నుంచి వచ్చిన అమ్మవారు ఉజ్జయిని మహంకాళి కేమ్ ఫ్రమ్ ఉజ్జయిన్ అండ్ సికింద్రాబాద్ లో మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్, మీరు సికింద్రాబాద్ లో ఎక్కడికన్నా దిగంగానే హైదరాబాద్ గాని సికింద్రాబాద్ లో దిగి పెద్దమ్మ గుడి, లేకపోతే మన మెయిన్ మహంకాళమ్మ గుడి సికింద్రాబాద్ లో అని అడిగితే తెలియనోళ్ళు అంటూ ఉండరు. అండ్ కుదిరితే పోయి ఒక 10 నిమిషాల చిన్న గుళ్ళు ఇవి, బట్ దర్శనం చేసుకోండి. రెగ్యులర్ డేస్ లో ఇంత ఇంత బిజీ ఉండదు, బట్ ఒక ఒక పవర్ మనకి విజయవాడలో ఎట్లయితే కనకదుర్గ టెంపుల్ కి ఉన్న పవర్ ఉంటుందో అట్లా మంచి గుడ్ వైబ్స్ అట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ అట్లా అది ఆషాఢ మాసంలో ఆ టైం కాబట్టి వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో ఎవ్రీ సండే దే సెలబ్రేట్ ఎవ్రీ వీక్. దిస్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ 101 ఫర్ బోనాలు. నాకు తెలిసినంత వరకు చెప్పినా, ఏమైనా తప్పులు అయితే యు నో మీరు వచ్చి మీరు ఫోన్ చేసి మరి కరెక్ట్ చేయండి. బట్ దిస్ ఇస్ వాట్ ఐ రిమెంబర్ ఫ్రమ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ గాట్ ఇట్. ఇంకొక లాస్ట్ వీక్ ఉంది, ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది మళ్ళా మనకు 14th నుంచి. సో ఈ సండే మన హైదరాబాద్ లో లాస్ట్ బోనాలు అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే రోజు ఇక మెయిన్ ఈవెంట్ అనమాట. ఇక వాళ్ళు కూడా రంగం చెప్తారు, భవిష్యవాణి చెప్తారు, అండ్ దాని తర్వాత ఇక క్లోజ్ అవుట్. పోతరాజులో ఒకటి మెయిన్ వస్తుంది, వాళ్ళు డిస్ట్ తీస్తారు అట్లా, అది కూడా ఫుల్ ఉంటుంది. ఇక ఇంతసేపు మాట్లాడినందుకు ఇక నేను హైదరాబాద్ బోనాల పాట పెట్టకపోతే మీరు అందరు కూడా ఫీల్ అవుతారు. సో ఈ పాట ఇనేష్ వచ్చేసినాక మనం వేరే ముచ్చట వెళ్దాం. లెట్స్ గో. డీజే చుట్టూ ముట్టూ హైదరాబాద్.

0: అది బోనాల పాట అంటే వన్ ఆఫ్ దోస్ ఇన్స్టంటేనియస్ ఇట్లా బూస్ట్ ఇస్తుంది అనమాట, ఎనర్జీ అనిపిస్తుంది నాకు ఈ పాట. అప్పులో గానీ ఏమో గానీ అని అని చెప్పారు కదా, గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక లెట్ అస్ మూవ్ ఆన్, దట్ వాస్ బోనాలు ఫర్ యూ. అండ్ అగైన్ ఇక మనకి లాస్ట్ వీక్ ఉంది, ఆషాఢ మాసం అయిపోతుంది, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ మాసం అంటే ఇక మనకి మంచి సీజన్ ఫర్ పెళ్లిళ్ళు. నేను కూడా పోతున్నా నెక్స్ట్ వీక్ పెళ్లికి, మా కజిన్ పిల్లలు డాలస్ లో. నేను ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని ఇండ్ల తర్వాత ఒక ప్రాపర్ 5 రోజుల పెళ్లికి నేనైతే పోతున్నా. ఫుల్ షాపింగ్ కూడా చేసిన, షాపింగ్ అంటే గుర్తొచ్చింది నేను మొన్న పోయినప్పుడు. అండ్ వాట్ ఏ కోయిన్సిడెన్స్, మొన్న నేను ఈ మధ్య స్టార్ట్ అయింది కదా ముక్కు పోగులు పెట్టుకోవడం. ముక్కు పోగుతో పాటు మామూలుగా అయితే మనం అమ్మవారులకు చూస్తాం ఇట్లా మధ్యలో ముక్కు మధ్యలో పెట్టారు కదా. సో నేను, యు వోంట్ బిలీవ్, నేను అది ట్రై చేసిన. ట్రై చేసినాక మా ఆయన అన్నాడు, ఈ ముక్కు పోగు పెట్టుకుంటే ఎట్లుండవు తెలుసా, నువ్వు ఆ సినిమాలా విలన్ పెట్టుకుంటాడు చూడు అన్నాడు. అది కోయిన్సిడెన్స్ ఏందో తెలియదు కానీ అన్ఫార్చునేట్లీ, అండ్ యాక్చువల్ నేను చెప్పాను, బట్ నేను ఒక సీన్ వేస్తా మీకు, ఈయన ఎవరో ఐ హోప్ యు నో, బట్ ఎవరో తెలిస్తే మాత్రం నాకు ఇమ్మీడియట్లీ కాల్ చేసి చెప్పండి. ఒక్క నిమిషం, లెట్ మీ ప్లే దిస్, లెట్ మీ ప్లే దిస్ లిటిల్ బిట్, లెట్ మీ సీ ఇఫ్ యూ క్యాన్ గెస్.
1: మంద మంద వైర్ కదరా, ఏం మీకు
2: నవ్వుడింది
1: ఎందుకు నవ్విరా,
3: తెలవరా మస్తు నవ్వినాం
1: ఎవ్వా సాలే, తెలవకుండా నవ్వు తడిపే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా.
0: ఈ సీన్ లో ఉన్నాడు విలన్. ఈ విలన్ మీకు ఎవరికైనా తెలుసా? సీన్ లో ఇట్స్ ఎ లిటిల్ బిట్ ట్రిక్కీ, బట్ నేను మీకు మూవీ పేరు చెప్పేస్తా, బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్. సాయి మూవీలో ఇది. ఈ మూవీలో విలన్ కాల్ తీసుకుందాం, ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ గెట్ ద కాల్. హలో, హాయ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
4: హలో, కెన్ హియర్ మీ?
0: యా చెప్పండి చెప్పండి.
4: హలో,
0: ఐ కెన్ హియర్ యూ అండి, చెప్పండి.
4: ఎస్ హలో
0: హలో, ఐ కెన్ హియర్ యూ అండి, కెన్ యూ హియర్ మీ? అరే
4: హలో,
0: మనకి మళ్ళా కాల్ కనెక్ట్ అయితే లేదు. ఓకే, లెట్ లెట్ మీ ట్రై ఇట్ ఆఫ్ ఎయిర్. బట్ నేను అడిగిన క్వశ్చన్, లెట్ అస్ ట్రై అగైన్ వన్ సెకండ్. హలో, హాయ్ అండి, కెన్ యూ హియర్ మీ? ఎస్ ఎస్ నేను ఐ కెన్ హియర్ యూ అండి, చెప్పండి.
4: సారీ, అది ఇది ఆనంద్ హియర్. అరే సో ఇట్స్ సాడ్ టు హియర్ అబౌట్ ప్రదీప్ రావత్.
0: కరెక్ట్ కరెక్ట్. అండ్ ఏమన్నా యాక్టర్ అసలు, లిటరలీ ఐ వాజ్ నెవర్ దట్, ఆయన సిక్ ఉండడానికి కూడా అనుకోలేదు. బట్ ఇట్ ఈస్ సచ్ సాడ్ న్యూస్ టు హియర్ దట్ యు నో ఐ థింక్ హి వాస్ స్టిల్ డూయింగ్ మూవీస్ అండ్ ఆల్. ఇట్ వాస్
4: డూయింగ్ లాస్ట్ నేపాలి మూవీ అండ్ షూటింగ్ కేసు వచ్చారంట.
0: అరే రే, he maintains well, he works out and he does well, but it is very sad to hear passing of Pradeep Rawat. And Sai movie lo, yeah, manakandarki is very parichayam with Sai movie. బట్ ఆయన యాక్చువల్లీ మనం పాత మహాభారత్ మూవీలోంచి స్టార్ట్ అయింది ఆయన. అశ్వత్థామ, యెస్ కరెక్ట్ కరెక్ట్. ఈ వాజ్ అశ్వత్థామ లగాన్. ఇంకా అన్నిటికంటే మెయిన్ అంటే మన రైట్ రైట్ యాంగ్రీ విలన్ లో ఉండే, కొంచెం భయపడతాం కదా మనము. రైట్, హిందీ గజనీ, కరెక్ట్ కరెక్ట్. సో ఆ హిందీ గజనీలో ఆ ఫేస్ లో అంత కోపం లేకపోయినా, ఆ మీసాలు లేకపోయినా కూడా భయం తెప్పించేసాడు హీరోయిన్ కి అసలు. ఇట్ ఈస్ వెరీ సాడ్ కదా దట్ సడన్లీ. యా ట్రూ అండి, ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యెస్ థ్యాంక్ యూ. సో ఇంకా నేను ఆన్ ఎయిర్ తీసుకున్నాను కాబట్టి నేను మీకు ఇంకొక క్లిప్ ప్లే చేయను. బట్ దాట్ ఈస్ ట్రూ, మన సాయి సినిమాలో నేను అదే ఇంతకుముందు చెప్తున్నా కదా, బట్ దాట్ వాజ్ అన్ లైటర్ నోట్. నేను ఇట్లా ముక్కు పుడక అంటే ఇది అవ్వకంటే ముందు షాపింగ్ ట్రై చేస్తుంటే మా ఆయన, అది సాయి సినిమాలా విలన్ లేకున్నవే నువ్వు అనే వరకు నేను కొనుక్కోలేదు, పక్క పెట్టిన. బట్ వాట్ ఆర్ ది ఆడ్స్, లిటరలీ యునో లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది నాకు. టూ లైక్ కపుల్ డేస్ అగో హీ ప్యాస్డ్ అవే. సాయి సినిమాలో విలన్ మీకు అందరికీ తెలిసే ఉంటాడు ప్రదీప్ రావత్. ఆయన He's only 74 years old, but he is actually very active. ఇప్పుడు సినిమాలు కూడా చేసుకుంటేనే ఆయన షూటింగ్ కి మధ్యలోకి వచ్చిండు అండ్ సడన్లీ హిస్ బాడీ కుడెంట్ టేక్ ఇట్ అండ్ వి లాస్ట్ హిమ్ అండ్ ఇట్లా మంచి యాక్టర్స్ నేను లాస్ట్ మొన్న కూడా చెప్తున్నా కదా లైక్ వెన్ వి లూజ్ సంబడీ లైక్ దట్ వి సీ వి ఇంకా ఇంకా ఇంకా ఆయన విలన్ రోల్స్ లా ఒక రేంజ్ లా లగాన్ లా చేసిండు యాజ్ ఎ ఫ్రెండ్ బట్ నాకైతే మహాభారత్ చిన్నగా ఉన్నప్పుడు నాకైతే అశ్వత్థామ హీ వాజ్ అశ్వత్థామ దుర్యోధన వెనుకనే ఉంటాడు అండ్ గజని దోస్ ఆర్ మై రీసౌండింగ్ బట్ సై తెలుగు సినిమాలు మాత్రం ఫుల్ లెట్ అస్ టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్ రైట్ నౌ.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పిచ్చా మికావా పరాటా. ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, take away or full service catering.
10: Aa kattukuntam o pattu padtam.
11: Radio Surabhi.
2: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
13: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
14: What a day, I'm completely exhausted. Dinner plans enti?
15: Neem ondaledi roju dinner ki. Dinner plans enti?
2: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard. Boulevard, Suite 110, Irving, Texas. Visit MadeiraAndMasala.com.
0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు ధూమ్ ద మాకా, మీ మాస్పిలా, మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 9 దాకా. వాహ్, అసలు ఏమన్నా రైమింగ్ ఆ? ధూమ్ ద మాకా, నేనుంటా 9 దాకా. ఇది నేను వాడుకుంటున్నా ఫుల్ గా. థ్యాంక్ యూ ఫర్ యునో, అట్లాంటి ఐడియాలు రావాలన్నమాట అప్పుడప్పుడు. సో మనము ఇంతకుముందు బ్రేక్ ఇవ్వకంటే ముందు వీ వర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ యూజువల్. అను ముచ్చట పెట్టడం షూరు చేసింది అంటే ఏడ స్టార్ట్ అయితే ఏడండి అయితే తెలియదు, బట్ ముచ్చట్లు ఆర్ ఇంపార్టెంట్. బట్ వీ వర్ ఆన్ అ సీరియస్ నోట్. మనకి ఏంటంటే నేను ఒక క్లిప్ ప్లే చేసిన అండ్ ఇట్ ఈస్ అ సాడ్ న్యూస్, బట్ చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది దట్ వన్ ఆఫ్ ద సీనియర్ మనకి హిందీలో ప్లే చేసిన ఆయననే మనకి తెలుగులో చాలా సినిమాలలో విలన్ లా వచ్చిండు. సాయి సినిమా ఎస్పెషల్లీ మనకి నితిన్ జెనీలియా సినిమాలో మధ్యలో ముక్కుకు పెట్టుకుని ఇట్లా బర్రెలన్నీ ఉంచుకుంటుంటాడు చూడు ప్రదీప్ రావత్, ఆయన చచ్చిపోయిండు పాపం. ఆయన హీ వాజ్ వెరీ వెరీ యాక్టివ్, సినిమాలు షూటింగ్ చేసుకుంటూ మరీ వచ్చిండు, బట్ వీ లాస్ట్ హిమ్ వెరీ సడన్లీ. సో మే హీ రెస్ట్ ఇన్ పీస్. నాకు నాకు నేను చెప్పాను కదా, నాకు ఒక ఫుల్ లైఫ్ లీడ్ చేసి వాళ్ళు రిటైర్ అయిపోయి దే ఆర్ యునో హ్యాపీ అండ్ కంటెంట్ అన్నప్పుడు అదొక పీస్ వచ్చేది అనిపిస్తుంది. బట్ వెన్ పీపుల్ లైక్ దిస్ వి దే హ్యావ్ సో మచ్, అది మన సెల్ఫిష్నెస్ కావచ్చు ఏమైనా కావచ్చు, కానీ వాళ్ళు ఇంకా పని చేసుకుంటూ చేసుకుంటూ సడన్లీ వెన్ వి లూజ్ దెమ్ కదా, ఐ ఫీల్ లైక్ దే వర్ రాబ్డ్ ఆఫ్ దేర్ రిమైనింగ్ సక్సెస్ అనిపిస్తుంది. అట్లా వి లాస్ దిస్ వెరీ నైస్ పర్సన్ and unfortunately he is no longer with us. May he rest in peace, but you know, he has a son, so hopefully he will also come and you know get his acting skills. But ina matramu cinemalalo emanna chesinda like villain lekka, and meeru hindi gazni telugu gazni meeru chuse untaru gaani, but eppudana hindi gazni amir khan di chudanri anna matramu mastu chesindu acting. ఈయన విలన్ ఉంటాడు, బట్ వెరీ వెరీ గుడ్ యాక్టింగ్. సో ఇప్పుడు అమరీష్ పూరిని చూసినప్పుడు మనము జగదేక వీడు తిలోక సుందరికి చిన్న ఉన్నప్పుడు చూసాం కదా, అప్పుడు మనకి ఒక భయం వేస్తుంది అనమాట, ఆయన ఓం క్రీమ్ అంటుంటే నిజంగానే మంత్రాలు వస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. అట్లాంటిది తర్వాత ఒక ఒక విలన్ ఇట్లా భారీగా ఉండడము అండ్ ముఖంలో జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ తోని భయపెట్టించినాడు అంటే ఈయననే. సో అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హిమ్, ఇట్ ఈస్ అ సాడ్ థింగ్. బట్ ఐ హోప్ ది అదర్స్ అండ్ కేర్ ది హెల్త్ తీసుకున్నా కూడా సమ్ టైమ్స్ హెల్త్ డజన్ గో విత్ యూ. బట్ ఇది నేను ఏడికి తీసుకోబోతున్నా అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో, సో టుడే ఇస్ ఆల్ యూ హ్యావ్. మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. వర్క్అవుట్ చేయండి, క్లీన్ గా తినండి, మంచిగా మంచి హ్యాపీగా ఉండండి. ఐ థింక్ హ్యాపీనెస్, మనం హ్యాపీగా ఉంటే అవే సగం రోగాలు క్యూర్ చేస్తుంది అని చెప్తుండే, అది నేను నమ్ముతాను. సో అయినా ఏవో అయిపోతాయి, ఆ స్ట్రెస్ ని మైండ్ లో పెట్టుకుని నెక్స్ట్ టైం అవుతుంది అన్న దానికి టెన్షన్ పడితే మాత్రం బుక్కని లైఫ్ ఇప్పుడే చెప్తున్నా. సో ట్రై టు రిలాక్స్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండ్ అంత సీరియస్ తీసుకోవద్దు బై లైఫ్ ని, అన్ని చేయాలి బట్ అట్ ద సేమ్ టైం కొంచెం రిలాక్స్డ్ గా ఉండాలి. ఎవరైనా ఎవరికి ఇయ్యద్దు అంత కంట్రోల్ ఇయ్యద్దు మనం మన మీద మనము ఫీల్ అయ్యేటట్టు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Anyway, let me go play a nice song and ee paata naaku monnattu nunchi play cheyalanipistunde but meer innaru ledhi ivvalani telledu, but let me go ahead and play this song. Manchi anipisadi paata, let's go.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా. మనం లాస్ట్ సెగ్మెంట్ లాగే హాఫ్ ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది. ఇంకా మనము లిటరలీ నేను ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపలికి ఇంకా ఇవ్వాలి కదా, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. లాట్ ఆఫ్ ముచ్చట్లు, లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ గేమ్స్ తీసుకొస్తాము. బట్ యూ హ్యావ్ టు కీప్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. మన ఇల్లే కదా, నేను చెప్తున్నా కదా, వీ హ్యావ్ టు వీ ఫీల్ సో కనెక్టెడ్. నాకు ఎస్పెషల్లీ కాల్స్ వచ్చినప్పుడు, ఇవాళ కొన్ని కాల్స్ నేను ఆన్ ఎయిర్ తీసుకోలేకపోయినా బికాస్ యూనో పాట వస్తున్నప్పుడు నాకు డిస్టర్బ్ చేయబుద్ది కాదు, బికాస్ మీరు కూడా పాట వింటున్నారు కదా అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ట్రై, అండ్ ఆఫ్ ఎయిర్ లో తీసుకున్న వాళ్ళు ఐ రియలీ ఎంజాయ్ టాకింగ్ టు దెమ్ అబౌట్ బ్యాక్ టు స్కూల్. చాలా మంది చెప్పలేకపోతున్నాం కానీ మీరు అన్నది చాలా కరెక్ట్. మా మైండ్ లో కూడా అట్లనే ఉంది, హమ్మయ్య వీళ్ళని ఫైనల్లీ స్కూల్ కి నుంచి ఇంటి నుంచి స్కూల్ కి పంపిస్తున్నాము. మనకి అట్లా ఉండకపోతున్నాయి కదా, చిన్న ఉన్నప్పుడు 3 మంత్స్ వెకేషన్ ఏడుంటుండే, 1 మంత్ ఉంటుండే, తర్వాత అర్లీ స్కూల్ స్టార్ట్ అవుతుండే, దాని తర్వాత మళ్ళీ కూడా జూన్ ఎండింగ్ జూలై వరకు వెళ్ళిపోతుండే మనము. సో మనకి ఈ 3 మంత్స్ బ్రేక్, ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ టేకింగ్ అ లాంగ్ వెకేషన్, ఇండియా వైస్ వస్తున్నారు లేకపోతే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు అంటే తొందరగా అయిపోతుంది. లేదు ఇక్కడే ఉన్నారు అనుకో, అది జర లాంగ్ అనిపిస్తుంది. అందుకని నేను అలాంటి ఏంటంటే, అబ్బా ఫైనల్లీ ఎక్కిండ్రాబాయ్ బస్ ఎక్కిండ్రాబాయ్ అనుకుంటాం అని. సో వెరీ ఎక్సైటెడ్. బట్ ఇక ఈ వీకెండ్ మాత్రం లిటరలీ ర్యాపప్ చేయాలి. ఇక ఏమైనా పనులు ఉంటే మాత్రము బ్యాక్ టు స్కూల్ పనులు, ఇక కొనియాలి కదా, ఇక షూస్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, మళ్ళా బ్యాగులు కావాలంటారు, బ్యాగులు అయినాక వాటర్ బాటిల్ కావాలంటారు, కొత్త లంచ్ బ్యాగ్ కావాలంటారు, ఇవన్నీ మీరు ఐ హోప్ యూ ఫినిష్ ఆల్ యువర్ బ్యాక్ టు స్కూల్ షాపింగ్, ఆర్ నాలుక ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. నేను కూడా స్టార్ట్ చేయాలి వీకెండ్ లా. మనకి ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ ఇప్పుడు ఉంటది అనుకుంటా కదా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ దిస్ వీకెండ్, నేను కూడా చూసి చెప్తా మీకు. బట్ అప్పుడు ఏంటంటే మీరు వీకెండ్ లో పోయి మంచిగా హ్యాపీగా పోయి, ఓ యాక్చువల్లీ ఐ ఆమ్ రైట్, బ్యాక్ టు స్కూల్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ ఇస్ దిస్ ఫ్రైడే త్రూ మిడ్ నైట్ సండే. ఏ సిషా, నాకు షాపింగ్ అండ్ ట్యాక్స్ ఫ్రీ అంటే అట్లాంటివి బాగా గుర్తుంటాయి అనుకి. సో 3 డే ఈవెంట్ ఉంది కదా. ఇంట్లో ఏంటంటే మీకు స్టేట్ అండ్ లోకల్ ట్యాక్స్ ఆర్ వేవ్డ్ ఆల్మోస్ట్ ఆన్ క్లోదింగ్, ఫుట్ వేర్, స్కూల్ సప్లైస్, బ్యాక్ ప్యాక్, ఎనీథింగ్ అండర్ $100 పర్ ఐటమ్ ఉంది అనుకో స్టోర్ లో ఉంటే మీకు ట్యాక్స్ పడదు. సో ఇంకా లేట్ ఎందుకు, పోనీ రేపటి నుంచే ఉరకండి, మంచి పోయి అన్ని షాపింగ్ చేయాలంటే పిల్లలకు చేయండి షాపింగ్, మీకే ఎన్ని రోజులు చేసుకుంటారు షాపింగ్, పోయి పిల్లలకే పిల్లల పేరు మీద మీరు కూడా చేసుకోండి, ఎందుకంటే అందరు చేసుకోవాలి. కొత్త కొత్త మనం కూడా వాళ్ళని స్కూల్ కి తీసుకుపోయినప్పుడు మనం కూడా పోతాం కదా, మనం కూడా మంచి బట్టలు వేసుకుని పోవాలి, కొత్త బ్యాగ్ వేసుకోవాలి, కొత్త చెప్పులు వేసుకోవాలి, అట్లాంటివి అన్ని వేసుకోవాలి. కాబట్టి మనం కూడా పోయి షాపింగ్ చేసుకుందాం అంటే నేను నాకు చెప్పుకుంటున్నా, మీకు కూడా చెప్తున్నా, ఇది మనకి రీజన్ అనమాట. ఎస్పెషల్లీ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ ఉంది అంటే మాత్రం సాటర్డే సండే అయితే మాల్కి పోయేట వాళ్ళకి ముందే చెప్తా, జల్దీ పోండి, ఫుల్ ప్యాక్ ఉంటుంది, లైన్లు ఉంటాయి. అంటే లేబర్ మన థ్యాంక్స్ గివింగ్ అంత ఉండే కానీ, బట్ చాలా మంది వస్తారు. సో కొంచెం జల్దీ పోండి, పోయి అన్ని షాపింగ్ చేసుకొని వచ్చేసేయండి. మంచిగా ఏమేమి షాపింగ్ చేశారో నాకు నెక్స్ట్ వీక్ ఫోన్ చేసి చెప్పేశారు, అప్పటిదాకా పోయి ఫుల్ ఎంజాయ్ చేశారండి. అండ్ అంత లోపల నేను మీకు ఒక మంచి పాట వేస్తా, ఆ పాట ఇప్పటికైతే ఇనేసి మంచిగా రిలాక్స్ కండి. ఓకే, లెట్ అస్ గో. ఏమో ఇయ్యాలంతా మన బాస్ పాటలు పెట్టాలనిపిస్తుంది, ఎందుకంటే చెప్పు
1: ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

దేని మీద ఆశపడాను నేను? ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

మాస్టర్ అది పాట, అసలు నాకు ఈ పాటలో టేక్ అవే మెసేజ్ సూపర్ అనిపిస్తుంది. లైఫ్ ని నేను చెప్పాను కదా అంత సీరియస్ తీసుకోవద్దు. అరే ఒక లాస్ వచ్చింది కదా, ఇక కుంపలు మునిగిపోయింది, మన జీవితం అయిపోయింది అన్నది అస్సలే ఉండొద్దు. బట్ నెక్స్ట్ టైం వస్తుంది, మేబీ దట్ ఈస్ బెటర్ థింగ్ ఫర్ యూ, యూ నెవర్ నో. ఇది ఈ పాట మాత్రం ఎప్పుడైనా కూడా లో ఉన్నప్పుడు మాత్రం మీరందరూ, ఎందుకంటే అమ్మాయి గురించి పాట పాడినా కూడా మంచి మెసేజ్ ఇస్తాడు. నేను చిరు ఫ్యాన్ అన్నట్టు చెప్తలేను కానీ బట్ నిజం చెప్తున్నా. సివిక్ సెన్స్ మాత్రం, ఓ సివిక్ సెన్స్ అంటే నాకు గుర్తొచ్చింది, హీఈస్ డూయింగ్ గుడ్ థింగ్ కదా. సో అట్లా నేను మొన్న, ఐ మీన్ మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ, మొన్న మన అదేంది మోడీ, నరేంద్ర మోడీ ఓపెనింగ్ వచ్చింది తెలుసా, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రతిసారి అటు సైడ్ వైజాగ్ మనకి అటు సైడ్ వెళ్లే వాళ్ళకి హైదరాబాద్ కు వచ్చి అక్కడ నుంచి ఫ్లైట్ మూవ్ కావాలి, మళ్ళీ లోకల్ ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ లేకపోతే ఏంది లగేజ్ కి పెద్ద ప్రాబ్లం అవుతుండే, మళ్ళీ దాన్ని ట్రైన్ అలా పోవాలి, లేకపోతే లోకల్ ఫ్లైట్ లా అంటే లోకల్ ఫ్లైట్ లో మాత్రం లగేజ్ కి చాలా చార్జ్ చేస్తాడు, ఇటుకెళ్ళేమో 50-50 pounds తీసుకుపోతాం. సో చాలా కష్టపడతారు. నాకు తెలిసిన వాళ్ళే మా సుచాలు కూడా ఉన్నారు కొంతమంది వైజాగ్ లో, వాళ్లే చెప్పిండ్రు దిస్ ఇస్ సచ్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్లీ మన మిడిల్ ఈస్టర్న్ నుంచి ఖతార్ గాని లేకపోతే ఎమిరేట్స్ గాని ఏదన్నా కూడా మంచిగా ఆడికెళ్ళి దే కెన్ ఈజీలీ ఫ్లై డైరెక్ట్లీ టు వైజాగ్, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ ఇప్పుడు నేను పాట చెప్పిన కదా, ఎందుకు చెప్పినా నాకు గుర్తొచ్చింది అంటే అట్లనే గుర్తొచ్చింది కానీ, అసలు మీరు చూసినో లేదో తెలియదు నాకు రీల్స్ గానీ, ఒక సీఎం వస్తున్నాడు, పీఎం ని తీసుకొస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఇస్ కమింగ్ ఫర్ ది ఓపెనింగ్ అన్నప్పుడు అఫ్ కోర్స్, అండ్ దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైట్. సో చాలా కష్టపడి వాళ్ళు ఎన్నో మంత్స్ కష్టపడి ఒక బ్యూటిఫుల్ అదేంది ఇంట్రో అంటారు కదా, ఇంట్రో అంటే ఇంట్రో కూడా కాదు, ఒక వాక్ వే అనుకోండి, జస్ట్ లోపలికి వెళ్ళడానికి చాలా చాలా లాంగ్ ఉంటుంది కదా. సో దాంట్లోకి వాళ్ళు కష్టపడి చెట్లు పెట్టిండ్రు, అండ్ దెన్ వాటర్ ఫాల్స్ కట్టిండ్రు, చిన్న చిన్న చెట్లు, బై పెద్ద పెద్ద చెట్లు తెచ్చి పెట్టలేరు కదా, ఈ చిన్న చెట్లని పెట్టినవి పిల్లగా పెరిగి ఒక 2-3 ఏళ్లలో మంచి పెద్ద చెట్లు అవుతాయి. అండ్ అది ఒక ఎయిర్పోర్ట్ లుక్ అనే కాదు, మంచిగా నీడని ఇస్తాయి, ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ బట్ నేను చూసాను వీళ్ళు పరేషాన్ అయిపోయినా తెలుసా, ఎందుకంటే ఆ చూడడానికి తర్వాత ఓపెనింగ్ వచ్చినాక ఓపెన్ వదిలేసారు కదా, ఎవరైనా రావచ్చు ఎయిర్పోర్ట్ కి అని వదిలేస్తే అది కొంచెం ఇట్లా రూరల్ ఏరియాలో ఉంది కదా, ఇక పబ్లిక్ అంతా ఎయిర్పోర్ట్ విషయానికి వచ్చారు కదా భయ అని చెప్పేసి అందరిని రానిస్తారు కదా. వీళ్ళు ఏం చేసింది సార్, కొత్త చెట్లు పెట్టింది కదా, చిన్న చిన్న చెట్లు అవి ఈజీగా వస్తాయి పీకంగానే, అందరు పిక్కబోతున్నారు. ఎన్ని రిలీజనల్ సార్, నేను ఫస్ట్ అనుకున్నా నేను ఏదో కామెడీ చేస్తుండేమో అనుకుని, నేను రియలిస్టిక్లీ ఐ వెంట్ టు ఈవెన్ న్యూస్ ఛానల్స్, బట్ దట్ ఈస్ యాక్చువల్ ట్రూత్. వాళ్ళు నీయవ అన్ని చెట్లని పీక్కొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు సైకిల్ మీద, బండ్ల మీద, చేతుల్లో పట్టుకొని, సంచులలో పెట్టుకొని, కొంతమంది చేసారు సార్ వాటర్ ఫాల్స్ మధ్యలో పోయి కాళ్ళు పెట్టా నీళ్లు తాగుకుంటా, దేవుడా నాకు అనిపించింది ఆడ ఒకరు ఇద్దరిని పెట్టు అంటే, వీళ్ళు కూడా అనుకోరు కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళు అనుకుంటారా అరే పబ్లిక్ ని క్రౌడ్ చేయడం ఎందుకు కొత్త ఇది ఓపెన్ అయింది అని. సో నాకు అనిపిస్తుంది అరే వీళ్ళు మన వాళ్ళు ఎప్పుడు మారుతారా భయ్ జరా, ఇప్పుడు మీరే పీక్కొని పోతే, మీరే చెట్లు పీక్కొని పోతే మళ్ళా వాళ్ళు చెట్లు పెట్టాలంటే అది మళ్ళీ డబుల్ పని, ఇట్స్ మనీ, ఇట్స్ లాట్ మోర్ ఎఫర్ట్, అవి ఎప్పుడు పెరగాలి, ఎంత చెత్త కుప్ప చేసిపోయినారు ఆ మొత్తం ఆ వాక్ వే అంతా, బికాజ్ వీళ్ళకి అరే వెరైటీ వెరైటీ చెట్లు పెట్టారు కదా మనం అన్ని చెట్లు పట్టుకుపోదాము అన్నట్టు. ఐ వాజ్ లైక్ యూనో షాక్డ్, మనం ఈడున్నాము అన్నట్టు కాదు కానీ ఆ సివిక్ సెన్స్ ఇప్పుడు మనోళ్ళకి మనం ఈడ ఏం చేస్తుంది సార్, చెత్త పడేయాలన్నట్టు ఆల్మోస్ట్ చేతులకే వెళ్తుంది, కానీ ఏదైనా యూనో లాయిటరింగ్ చేస్తే పైసలు టికెట్ పడుతుంది అని చెప్పి గమ్మును జోబులో పెట్టుకుని పోతాం. బట్ నేను మొన్న చూసా మా కజిన్ పోయినరు జపాన్ కి, ఇలా చెత్త పడేసాము ఒక ట్రాష్ బిన్ కోసం ఎత్తుకుంటే కూడా దొరకలేదంటే, ఎంత దూరం డ్రైవ్ చేసుకుంటూ పోయినా కూడా. జపాన్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ కంట్రీస్ వేర్ పీపుల్ నార్మలీ హ్యావ్ క్లీన్. ఇంకొకటి రెండు ముచ్చట్లయితే ఐ విల్ టెల్ యూ, బట్ అన్ఫార్చునేట్లీ మనకి బాయ్ చెప్పేసే టైం అయిపోయింది, సో ఐ విల్ హ్యావ్ టు సే బాయ్ బాయ్ నౌ. బట్ ఇట్లాంటి ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ మస్తు పెట్టుకుందాము, నేను మళ్ళీ వస్తా, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్ మోర్ స్పోర్ట్స్ కమింగ్ అప్. నేను చెప్పాను కదా NFL సీజన్ స్టార్ట్ అవుతుంది, సో అండ్ స్కూల్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది, సో స్కూల్ మనకి వాట్ టు లుక్ ఫార్వర్డ్ అనే ముచ్చట్లు, వాట్ ఎల్స్ కెన్ వీ డూ, ఇవన్నీ విల్ బీ ఆల్వేస్ దేర్. సో మీరు టెన్షన్ పడక
తండ్రి. ఇవాళ మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఐ విల్ ఆల్వేస్ బి బ్యాక్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. అరే టెన్షన్ నక్కోలో కాక, మస్త్ మస్త్ హే ముచ్చట్లు, మస్త్ హే విల్ డూ లాట్ ఆఫ్ ముచ్చట్లు. ఇప్పటిదాకా నేను ఆఫ్ ఇయర్ మాట్లాడుతుండే, నాకు ఫుడ్ గురించి మాట్లాడే వర్కల మస్తు ఆకలవుతుంది, కానీ నేను ఇంత లేట్ దినా. బట్ మన చాయ్ మురుకులు గాని, సండే వస్తుంది లాస్ట్ సండే బిఫోర్ స్కూల్, మంచిగా పిల్లలకి పూరి అండ్ చికెన్ కర్రీ చేసి పెట్టండి, అది కూడా మస్తు ఉంటుంది కాంబినేషన్, పూరి మటన్ కర్రీ ఆర్ పూరి చికెన్ కర్రీ. ఇక వెజిటేరియన్ లో ఏంది, ఎప్పుడు మేము నాన్ వెజ్ మాట్లాడదు అంటే మంచి ఆలుగడ్డ కర్రీ చేసి పెట్టండి, మంచి ఆలు ఫ్రై పూరి కూడా మస్తు ఉంటుంది, అది కూడా చేయొచ్చు. చాయ్ పెట్టారండి మీరు ఎప్పుడు పూరి చాయ్ తినలేదు కానీ, నేనైతే పూరిలా పూరిని అట్లా రోల్ చేసుకుని చాయ్లు అద్దుకొని తింటా, మస్తు ఉంటుంది. అదొక వియర్డ్ కాంబినేషన్స్ గానీ, బట్ దే వర్క్, they somehow really really work. So it is a good feel good idanamata. So iga nenu bye bye cheppese time vachesindi and nenu eppudu meeku adhe cheptunta, meeru whole life lo tension padipoyi, meeru tension padi pakkola tension vetti netti meediki techukokandri, relax undandri and try to enjoy every day as it comes. ochetappudu em matkaraledu, poyetappudu em iskapomu, enni shopping cheskuna, enni sommulu pettukuna, anni inne vetteshi povali. So aa chinna concept telusukoni nimmalanga batkandri, kudurthe oka iddartho manchi మాట్లాడుకుంటా హ్యాపీగా బతకండి, లేకపోతే మన జాగాలో మనం నిమ్మలంగా బతకండి. ఇవి ఇవి తెలిస్తే మాత్రం లైఫ్ చాలా పీస్ ఉంటుంది. పిల్లలతో కూడా ఊకే లొల్లి పెట్టుకోకర్రి, పిల్లలతో కొట్లాడుకోకర్రి, పిల్ల మూడుతో కొట్లాడుకోకర్రి, ఎందుకంటే మన తెల్లారు లేచే వరకు మళ్ళీ వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకోవాలి కాబట్టి అన్కంఫర్టబుల్ ఉంటుంది, ఎందుకు చెప్పు. హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయండి, గో హ్యావ్ ఫన్, ఎంజాయ్ ఎ గ్రేట్ వీకెండ్ అండ్ దెన్ లైక్ ఐ సెడ్, మీకు మాత్రం హ్యాపీ షాపింగ్ వీక్ ఈ వీకెండ్, ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ మీకు. సో మీరు పోయి మంచిగా షాపింగ్ చేసుకొని రండి అండ్ లెట్ అస్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ అండ్ అ వెరీ గుడ్ నైట్. షబాకేర్, ఫిర్ మిలెంగే నెక్స్ట్ వీక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Kavintalaki, Kerintalaki. Kerafa address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: ఎన్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, ఐ యామ్ సుశీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సుర్భి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్భి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Boring long drives ki, tiring workouts ki, Okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: డు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: आइए अब आकाशवाणी आइए गानों

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. And see is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
12: Yes, sir.
11: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
13: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
11: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
14: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
15: Nallanchu tella chira appappo arachakam.
16: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality tho meeku marinta chelu kaabotham. Keep listening me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada. Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
17: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

తగతా మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన ట్రాఫిక్ కొంత.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా, అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. BNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana India the digital marketing platform. Indian community ki full-on information hub. Me business, Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: mix.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Bob Kerma mixed with attitude, funky drums from hell.
8: Malapeta, malapeta, nado peta, pero rap.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana India the digital marketing platform. Indian community ki full-on information hub. Me business, Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
9: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
10: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
12: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
13: నేను మీ ఆర్జే భార్గవి.
14: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
15: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
16: దిస్ ఇస్ కోటి.
17: దిస్ ఇస్ హరిశంకర్.
18: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: రేడియో సురభి.
22: రేడియో సురభి. 107.9 FM HD3.

పాస్వర్డ్ ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్?
1: ఇప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: నా జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సుర్వి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails, piling. g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails, piling. g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails, piling. g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. India Bazaar, manandarki kavalsina vastulu anni andistu, it has grown on us. And now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైన, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, ఐ యామ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
5: Yes, sir.
4: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: G3 @ 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge though, make the best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
0: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిజనింగ్ మీ నేస్తం
0: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palimbari Farms. Visit vvfactech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: హాయ్, నేను రామూ పాల్ వర్మా.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Skills. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమీకావా పరోటా.
6: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
11: ఎందుకు రోగ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
7: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, ఆనియన్ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
11: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2BTexas.com, perfect for dine-in, take-away or full-service catering.
13: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: చెప్పండ్ సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విత్ చమీ కబాబ్ పరాటా.
12: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2btexas.com, perfect for dine in, take away or full service catering.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
7: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ ఆమ్కి కబాబ్ పరాటా.
12: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, digar kodga Radio Surabhi, America lo telugu nistam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా
4: ఎస్ సార్
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్ ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ ఆప్షన్ బి చాట్ అండ్ తాలి ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్ రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్
5: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బిక్స్ యూడ్ స్పెషల్ తాలి, బిసి బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
11: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
12: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
10: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: celebration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugistam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లమ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com. perfect for dine-in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: Skills, calibration, knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina. Diga thoduga Radio Surabhi, America lo telugustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ.

0: skills, calibration, knowledge though, neko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, timeline aina, diga thoda Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తే. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, చమికా పరాటా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com. perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: calibration knowledge to meeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Tatra khalu imani.

0: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏదో బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ సేమ్, ఆంకి వని టిక్కా, పిచ్చా మీ కవా పరాటా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B texas.com. perfect for dine-in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 5 a.m.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes, sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
4: Sir. ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
3: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugistam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvaledu?

0: celebration knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వేరు చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you. అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్

0: ಆತ್ಮಕಥಾ.
1: ఎస్ చూడాలని ముందు నుంచి మంచి వినాలనిపించే పాట విన్నాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అమ్మయ్యా మొత్తానికి ఒక విషయం అయితే అవుతుందండి. అదేంటి అని అంటే మన దాకా హైదరాబాద్ లో ఈ వాటర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది కాస్త కోస్త కొంచెం సెట్ అవుతున్నాయి. ఎస్ అంటే మనం ఎంత కాదనుకున్నా సరే పెద్ద పెద్ద స్కై స్కేపర్ కట్టేస్తా ఉన్నా, గేట్ కమ్యూనిటీలు ఇల్లు ఉన్నట్టు ఉన్నా, ఇంత వాటర్ కావాలి, ఆ వాటర్ టైం ఉండాలి, పాయింట్ కదా. సో ఆ వాటర్ ప్రాబ్లం కన్సర్న్ అవుతుందో మెల్లమెల్లగా వర్షాలు పడే కొద్ది గ్రౌండ్ వాటర్ లెవెల్ సెట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ అనమాట. మీ నెంబరు నిజంగా ఆఫీస్ కి బయలుదేరా అనుకున్నప్పుడు ట్యాంకర్ వస్తుంది, 5 నిమిషాల్లో ఉంటుంది, వాటర్ ఇంకా లీజ్ అన్నప్పుడు బాధలు ఉంటుంది. సో హ్యావింగ్ సెట్ దట్, లాస్ట్ మినిట్ లో ఏదైనా ఒకటి వచ్చేంత వరకు కాకుండా ముందుని చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆయన నాకు కాలేజ్ ఉన్నప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం దట్ స్టేట్ విత్ ఇప్పుడు వెరీ లాంగ్ టైమ్. సో రేపొద్దున ఫెస్ట్ అండ్ హీస్ కన్వీనర్ ఆఫ్ దట్ ఫెస్ట్ అండ్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను జూనియర్స్. సో హీ వాజ్ సేయింగ్ ఒకవేళ నేను రేపొద్దున్న ఈవెంట్ కి రెడీ అవ్వాలి అని అంటే, ఆ ఈవెంట్ కి ఫలానా బట్టలు వేసుకోవాలి అని అంటే, ఆ ఈవెంట్ వేసుకోవాల్సిన బట్టలు ఎప్పుడు డిసైడ్ చేస్తాను అని అడిగారు. ఎప్పుడు డిసైడ్ చేస్తారు? మార్నింగ్ వేసుకోమని వాటర్ డ్రాప్ ఓపెన్ చేసి చేస్తారు అని చెప్పారు. ఆన్సర్ చెప్పారు, నో ఐ డిసైడ్ ఇట్ ఆన్ ద నైట్ ఇట్ సెల్ఫ్. మార్నింగ్ లేవగానే ఐ షుడ్ బి సో పీస్ఫుల్ అండ్ నా ఓన్లీ ఫోకస్ షుడ్ బి ఆన్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే బట్టల గురించి కొంచెం ఎక్స్ట్రా గా అనిపించినా సరే, బట్ ఆల్ ఐ వాంటెడ్ టెల్ ఇస్ దట్ మనందరికీ కూడా యూనో కాస్త లాస్ట్ మినిట్ దాకా తెచ్చుకోకుండా ముందే ప్లాన్ గా ఉంటే చాలా హ్యాసల్ ఫ్రీగా కొన్ని వెళ్ళిపోతా అనిపిస్తుంది. సో అండ్ వీకెండ్ ప్లాన్ డిసైడ్ చేయడం కావచ్చు, లేకపోతే బోనాల్ సెలబ్రేషన్ గురించి ఎక్కడికి వెళ్ళాలని అని అనుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది లాస్ట్ మినిట్ దాకా తీసుకురాకండి, ఈ రోజే డిసైడ్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి తెలుగు విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఓన్లీ ఆన్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఎక్కడికి వెళ్ళదు, సరదాగా 4 కబుర్లు మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇంకొక పాట కమింగ్ అప్ ఫర్ యూ, కీరవాణి గారి కాంపోజిషన్ లో ఒక బ్యూటిఫుల్ పాట. మార్నింగ్ కీరవాణి గారి పాట ఒకటి నిజంగానే తెలుగుదనం పక్కన ఉన్న ఫీలింగ్స్. సో అలాంటి ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. మంచి పాట నాకు నచ్చిన పాట పిల్లలకి కొంచెం లైట్ కొంచెం పర్టికులర్ ఉంటారు. ఓకే, మంచి ఈజీ బ్రేజీ సాంగ్ స్టార్ట్ చేద్దాం.

మగధీర నుంచి మంచి పాట విన్నంతే తనాతన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ ది 3 డల్లెస్ నంబర్ 1 రేడియో స్టేషన్ సౌండ్స్ లైక్ హోమ్. చిన్న చిన్నగా స్ట్రెచెస్ స్టార్ట్ చేశారా? మంచిగా జిమ్ వేర్ లో షిఫ్ట్ అయ్యారా? షూస్ ఎక్కడన్నా ఎత్తుకున్నారా? కార్ తీసారా? వెళ్తున్నారా? ఉదయ వ్యాఖ్యలు చేస్తున్నారా? ఉదయ వ్యాఖ్యలు అంటే మార్నింగ్ వాక్ అంట. నాకు అన్నదా లిసినర్ చెప్పారు. రీసెంట్ గా మనం కండక్ట్ చేస్తున్న తెలుగు మాస్టర్ సెషన్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి క్వశ్చన్ వేశారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఒక కంట్రీ ప్రెసిడెంట్ గురించి మాట్లాడారు. అదేంటి అంటే చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ అంట. ఆయన ఖాళీ సమయాల్లో హీ యాక్చువల్లీ టేక్స్ టైమ్ అవుట్ టు బీ అ ఫోటోగ్రాఫర్ ఫర్ F1 అంట. అంటే F1 రేసింగ్ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళి స్పీడ్ అని అవన్నీ ఆ ఈక్వేషన్ క్యాప్చర్ చేయడానికి హీ టేక్స్ హిస్ కెమెరా అండ్ గోస్ అస్ అ ఫోటోగ్రాఫర్ ఫర్ F1 రేస్ అంట. నాకు ఇది విన్న తర్వాత ఫస్ట్ రెండు రకాల థాట్స్ వచ్చాయి. అదేంటి అంటే ఫస్ట్ థాట్, అబ్బా నిజంగానే పెద్ద పెద్ద రూల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆఫ్ టైం ఉంటుందా, వాళ్ళు తీసుకోగలరా, అబ్బా అలాంటి ఒక లగ్జరీ ఉందా అనేది ఒకటి. అండ్ రెండు, ఒకవేళ అలా తీసుకుంటే ఇదే ఇండియా అయితే వాళ్ళని అంత ప్రశాంతంగా ఉండలేవుగలరు. చూడండి, జనాలకు కావాల్సినవి ఏం చేయకుండా ఎలా అడుగుతున్నారో అని చెప్పి ఇమీడియట్ గా అనేస్తారు కదా అని అనిపిస్తుంది అన్నమాట. అంటే నాకు తెలిసి ఎంత మంచివాడైనా ఎంత దుర్మార్గుడైనా సరే వాడు నిజంగా పనిచేస్తాడు అనుకోండి, వాడికి కావాల్సిన టైము గ్యాప్ హాలిడేస్ వాడు తీసుకోవాలి కదా, అప్పుడే కదా వాడు కరెక్ట్ గా సెట్ పనిచేస్తాడు కదా అని చిన్న ఫీలింగ్ వచ్చింది. ఏం చెప్పండి, అంటే ఎంత పెద్ద రోల్ లో ఉన్న వాళ్ళైనా సరే లీవ్ కి అర్హులు అనేది మీరు నమ్ముతారా? అది ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక కంపెనీ సీఈఓ అయినా. ఓకే, హౌ డు యూ సీ దిస్ ఇన్సిడెంట్? 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9. ఏ టైం లో అడిగే అవి ఇప్పుడే హాలిడేస్ అన్ని ఆల్మోస్ట్ ఎడ్డింగ్ స్టేజ్ కి వచ్చేసి పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడు పెద్ద పెద్ద సీఈఓ అయినా ఎవరైనా సరే హాలిడేస్ తీసుకోవాల్సిందే కదా అని అనుకుంటున్నాను నేను అని మీరు అనుకున్నా సరే నాకు ఫోన్ చేసి చెప్పండి. 9726361966 is my calling number. అండ్ ఇప్పుడైతే మాత్రం మంచి పాట మీకోసం. In fact, from Badrinath.

0: Yes, we are back. Dev Danath and Avinash, the DFW Morning Vibes and Haru, only on Radio Sarupi 107.9 is the great Dallas number one radio station and the OG Telugu radio station of Dallas and Telugu. So, today I'm going to most important issue share with you today. Your parents, especially in India, are going to talk about it. Viral fever season is very good. Okay. So, paranormal parental teacher and the Vella Dustini, paranormal pellicle and the Vella Dustini, and Velte Villa Roke Bani on the Gani, Akada, ఎవరికైనా ఈ జబ్బులు జలుబు తుమ్ములు ఇట్లాంటి కట్టుకుంటే కొంచెం వీలైతే కాస్త దూరం చెప్పండి, అండ్ కుదిరితే హాట్ వాటర్ తాగమని చెప్పండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శానిటైజ్ చేసుకోమని చెప్పండి. బికాస్ వైరల్ ఫీవర్ ఒక్కసారి 50 దాటిన వాళ్ళకి వస్తుంటే మాత్రం చాలా ఇబ్బంది
1: పడుతుంది.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: India vellale moraneno.
4: Ippudu India endukura.
3: Monnat nunchi okate panti nopira. India kelli treatment cheyinchukovalsinde.
1: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్.

0: Dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: Yes, we are back there. Dhanadhan Avinash Thodi of W Morning Vibes in her only on Radio Suravi 107.9 is the great Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaro. Yes, the weekend is here and also Bonalu time is here. So, ఖచ్చితంగా బోనాలు సెలబ్రేట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్లేస్ కో కంపెనీ గ్యాదరింగ్స్ ఇట్లా మీ వాటి ఒక్కటైనా కొంచెం లైట్ గా ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాం. నాకు తెలిసిన వాళ్ళు ఇన్ఫాక్ట్ బోనాలు ఇవ్వడానికి ఈ వీకెండ్ అయితే మాత్రం మంచిగా రెడీ ప్రాపర్ గా బయలుదేరుతున్నారు. సో ఎస్, ఫెస్టివల్ సీజన్ ఎక్కడ అంటున్న వాళ్ళకి శ్రావణ మాసం దగ్గరలోనే ఉన్న చేతులతో బోనాలు దగ్గరగా వచ్చింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా మనకి ఈ ఎండ్ దాకా అసలు పెద్దగా అసలు ఖాళీలే ఉండవు కదా. ఓకే, సో కొంచెం ఈ గ్యాప్ లో లైట్ గా ఉన్న పనులు అట్లాంటి ఓవరాల్ ఉంటే హ్యాండిల్ చేసుకోండి. ఫెస్టివల్ సీజన్ ఇస్ బ్యాక్ గైస్, ఆల్మోస్ట్ నియర్. ఓకే, సో బోనాల గురించి ఆ విషయాల గురించి మనం కాసేపట్లో మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం మంచి పాట కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో ఎస్, బోనాలు ఇవ్వడానికి బయలుదేరుతున్నప్పుడు మీరు ఎంత అందంగా ఉంటారు తెలుసా? చాలా బాగుంటుంది మీకోసే పాట.

Yes, we are back. Dev Dhanadhan Avinash Thodi of W Morning Vibes Untunnaru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Untunnaru. నేను ఒక ఇంట్రెస్టింగ్ రీల్ చూసాను. అది ఏంటి అంటే ఇంటి బయట ఇప్పుడు పోస్ట్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ పెట్టే ప్లేస్ దగ్గర ఎవరో ఒక అతను పోస్ట్ పెట్టేసి వెళ్ళాడు. ఓకే, ఇంటి నుంచి ఇంటి బయట దాకా అక్కడ దాకా వెళ్ళి తీసుకోవడం అనేది ఎంత పెద్ద గగనం అనేది లిటరలీ చూపించే ఎంటర్ చేశాడు అనమాట. ఓకే, సో నాకు అది చూసిన తర్వాత మా వాట్సాప్ కూడా డిస్కషన్ జరుగుతుంది, ఎస్పెషల్ మా గిరి గారు ఉన్నారు. మధ్యాహ్నం ఏంటండి 102, బట్ ఫీల్స్ లైక్ 115 లాగా ఉంది, మామూలుగా లేదు అసలు టెంపరేచర్ అని చెప్పి చెప్పారు అనమాట. దెన్ ఐ వాజ్ లైక్ ఏంటి ఏమన్నా మజాక్ చేస్తున్నారు లేదా చూస్తే, బట్ ఎక్సెసివ్ హీట్ రిలేటెడ్ రీల్స్ నేను చూసే కొద్దీ జనాలతో మాట్లాడే కొద్దీ మ్యాన్ మెల్లమెల్లగా ఇండియాలోనే ఉంది కదా అన్న చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఈ రోజు కూడా ఏమన్నా వండరా అని అంటే కాదు, ఈ రోజు కూడా యాజ్ యూజువల్ అంటే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది 82, 89, 98. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఎస్పెషల్లీ మధ్యాహ్నం అంటే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను గురు, 102 బట్ ఫీల్స్ లైక్ 115, 120, అది మాత్రం ఫర్ రియల్. ఓకే, బయటకు వెళ్ళడం మాత్రం చూసుకోండి. ఓకే, ఈ సీకర్లు వెళ్తున్నారు అంతా బాగానే ఉంది, బయట కూర్చుని అట్లీస్ట్ డాగ్ ని చిన్న వాకింగ్ తీసుకెళ్ళని చుక్కలు కనబడుతున్నాయంటే కైండ్లీ అవాయిడ్. ఓకే, మీకు డాగ్ కి ఇద్దరికి మంచిది కాదు. అండ్ వీటన్నింటి మధ్యలో నిజంగా ఒక చల్లటి వార్త చెప్పాలి అంటే రేపు వర్షం పడచ్చు ఇస్ అ ప్రిడిక్షన్. ఓకే, సో 98 ఏ ఉండబోతుంది, బట్ మోస్ట్లీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది, స్కాటర్డ్ థండర్ స్టార్మ్స్ ఇస్ ద ప్రిడిక్షన్. ఓకే, తెలిసిందే కదా డాలస్ అదర్ గురించి, తెలిసిందే ఈ రోజు వర్షం, ఈ రోజు ఎండ, రేపు వర్షం అని అనుకుంటున్నాం, ఆ వర్షం ఎప్పటికీ రావట్లేదు అని అంటున్నారు. ఇలాంటి టైంలోనే మీరు చరిత్ర గురించి యాక్చువల్లీ ఫాలో అవ్వండి. ఇన్నాడు వాషింగ్టన్ లో ఏమైంది తెలుసా మీకు, చాలా పెద్ద ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదేంటో నాగార్జున గారు చెప్తారు, వినండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Excessive heat kicking up ka munde traffic, Dallas traffic lo koncham heat kicking ayinda tagginda. Actually, weekend fever koncham baane undi. In general ga chuste I-45 route lo హెచ్ఓవి రూట్ లో పెద్దగా ట్రాఫిక్ అయితే కనిపించట్లేదు. డౌన్ టౌన్ దగ్గర కూడా కొంచెం సద్దు అడిగినట్టే ఉంది ట్రాఫిక్. అండ్ టిపికల్ 635 నార్త్ టాల్వే రూట్ కూడా కొంచెం టువర్డ్స్ ముందు ట్రాఫిక్ ఎయిర్పోర్ట్ ఏరియా. అండ్ అంతే, అదంతా పక్కన పెడితే వీకెండ్ అంతా మందే రా ఇచ్చిపడేస్తున్నారు అన్న జోన్లోనే ఉందన్నమాట. సదిసంగా ఒక్కటి ట్రాఫిక్ కొంచెం లైట్ గా ఇందాక హెవీగా కనిపించిన ఏరియా అంటే మెస్కీట్ మెట్రో ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి ఫాక్స్ ఫాలో ఫార్నీ వైపు వెళ్తున్న వాళ్ళకి కొంచెం చూడడం సంగతి. తప్పితే ఆకాశంలో ఆశల హరివిల్లు అది మ్యాటర్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి, దాని తర్వాత రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడతాం. ఓకే, డోంట్ గో అవే. అండ్ ఈ టైంలో తెలుగు మాస్టర్ లాగా నిన్న అడిగాను క్వశ్చన్, యాక్చువల్లీ నేను ఆన్సర్ చెప్పలేదు, సో ఐఎమ్ రిపీటింగ్ ఇట్ టుడే అగైన్. చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు. సో కాంటెక్స్ ఏంటంటే, తెలుగులో ఒక పదం చెప్తా, దాని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పదు. అంతే, తెలుగులో ఒక పదం చెప్తా, ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పదు. సో అలా మూడు నాలుగు నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నాం. ఈ రోజు నేను అడిగే పదం ఏంటి అంటే మస్తిష్కం. మస్తిష్కం అంటే ఏంటి? ఇది ఫస్ట్ తెలియనా అని అంటారంటే కొంచెం గ్రాంతికి తెలియండి లైట్ గా. సో మస్తిష్కం, బాడీలో ఒక పార్ట్ ని మస్తిష్కం అని అంటారు. ఆ మస్తిష్కం అంటే ఏంటి? ఓకే, లెట్ మీ నో. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నెంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 Energy 3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. ఎందుకు ఇలాంటి పొద్దు పొద్దున క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెడతావు? నీ మనసుకి ఏమైంది? నా మనసుకి ఏమైందంటే, సరే పాట వస్తుంది, మరి మీరు మాత్రం గెస్ట్ చేయండి. 9 7 6 3 6 1 9 6 6.

Yes, student number one inch, number one song in them. They Dhanadhan Avinash to TOW Morning Vibes in Taru. Only on Radio Surabhi 107.9 is Jitri Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. So, Imadana, okay, trend is starting. The Motigaru, Chepparan Mata. Prithi Okalu, gut is the second brain and the Vishan Chalagate is Kunar. Gut feeling in Ethundo, నా ఇన్స్టింక్ట్స్ చెప్తుందయ్యా ఇది కాదని ఇది కరెక్ట్ అని. సో ఏదో ఒకటి తినే ముందు ఏదో ఒకటి చేసే ముందు గట్టతో చాలా పని ఉందని అర్థం చేసుకుని, ఇన్ఫాక్ట్ గట్టుకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ బ్యాక్టీరియా పెంచుకునే పనుల్లో ఉన్నారంట. ఎస్, దట్ ఈస్ అ న్యూ కూల్ ట్రెండ్, దట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఎప్పటికప్పుడు తెగదగ డైరీ ప్రోడక్ట్స్ కావాల్సిన కాఫీలు టీలు అన్నీ తాగేస్తాం, కానీ నేను రీసెంట్ గా అర్థం చేసుకున్నానంటే ఒకసారి మనకి అన్కంఫర్టబుల్ అనిపించిన ఫుడ్ అవాయిడ్ చేసి గట్ బ్యాక్టీరియా కావాల్సిన అంటే గట్టు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా కొంచెం యాడ్ చేసిన తర్వాత కష్టమీ అద్భుతాలు జరిగినవి మామూలుగా. అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి కాన్స్టిపేషన్స్ కానీ లేకపోతే బ్లోటింగ్స్ కానీ ఇవన్నీ చాలా క్యాజువల్ వేసుకుంటారు కదా, పొద్దున్న కానీ మాకు లైట్ గా గ్యాస్ పెట్టినట్టు ఉంటుందండి, ఒక ప్యాంటో వేస్తాను అంటూ ఉంటారు. బట్ దట్స్ నాట్ ద వే హౌ యూ టేక్ థింగ్స్ అని చెప్పి మా మూర్తిగా కూర్చోబెట్టి, సో ఫస్ట్ స్టార్టింగ్ కాజ్ ని అడ్రస్ చేయి, దాని ఎఫెక్ట్ ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అవుతుందని చెప్తాను. హ్యావింగ్ సెడ్ దట్, నేను గట్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అంటే మాత్రం గుడ్ బ్యాక్టీరియా మీద ఫోకస్ చేయి, గుడ్ బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్స్ తిను అండ్ దానికి సంబంధించిన లిస్ట్ ఇస్తాను చెప్పే సందర్భం. డెఫినెట్లీ అలాంటి లిస్ట్ ప్రిస్క్రిప్షన్ నేను ఆన్ ఎయిర్ చెప్పలేను కాబట్టి, సో మీకు తెలిసిన గట్ డాక్టర్ తో మాట్లాడి ఇంకేస్ ఇఫ్ యూర్ హ్యావింగ్ గట్ ఇష్యూస్, గుడ్ బ్యాక్టీరియా ఎలా ఉంది, దాని అయినా బెటర్ చేసుకోరా. అండ్ పాత పద్ధతులు ఉంటాయి, ప్రతి 6 నెలలకి ఒకసారి ఒక టాబ్లెట్ వేసి కడుపు అంతా క్లీన్ చేస్తారు, సో అలాంటివి అయినా ట్రై చేయాలా ఒకసారి మాట్లాడు. ఓకేనా? సో హరిబరీ లైఫ్స్ ఉంటానే ఉంటాయి, బట్ హెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అసలే వెకేషన్స్ కూడా వెళ్ళొచ్చుంటారు, సో బయట ఎక్కడెక్కడ ఫుడ్ తిన్నారో అన్ని ఉంటాయి కొంచెం ఇబ్బందులు, అవన్నీ ఒక్కసారిగా ఒక్క దెబ్బతో షార్ట్ అయిపోతాయి. ఏమంటారు అది సంగతి, వారు వీరు అదే మాట అంటున్నారు, మీరు కూడా ఫిక్స్ అయిపోండి. బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ దేవ్ దాస్. కానీ ఈ దేవ్ దాస్ ఎవరు? మన నాగార్జున గారు, నాని గారు.

0: టీవీకే కొంచెం ఫ్రీగా దొరుకుతాను, ఏమన్నా కావాలంటే పిలవండి, దాని తర్వాత మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను చాలా బిజీ అయిపోతాను, మామూలు బిజీ కాదు, నేషనల్ బిజీ. ఏ ధనాధన అవినాష్ తో రియోడబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. మా సురభి లక్ష్మిలందరూ ఇన్ఫాక్ట్ అలాంటి డిస్కషన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పెడతారేమో అనిపించింది అనమాట. ఎందుకంటే సౌండ్ శుక్రవారం జస్ట్ ఒక వీక్ అవేలో ఉంది, అండ్ ఆబ్వియస్లీ మా సురభి లక్ష్మిలందరూ రెడీ అయ్యి మంచి మంచి సౌండ్ శుక్రవారాలు ఎక్కడెక్కడ ఏం చేస్తారు, ఈవెంట్స్ అన్ని వాటికి మీ ఇంటికే వద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు కమ్మలో తీసుకోవడానికి. సో ఇలాంటి విన్నప్పుడు నాకు కూడా అనిపించింది అనమాట, అసలు ఒక్కసారిగా అంటే మిగతా యూఎస్ దగ్గర అక్టోబర్ నుంచి హాలిడే సీజన్ స్టార్ట్ అయితే మనకు మాత్రం ఆల్మోస్ట్ శ్రావణ మాసం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఓ పక్కన హాలిడేస్ ఎండ్ అవుతాయి, పిల్లలు స్కూల్స్ కి వెళ్తారు, బట్ వీ విల్ అంటే బేసికల్లీ ఆడవాళ్ళందరూ చాలా బిజీ అయిపోతారు ఇన్ అ వే. సో నెక్స్ట్ వీక్ కి ఎస్పెషల్లీ శ్రావణ మాసానికి అసలు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు, ప్లాన్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, మా సురభి లక్ష్మణులు ఎవరెవరు పిలవాలనుకుంటున్నారు అన్న చిన్న డిస్కషన్ చేయాలనిపించింది. లేట్ ఎందుకు, 9726361966 అనే నెంబర్ కి కాల్ చేయండి, సరదాగా మాట్లాడుకుందాం. హాలిడే సీజన్ ఎండ్ అవ్వట్లేదండి.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
1: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే

0: at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
5: Yes, we are back. Dear Tanatana Vinash Tawar, DRW Morning Vibes and Naru, only on Radio Surabhi 107.9 is repeat, Dallas number one radio station. It sounds like home. So, Saradaga, Haiga, Viharistu, సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసి అలా మెల్లగా పనుల్లోకి దిగి పిల్లల్ని స్కూల్ కి పంపి ఓకే ఫైన్ లెట్స్ ఎంజాయ్ అని అనుకుంటున్నారు ఆడవాళ్ళు. నెక్స్ట్ వారం నుంచి ఒక్కసారిగా శ్రవణం అసలు లేట్ గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మూమెంట్ వేరే ఉంటుందని నాకు ఆల్రెడీ తెలిసిపోయింది, అర్థమైపోయింది. రకరకాల గేటెడ్ కమ్యూనిటీస్ లో ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని ఒక్క వారం అయితే గెటింగ్ ఇన్ టు ద ప్రాపర్ మూడ్ ఆఫ్ సెలబ్రేషన్ అని నాకు అనిపించింది అనమాట. సో ఈ ట్రాన్సిషన్ టైమ్ లోనే నాకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపించింది అనమాట. అంటే ఇప్పుడు మన ఇన్ఫాక్ట్ తెలంగాణ వాళ్ళు ఉండుంటే గనక డాలస్ లో కూడా పెద్ద పెద్ద ఇస్కో ప్లేస్ అటెండ్ ప్లేస్ లో బోనాల్ సెలబ్రేషన్ జరిగాయి అనమాట. సో ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ లో బ్యాలెన్స్ చేస్తూ సెలబ్రేషన్ అక్కడే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే నో డాడీ లిజనింగ్ కదా. సో ఇలాంటి టైంలో అసలు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ పీపుల్ ఈ ఫలానా కమ్యూనిటీలో ఇది జరుగుతున్నప్పుడు ఏమండి ఫలానా చీరే కావాలి ఈ చీర కొనుక్కుందాం అనుకుంటున్నాను ఈ టైంలో ఈ నెలలో ఖర్చులో నాకు అసలు వేలు పెట్టద్దు దగ్గరకు వచ్చినట్టు మామూలు ఉండదు మీకు ఇలాంటి కొన్ని సిచ్యువేషన్లు ఉంటాయి. ఓకే వీటన్నింటిలో భాగంగా ఇలాంటి ఎక్సైట్మెంట్స్ లో మేము కూడా మా వంతు పాలు పెరుగు పంచుకోవడానికి సురభి లక్ష్ములు అని చెప్పి మీ ఇంటికి మా సురభి లక్ష్ములు మేము పంపుతాం అనుకుంటున్నాం మా ఆర్జీ వస్తారు మీ ఇంటికి. సో ఇట్లా కొన్ని ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని ప్లాన్ చేస్తున్నాం. వీటన్నిటి మధ్యలో ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ గైస్, నెక్స్ట్ వారం నుంచి షిఫ్ట్ వేరే ఉండబోతుంది, మీటర్ వేరే ఉండబోతుంది, మీ కమ్యూనిటీలో ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ గ్రూప్ లో డిస్కషన్ స్టార్ట్ అయ్యాయా, ఎలా ఉండబోతుంది, అండ్ ఎస్పెషల్లీ ఆల్రెడీ మన బోనాలు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకి రథం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో హౌ ఇస్ ద జోష్ లేడీస్? ఐ జస్ట్ వాంట్ టాక్ టు యూ. చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఒక మంచి పాట ప్రాపర్ ఫెస్టివ్ మోడ్ లో ఉండాలి అని అంటే కొంచెం ప్రశ్నించగా నవ్వుడు తెలుసుకోరు. సో ఒక బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ మురారి. అండ్ మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

Yes, they're Dhanathan Avinash Thor, DOW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. It sounds like home. So, you know, 2 days back, okay, channel of story. So, theater lo already janal chusi, kind of dandal ga velli, hype and daratan, you know, for some reason I had to watch it. Okay, well, then, I know what to expect from the film, but, in the middle of ఏ సినిమా కూడా నన్ను అంతలా హాంట్ చేయలేదండి. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఇట్ వాస్ హాంటింగ్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే, డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ బై మై ఫ్రెండ్ గౌరిక్రియ అసలు ఏ రేంజ్ లో చేసిందంటే ఆ రిలీజ్ చేసింది అసలు నాకు. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, ఇది క్రింజ్, ఇది ఇది ఇప్పుడున్న న్యూ ఏజ్, ఇది అది అది ఇది ఇట్లా వంద చెప్తారు కదా. బట్ నాకేమనిపించిందంటే ఈ మెట్రిక్స్ అన్ని దాటి నిజంగానే ప్యూర్ ఎమోషన్, మంచి స్టోరీ టెల్లింగ్ తో చెప్తే ఇది క్రింజ్ ఇది క్రింజ్ కాదు అన్నట్టు ఎవరేం చెప్పలేరని నా ఫీలింగ్ అనమాట. సో దట్ ఫిలిం స్టేడ్ విత్ మీ, హర్ పర్ఫార్మెన్స్ స్టేడ్ విత్ మీ. అండ్ కిరణ్ గారు ఈ రోల్ కి ఎంత బాగా షూట్ అయ్యారంటే, అంటే ఐ వాజ్ జెన్యున్లీ ఆ మనిషి అమాయకంగా కనిపిస్తామంటే నమ్మా, చాలా నమ్మా. ఐ రూటెడ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ సక్సెస్. సో అలాగా చాలా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో మూడు పాటలు, ఆ మూడు పాటలకు ముందు వచ్చే ఆ మూమెంట్స్ అవన్నీ చూసిన తర్వాత, సో అంటే కల్మషం లేని ఒక చూస్తే ఎలా ఉంటుందో అని అనిపించింది అన్నమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమాల్లో ఆర్ మీరు మీరు మీ యూత్ లో ఉన్నప్పుడు చూసినప్పుడు కానీ, ఆర్ దేర్ ఎనీ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత కూడా సినిమా తాలూకా ఇంపాక్ట్ ఉండిపోయింది అవి ఒక రోజు రెండు రోజులు అట్లా? నాకు చెన్నై లవ్ స్టోరీ ఇంపాక్ట్ ఇచ్చినట్టు మీకు అలా ఏదైనా ఒక సినిమా ఉందా వేర్ ఇట్ స్టేడ్ విత్ యూ? కొంతమంది చెప్తుంటారు మరో చరిత్రలో ఒక క్లైమాక్స్ ఉంటుందిరా బాబు, మామూలుగా ఉండదు. అసలు నేను కొంచెం గట్టిగానే హాంట్ చేసిన ఎమోషన్ నన్ను కొద్ది రోజులు అని చెప్తారు. సో అలాగా హిందీలో ఒక సినిమా ఉంటుంది సైరత్, అది చూసినప్పుడు కూడా కొంతమంది. సో అలాగా చెన్నై లవ్ స్టోరీ చూసినప్పుడు ద ఎమోషన్ క్యారీడ్ విత్ మీ ఫర్ డే. సో మీరు ఏ ఫిలిం చూసినప్పుడు జస్ట్ ఆ ఫిలిం అయిపోయిన తర్వాత కూడా కార్ తీస్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు దాని తాలూకా ఎమోషన్ అంతా లైట్ గా క్యారీ అవుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కానీ ఆర్ మీకు ఎప్పుడైనా కానీ దట్ వన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్ టు షేర్ టుడే, యూ నో దట్ ఎక్స్పీరియన్స్ స్టేడ్ విత్ యూ, ఏంటి? లెట్ మీ నో. 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Asal especially ee part aithe cinema lo naaku situation emo Ilaraja gar situation lo untadi kaani Manisharma gar music paddaka scene lestundi bale undi bale anipinchindi naaku. I loved it. Second half lo yeah konni naaku issues unnai, but having said that చాలా రోజుల తర్వాత ఒక కల్మషన్ లేని ప్రేమగా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో లెట్ మీ నో యువర్ థాట్స్ ఈ మధ్య కాలంలో మీరు ఆర్ ఎప్పుడైనా సరే ఏ ఒక సినిమా థియేటర్ కి వెళ్ళి చూసిన తర్వాత ఆ సినిమా తాలూకా ఇంపాక్ట్ మీతో కొద్ది రోజులు ఉంది, అలాంటి సినిమా ఏంటి? లెట్ మీ నో. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

అంటే నేను కూడా చక్రం సినిమా చూసినప్పుడు మామూలుగా ఏడవలేదు ఆ సినిమా క్లైమాక్స్ కి. అంటే అది ఫస్ట్ టైం నాకు తెలియదు ఆ సినిమాలో ఆ ట్విస్ట్ ఉంటుందని. సో నేను అప్పటిదాకా ఛత్రపతిలో ప్రభాస్ గారిని చూసి చూసి సడన్ గా చూసినప్పటికీ అప్పా పిండారుగా మామూలుగా పెండ్లో తెగేడిపించారనిపించింది నాకు. అదే సంగతి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉండాలి సార్. మిగతా జనాలు చెప్పండి చెప్పండి. బ్యూటిఫుల్. సో చక్రం మూవీ వీకెండ్ రికమెండేషన్ ఫ్రమ్ శివ గారు, టైం ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. అదే సంగతి. సో మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు న్యూ ఏజ్ రా, స్క్రీన్ ప్లే రా, హడావిటరా, అదిరా ఇదిరా అని అన్న టైంలో సడన్ గా కొంచెం టైం తీసుకుని లైట్ గా ఒక ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు చెన్నై లవ్ స్టోరీ చూసినప్పుడు. సో ఈ మధ్యకాలంలో పక్కన పెడితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక సినిమా చూసాక మిమ్మల్ని హాంట్ చేసిన ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. అరే దట్ ఫిల్మ్ స్టేడ్ విత్ మీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అని. సో అలా శివ గారికి చక్ర మూవీలో క్లైమాక్స్ గాని అందులో డీల్ చేసిన ఎమోషన్ గాని నవ్వుతూ ఉండు అని చెప్పి అని చెప్పిన విధానం గాని అంటే అలా ఆయనతో పాటు ఇట్ స్టేడ్ విత్ అన్నమాట. సో హ్యావింగ్ సెడ్ దట్ ఆయన అంత మంచి మాటలు చెప్పిన తర్వాత చక్ర మూవీ నుంచి పాట వేయకపోతే ఎలా కదా. సో ఈ రోజు మూవీస్ విచ్ స్టేడ్ విత్ యూ, సినిమా చూసి థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా మీతో పాటు అలా క్యారీ ఫార్వర్డ్ అయిన ఫిలిమ్స్ ఏంటి అని అడుగుతున్నా. నాకైతే చెన్నై లవ్ స్టోరీ, కల్మషన్ లేని ప్రేమగదులు అనిపించింది, భలే అనిపించింది, ఐ లవ్డ్ ఇట్. సో యాజ్ అ హోల్ గా ఒక కంప్లీట్ ఫీలింగ్ లేదు కానీ బట్ వాట్ ఎవర్ ఐ లవ్డ్ ఇట్ అప్ టు 60-70% ఆఫ్ ద ఫిలిం. ఐ లైక్డ్ సో మచ్ అండ్ గౌరిప్రియ బంగారు తల్లి బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసిన మామూలు. సో అలా మీతో పాటు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ సినిమా తాలూకా ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయిన సినిమాలు ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు కదా ఎప్పుడైనా మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూసిన సినిమాలు వాట్ ఆర్ దోస్ ఫిలిమ్స్ అని అడుగుతున్నా. ఇన్ఫాక్ట్ కైండ్ ఆఫ్ రికమెండేషన్ అనుకోండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమ్మా, సాటర్డే మూవీ
1: మన బడి క్లాస్.
2: అమ్మా,
1: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు ఒక్క
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तुंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चरि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् ऐक्टेक् ऐएन्सी. मल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. VVF Agtech INC is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for every When we respect the community supports us.
3: అప్పుడు వాళ్ళ తన షెడ్ పెడతాడు వాళ్ళ ఫాదర్, ఆ సీన్ ఇంపాక్ట్ అసలు పోలేదు బయటకు
4: వచ్చింది. అంటే యాక్చువల్లీ లాక్డౌన్ లో రిలీజ్ అయింది, కానీ నిజంగా థియేటర్ లో రిలీజ్ అయి ఉంటే దాని ఇంపాక్ట్ అసలు వేరే లెవెల్ ఉండదేమో నాకు ఆ సీన్.
3: అవునవును, నేను అది చూసిన తర్వాత అసలు ఒక 3-4 డేస్ అంటే తను హీరోయిన్ మొత్తం ఏడుపు మూవీ అంతా ఆపుకొని ఒకటేసారి ఆ షెడ్ చూసిన తర్వాత బయటికి తీస్తుంది, అసలు ఆ ఎమోషన్ పదే అనిపిస్తుంది. ఒక 1 వీక్ అది అలా క్యారీ సుభాష్ గుర్తొస్తూ ఉంటాడు అనమాట ఆ టైంలో ఆ షెడ్ కనపడగానే. అసలు నవ్వు స్మైల్ అంతా బాగా తీశారు, అది మూవీ చాలా బాగుంది.
4: నైస్, బ్యూటిఫుల్. అంటే అంత ఇంపాక్ట్ ఇచ్చింది కాబట్టి నేషనల్ అవార్డ్ వచ్చింది యాక్చువల్లీ. యా బ్యూటిఫుల్ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం. మీ పేరండి సాయి కదా?
3: సాయి అండి.
4: ఓకే, ఏం సాయి గారు, మొత్తం సమ్మర్ హాలిడేస్ వైవ్ అంతా అయిపోయిందా బ్యాక్ టు వర్క్?
3: సమ్మర్ హాలిడేస్ కాదండి, నాది స్టోరీ ఏంటంటే మా వైఫ్ వాళ్ళు ఇండియాకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని వెళ్ళి స్లాట్ లేక సెట్ అయిపోయారు.
4: లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు
3: వైఫ్ పిల్లలు ఇద్దరు.
4: Okay, okay, waiting for them to come back.
3: Then yearly waiting, chala miss avutunna.
4: Any one song that you want to dedicate to your wife now?
3: Short movie lo madhuram madhuram ana song untundi adi kadi.
4: Manchi beautiful emotion.
3: It is a short movie.
4: Beautiful emotion unnaru Sai garu. త్వరగా రావాలి, త్వరగా రావాలి. మీరు వీకెండ్ అంతా కలిపి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: మీ షో నాకు అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ నేను ఒకప్పుడు కార్ లో వినేవాన్ని, ఇప్పుడు యాప్ వేసుకొని కూడా వింటున్నాను.
4: చాలండి, ఇంకా మీరు ఆపకండి, యాప్ వేశారు కాబట్టి అది. థ్యాంక్ యూ సో మచ్. అదండి, నేనేం డాలర్స్ లో పే చేయలేదు, ఇట్స్ ఇస్ రియల్ ఎమోషన్. ఓకే, అట్లుంటది మనతో మాట్లాడి. సో మొత్తానికి సాయి గారు వారి వైఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు, షీఈస్ ఇన్ ఇండియా. సో మీకు బాగా ఇంపాక్ట్ ఇచ్చిన ఫిలిం ఏంటి అని అడిగాను నేను. బేసిక్ గా చెన్నై లవ్ స్టోరీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో, ఆ సీన్ తీసిన విధానం కానీ, అది ఆ హిట్ చేసే ఎమోషన్ కానీ, ఇట్ స్టేడ్ విత్ మీ అట్లా. అంటే ఇన్ అ గుడ్ వే, ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఓకే ఫైన్ అది సినిమాని కానీ, బట్ అంతా బాయిలా తీశారు అన్న ఫీలింగ్ మాత్రం నాతో ఉండిపోయింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ అందులో వదలనే వదలనే సాంగ్ వచ్చే ఎమోషన్ కానీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ చాలా బాగా తీశారు రవి నంబూరి గారు. అండ్ యా, గో వాచ్ ఇట్ ఫర్ మా గౌరీప్రియ యాక్టింగ్ కి అండ్ కిరణబ్బరం గారి యాక్టింగ్ కి, గో వాచ్ ఫర్ ఇట్. అండ్ మనిషి గారు అద్దరి వేయాలు ఇచ్చారు మ్యూజిక్ మాత్రం మౌలిక్ గారు. చాలా సాయిగారు అడిగా మీకు నచ్చిన సినిమా.

ఏంటంటే కలర్ ఫోటో అని చెప్పారు. అండ్ యాడింగ్ టు దాట్ ఇప్పుడు ఇంకో కాలర్ ఫోన్ చేస్తున్నారు. హలో సురభి, హలో సురభి. పాపం సిగ్గుపడినట్టున్నారు, ఫోన్ చేశారు ఆన్సర్ చెప్పడానికి. ఎనీవేస్, సాయి గారి కోసం ఆయన వారి వైఫ్ ఎంత మిస్ అవుతున్నారో చెప్పడానికి మధురం మధురం సాంగ్ కమింగ్ అప్ టు ఆల్ ద లవ్లీ కపుల్ ఓవర్ దేర్.

వెరీ ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ అండి. అంటే కొన్నిసార్లు ఇప్పుడు నేను ఆనెస్ట్ ఒక విషయం ఆనర్ చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లేకపోతే ఒక పార్ట్నర్ కావాలని వద్దను అందరూ చాలా ఒక పాయింట్ ఆఫ్ టైం లో ముందు ఉన్న క్యాండిడేట్లే. వన్ దట్ పర్సన్ ఇస్ దే కొంచెం ఒక టూ డేస్ గ్యాప్ వచ్చిన, త్రీ డేస్ గ్యాప్ వచ్చిన కైండ్ ఆఫ్ మిస్ దట్ పర్సన్ సో మచ్ దట్ అరే నిజంగానంటే ఈ లైఫ్ తాలూక బట్ స్టిల్ ఒక పర్సన్ ఉంటే గానీ కంప్లీట్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది సార్. దట్స్ మోర్ ప్యూరెస్ట్ యాక్చువల్ దట్ ఈస్ మోర్ లవ్ టు మీ అనిపిస్తున్నాను. అంటే ఎన్నైనా ఉండని వైల్ యూ గోయింగ్ టు స్లీప్ దట్ లాస్ట్ 30-40 minutes బిఫోర్ ద స్లీప్ ఇట్ షుడ్ విత్ కిడ్స్ ఇట్ షుడ్ విత్ యూ ద కన్వర్సేషన్ ద బ్యాంటర్ వాటర్ అది అయ్యాకే పడుకుంటేనే ఆ రోజు ఒక కంప్లీట్నెస్ ఉంటుంది అని చెప్పి ట్రాన్స్

ఇంత సినిమా అంటే ఫోర్ అప్డేట్స్ ఆల్ మెంటాలిటీస్ టు బి ఆనెస్ట్ అదొక సినిమా. అండ్ అప్పట్లో ఫేమస్ అయ్యే సినిమా బల్లభ సినిమా ఒకటి. బల్లభ సినిమాలో ప్రేమించట్లేదే అని చెప్పి సింబు గారు మాట్లాడినప్పుడు అబ్బా ఇప్పుడు మాట్లాడుకున్న టాక్సిక్ ఫీమేల్ టాక్సిక్ ఫీమేల్స్ అని చెప్పి అప్పుడు అసలు దాని ఇంపాక్ట్ నెక్స్ట్ డే ఉండే నా బ్రెయిన్ లో. సో అలా కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ కానీ ఆ సినిమా ఇచ్చే ఎమోషన్ కానీ కొద్ది రోజులు క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సో అలా మీకు ఏ సినిమా చూసినప్పుడు అట్లా అనిపించింది అని అడిగాను. యూ కెన్ గివ్ మై కాల్ నౌ 9726361966 ఇస్ మై కాల్ నెంబర్. అండ్ బల్లభ మూవీ నుంచి నాకు ఓ ట్రెండీ పాట చాలా ఇష్టం, ఐ వాంట్ ప్లే ద ట్రాక్ నౌ, లూసమ్మాయి కమింగ్ అప్ ఫ్రమ్ వల్లభ. బాగుంటుంది.

Yes, we are back with another Avinash Tho, DFW Morning Vibes and Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. మరి వీకెండ్ అయితే మంచిగా ఎక్కడికైనా ట్రావెల్ చేసి దాంతో పాటు అమేజింగ్ ఫుడ్ తినాలనుకుంటున్నాను.

రెస్టారెంట్కి ఒక్కసారి వెళ్ళి బ్రేక్ ఇవ్వండి. ఈ వీకెండ్ ఒక చిన్న డ్రైవ్, దాంతో పాటు ఫుడ్, మంచిగా ఎంజాయ్మెంట్ బ్యాక్ వచ్చేయాలి అని అనుకుంటే పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. అది రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అంటూ వింటున్నారు. ఇప్పుడైతే మాత్రం మంచి ఓ డాన్స్ నెంబర్ తో స్టార్ట్ చేసేప్పుడు

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కట్ వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పుడు నువ్వు చేసినావు.

0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ at your service. Salus Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Salus Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
3: Yes, we are back there. Dhanandhan Avinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. So, next week release ki kavalsina hype already start ayipindi. Ee week release ayina vaadiki maatladara babu first anantaru. Maatladta. But before that, obviously, Surya garu trailer vachindante fans andaru kuda next level excitement to wait chestaru and I can already hear some ఫీమేల్ ఫాలోవర్స్ స్క్రీమింగ్ ఓ సూర్యా అని చెప్పి. సో విశ్వనాథన్ సైన్స్ ట్రైలర్ వచ్చింది వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో, మమితా బైజు మన ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా. సో ఈ సినిమా ట్రైలర్ ఒకసారి లుక్ వేయలేరు కాబట్టి వినిపిస్తా, దాని తర్వాత ఒక పాట ప్లే చేసి అసలు నాకు ఏమనిపించిందో చెప్తా. ఓకే,
4: మీరు సంజయ్ విశ్వనాథ్ గారు కదా?
5: మన డబ్బు స్టేటస్ అన్ని మనకు సౌకర్యం అవ్వాలి, అహంకారం కొడతాం.
6: అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం.
5: ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆపరేషన్. ఎవరైనా డోనెంట్ వెతుకుదాం. మేక్ ఇట్ బై
6: సాన్ ఫ్రాన్సిస్కోలో నాకు ఫ్రెండ్ ఉంది, ఒక్కసారి కలుగు.

0: ఇంతవరకు ఐ హావ్ నెవర్ బీన్ సమ్ వన్స్ రెస్పాన్సిబిలిటీ.
1: ఐ సా యు.
0: మీ అబ్బాయి గురించి తలుచుకుంటే నీ గూస్ బంప్స్ వస్తాయి తెలుసా? దొంగతనంగా ప్రేమను చూపిస్తాడు అది నాకు కావాలనుకున్నాను.
2: మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు.
1: అలవాటవుకు అలవాటవుకు అని ఎన్నిసార్లు అన్నాను. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉంటా.
0: ఏంటి?
1: హాలిడేస్ ఓవర్ మ్యాడీ.
0: బట్ ఐ లవ్ యు. ఓయ్, నువ్వు నన్ను మిస్ అవుతావా? మరి మీ నాన్న నన్ను మిస్ అవుతాడా?
1: మనుషులు వెళ్ళిపోయేది గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఇలా మాట్లాడాలో తెలియక గెలిచేదాకా కూడదు. గెలిచిన తర్వాత గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు.

0: Mercedes, Benz, 540K, Corvette, Porsche. That's the future. DeLorean.
1: ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నా?
2: ప్రాపర్ మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపించింది అనమాట నాకైతే. మామూలుగా లేదు అంటే, కొన్ని సినిమాలు ట్రైలర్ కట్టలు చూసినప్పుడు అర్థమైపోతుంది ఆ సినిమాలు ఏ పార్ట్స్ హైలైట్ చేయాలనుకుంటున్నారు, ఏం పార్ట్స్ హైలైట్ చేయకూడదు అనుకుంటున్నారు, ఏది ఎప్పుడు తెలియకూడదు అనుకుంటున్నారు, ఏది తర్వాత తెలియాలనుకుంటున్నారు అని చెప్పి. సో యా, ఐఎమ్ సీటెడ్. ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉండబోతుంది ఏంటంటే నేను కూడా

చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నా అనమాట. అది సంగతి. హ్యావింగ్ సెడ్ దట్, ఆగస్ట్ 14th నేను మార్కెటింగ్ లో హెల్ప్ చేసిన ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా ఒక పాట బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నా, దాని ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ అయింది. ఓకే, సో ఈ రెండు పాటలు విన్నాక మనం మాట్లాడుకో. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డల్లస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డల్లస్ వింటున్నారు. హియర్ కమ్స్ అ ట్రాక్ ఫర్ యూ గైస్. చాలా మంది ఫ్రెండ్స్ ఈ మధ్యన ఈ పాటనే క్వాలిటీ గా పెట్టుకుంటున్నారు తెలుసా. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్ బ్రో, నిజంగా చెప్తున్నా. 35 ఇయర్ ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా ఇవే పెట్టుకుంటారు.

సో ఈ పాట పళ్ళబురుసు అనే మూవీ నుంచి విన్నారు. దేర్ దనాదన్ అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అంతవజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో మ్యాటర్ ఏంటంటే పళ్ళబురుసు అని ఈ సినిమా ట్రైలర్ కూడా నేనే రిలీజ్ అయింది, నాగార్జున్ గారు రిలీజ్ చేశారు. సో సినిమా కాంటెక్స్ట్ ఏంటి అంటే అది కూడా నెక్స్ట్ వారం రిలీజ్ అవుతుంది. సినిమా కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఒక 70-year-old తాత, ఓకే, సో ఆయన ఒక సిచ్యువేషన్ లో వాళ్ళ కొడుకు మీద కేసేస్తారు. ఎందుకు? పళ్ళబురుసు కొనియలేదని. పళ్ళబురుసు కొనియకపోవడం ఏంటి? పళ్ళబురుసు అంటే టూత్ బ్రష్, ఎస్. సో ఎందుకు కేసేశారు? ఆ తర్వాత ఏం జరిగింది? సో కొడుకు మీద కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది ప్లాట్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ ఉండబోతుంది. నేను ఆల్రెడీ సినిమా గురించి చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఐ థింక్ నాకు తెలిసి విశ్వనాథన్ సన్స్ ప్రమోషన్స్ హడావిడి మధ్యలో మేబీ ఈ సినిమా వచ్చిందని కూడా మీకు పెద్దగా తెలియకపోవచ్చో తెలుస్తున్నా తెలియట్లే గానీ, బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్, టేక్ సమ్ టైమ్ అవుట్ అండ్ వాచ్ దిస్ ఫిలిం మినిట్ అరైవ్స్ నెక్స్ట్ వీక్, అప్పుడు విల్ టాక్ అబౌట్. ఓకే, సో బలగం తాత ఉంటారు డిజిటల్, ఫాదర్ మురళీధర్ గారు ఉంటారు ఇందులో, ఇద్దరు లీడ్స్ ఇన్ అవే. అండ్ అది కాకుండా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది అండ్ మంచి ఫ్రెండ్స్ కామెడీ ఉంటుంది. కామెడీ అంటే నాట్ నార్మల్ ఫ్రెండ్స్ కామెడీ, 60-year-old తాతలు చేసే కామెడీ. సో వాళ్ళని ఓల్డీస్ అని పిలుస్తారు అనమాట ఈ సినిమా. థ్యాంక్స్ అండి. అండ్ మరి నిన్న రిలీజ్ అయిన, నిన్నేంటి, ఈ రోజు రిలీజ్ అయిన కొరియన్ కనకరాజ్ సినిమా సంగతి ఏంటి, డీసీ సంగతి ఏంటి మాట్లాడుకుని ఎలాగలనో చెప్పండి, మాట్లాడు. ఓకే, రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు, ఒకటి కొరియన్ కనకరాజు ఇంకొకటి డీసీ.

అసలు హడావిడి మర్చిపోయాయని అన్ని మాట్లాడుతూ దే ధనాధన అవినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు.

స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో కొరియన్ కనకరాజ్ రిలీజ్ అయింది, డీజే రిలీజ్ అయింది. ఈ రెండిట్లో జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటుంది, నచ్చింది అని చెప్తుంది, ఏ విషయాలు ఏంటి అని చెప్పి ఒకసారి చెవులు వేస్తా, మీ డిసైడ్ అవ్వండి వెళ్ళాలా లేదా. ఓకే, సో కొరియన్ కనకరాజులో అయితే సత్య గారి కామెడీ బాగుంది అండ్ బేసిక్ గా ట్రైలర్ లో మొత్తం కట్ చెప్పారు. ఆ ట్రైలర్ లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వరుణ్ తేజ్ గారు ఎప్పుడైతే దెయ్యం పట్టినప్పుడు, ఒక ఆత్మ పట్టినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయని చెప్పేసి అన్నారు. సో దీస్ ఆర్ ద టూ హైలైట్స్, దీని కోసం సినిమా చూడొచ్చు అని చెప్పారు. డీసీ, సో మేకింగ్స్ ఉన్నాయి, లోకేష్ కనక జాకింగ్ బాగుంది అండ్ కొన్ని ఫ్రేమ్స్ యూనో సీక్వెన్సెస్ చాలా బాగున్నాయని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పేసి అన్నారు అనమాట. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, నిన్న పారడైస్ టీజర్ కూడా రిలీజ్ అయింది కదా, జడల్ జమానా షురూ అని చెప్పారు. సెప్టెంబర్ లో డేట్ కూడా ఇచ్చారు. అసలు హైప్ స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎస్పెషల్లీ టీజర్ లో లాస్ట్ షాట్ ఉంటదమ్మా, మామూలుగా కాదంతే. అండ్ బేసిక్ గా టీజర్ లో అందరూ నాన్నగారిని చూసి అబ్బాబ్బా నాన్నగారు సూపర్ సూపర్ సూపర్ సూపర్ అని అనుకుంటారు. బట్ వాటన్నిటి మధ్యలో ఈవెన్ విలన్ రాఘవ్ జోయల్ పక్కన పెడితే మోహన్ బాబు గారండి, మోహన్ బాబు గారు నిజంగానే ఆయన డైలాగ్ డెలివరీతో ఈ సినిమాలో ఒక ఊపు ఊపుతున్నారన్న క్లారిటీ అయితే నాకు వచ్చింది. అండ్ సంపూర్ణేష్ బాబు గారు కూడా జనరల్ రోల్ లో కనిపించట్లేదు, హిస్ గోయింగ్ టు బి ఇన్ డిఫరెంట్ రోల్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సినీ ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు, రిలీజ్ డేట్ కొంచెం దూరంలో ఉన్నప్పుడు నాకు కూడా లేట్ గా బాధిస్తుంది. బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దట్ టీజర్ చూడకపోతే చూసేయండి, ఇట్ విల్ గివ్ యూ ద హై దట్ యూ వాంట్ ఫర్ ద మూవీ టు రిలీజ్. అండ్ ఆగస్ట్ 7th నా రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు కొరియన్ కనకరాజ్ అండ్ డీసీ, ఇట్ ఇస్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ వారం రెండు రిలీజ్ అవుతాయి, విష్ణు సన్స్ అండ్ పళ్ళబుసు. ఎస్, ఒక చిన్న సినిమా, ప్యూర్ తెలంగాణ బేస్ సినిమా. వీటికి బ్రేక్ ఇచ్చేయండి, మనం మాట్లాడదాం. ఓకే, సీ యూ ఆన్ మండే. మర్చిపోవద్దు మంచిగా వాటర్ తాగండి అండ్ వెకేషన్ నుంచి బయటకు వచ్చి రెడీ అవ్వండి. అండ్ ఈ గ్యాప్ లో మాత్రం ఆయా షేర్ అనేది ఓకేనా. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ విత్ మీ దేర్ ధనాధన వినాష్, డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ టిప్స్ ఉంటున్నారు. మళ్ళీ మళ్ళీ కలుద్దాం, మర్చిపోయేలా మర్చిపోకుండా ఎనర్జీ పెట్టేస్తా నవ్వుకుందాం. ఓకే, సీ యూ గైస్, బై.

0: ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పొందో చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: ఒక్కో టైగర్
2: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
7: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
8: Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా

0: మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina adithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas, 817-819-8888. IndiaTodayUSA.com. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party ya leka jatra?
3: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్. కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్,
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
8: Yes, sir.
6: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
6: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices. And unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Good morning, listeners. Happy Friday. Friday morning, Filmy Friday karyakramaniki swagatham, suswagatham. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్త. సౌండ్స్ లైక్ హోమ్. ఈ ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ముచ్చట్లతో పాటు ఫిల్మీ బైట్స్ వింటూ, ఫిల్మ్ అఫ్కోర్స్ ఫిల్మ్ సాంగ్స్ ఎప్పుడూ వింటూ ఉంటాం. బోలెడని విశేషాలు మాట్లాడుకుంటాం. ఫిల్మీ ఫ్రైడేస్ 3 అవర్స్, 10 AM to 1 PM. అయితే ఇవాళ ఫ్రైడే రోజు నేను ఏం చెయ్యాలనుకున్నాను, ఏ విషయంగా మాట్లాడాలనుకున్నాను అనే దానికి వెళ్లడానికి ముందుగా వింటున్న శ్రోతలందరికీ, ట్యూనింగ్ అయిన వాళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే. విషింగ్ యు ఆల్ సక్సెస్ఫుల్ బ్లిస్ఫుల్ వీకెండ్ అహెడ్.

కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే ఏ సినిమాలోంచి అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రుద్రవీణ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. గుడ్ నౌ వాట్ ఎల్స్ ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా ఇవాళ అంటే ఇవాళ కార్యక్రమంలోనే మాట్లాడుకోవాలి కదా ఇవాళ విషయాలు. సో నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే చేనేత కళాకారులకి గుర్తింపుగా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తూ చేనేత ఇండస్ట్రీ అసలు ఎంత ఇంపార్టెంట్ ఒక కల్చర్ లో కానీ ఒక ట్రెడిషన్ లో కానీ లేదా ఒక మనుగడకి అది ఎంత అవసరము అని చెప్పడానికి ఇవాళ రోజుని మనం హైలైట్ చేసుకోవాలి. సో డెఫినెట్ గా ఎవరన్నా చేనేత లవర్స్ ఉంటే డూ కాల్ మీ అండ్ షేర్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే దీంతో పాటుగా చేనేత వస్త్రాలు అంటే మనకి ఇమీడియట్ గా గుర్తుకొచ్చేది మంచి నేత చీరలండి. అఫ్ కోర్స్ నాట్ నెసెసరీలీ అదే ఉండాలని, బట్ కొన్ని కొన్ని ఉంటాయండి హీరోయిన్స్ కొన్ని మూవీస్ లో వాటిల్లో ధరించినవి. అలా మీకు ఏదైనా గుర్తుకొస్తుంటే సరదాగా మాట్లాడుకుందాం కాసేపు చేనేత వస్త్రాల మీద. Do call me. 972-636-1966 studio number.

అదండి, నేను కొన్ని సాఫ్ట్ గా అలా ఉన్న మెలోడీస్ లాంటి పాటలు ప్రస్తుతానికి ఎంచుకుని వినిపించాను. తర్వాత ఒక మంచి ఫాస్ట్ బీట్ ని కూడా నేను రెడీ చేస్తాను. అది నా బాధ్యత, నేను అన్ని పెడతాను. బట్ వింటున్న శ్రోతల్లో ఎవరికన్నా ఇవాళ ఇలాంటి పాట వినాలి అని అనిపిస్తే టూ కాల్ మీ. ఐ థింక్ ఐ హ్యావ్ ఎ కాలర్. నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి. ఐ థింక్ దట్స్ ఎ డిఫరెంట్ కాల్. ఎనీవేస్, మీరు కాల్ చేయవలసిన నెంబర్ 9726361966, స్టూడియో నెంబర్. ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమంలో ఆల్ ది వే టిల్ 1 PM ఐమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఖాళీగా మాత్రం కూర్చోట్లేదు. మిమ్మల్ని ఖాళీగా ఉంచే సమస్య లేదు. మీరు డ్రైవ్ చేస్తున్నా, ఇంట్లో పనులు చేసుకుంటున్నా, ఆరాంగా కాఫీ సిప్ చేస్తూ ట్యూనింగ్ అయినా సరే కబుర్లు కంపల్సరీ. పాటలు అఫ్ కోర్స్ మీ రిక్వెస్ట్, ఎక్కువగా నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. బట్ నేను కూడా మంచి పాటలు ప్లే చేస్తూ ఉంటాను, జస్ట్ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ. కాన్వర్సేషన్ లో మీకు ఎప్పుడు ఏది షేర్ చేయాలనిపిస్తే అప్పుడు టపీమని కాల్ చేసేయండి, అదనమాట. సరే, అయితే ఇవాళ నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. అయితే చేనేత వస్త్ర కళాకారులకి ఎలా అంటే ఇప్పటికీ న్యాయం జరగట్లేదు అనే చెప్పచ్చు అనమాట. ఎందుకంటే కష్టపడి ఎండనక వాననక సీజన్ ని పట్టించుకోకుండా గంటల తరబడి మగ్గం ముందు నుంచుని దారం బై దారం అలా వేసుకుని నేసుకుంటూ వెళ్ళడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ నెలలు పడుతుంది. మనమేమో ఒక్కొక్కసారి ఒక చీర కొనాలనుకోండి, అమ్మో 25,000 అని భయపడతాం. నిజంగా ఒక మనిషి నెల రోజులు కష్టపడితే ఒక చీర నేసినప్పుడు అంత అమౌంట్ అంత వర్తే కదా. అయితే ఇక్కడ కిటుకేంటి అంటే అది డైరెక్ట్ గా ఆ కళాకారులకు చెందుతోందా చేరుతోందా లేదా అనేది. సో మనం ఏం చేయాలి, ఎంత వీలైతే అంత మనం డైరెక్ట్ గా వీవర్స్ నుంచి పర్చేస్ చేయాలి.

ఇది కూడా మంచి ఊపు తెచ్చిన పాట ఒకప్పుడు. ఇది ఆకాశం నీ హద్దురా చిత్రం నుంచి. సరే, ఇలాంటి కాకపోయినా కొన్ని కొన్నిసార్లు పాటకి కరెక్ట్ గా బీట్ వినగానే మనకి డాన్స్ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తూ ఉంటుంది. అది భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఏదైనా అవ్వచ్చు. ఎస్, కథక్. మీకెవరికన్నా కథక్ ఇష్టం, కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఇది చక్కటి అవకాశం, మీరు వెళ్లి వీక్షించవచ్చు. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఎప్పుడు, ఎక్కడ అంటే ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్, August 28th ఫ్రైడే, గ్రాన్విల్లే ఆర్ట్ సెంటర్, గార్లాండో. వన్స్ అగైన్, August 28th గ్రాన్విల్లే ఆర్ట్ సెంటర్, గార్లాండో, కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పెర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్చాంటింగ్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. టికెట్ స్టార్ట్ at this just small amount like $35 and dinner included. Tickets kosam and further information kosam, log into tinyurl.com/kathakperformance2026. Adandi mari nenaithe information ichesanu, meeru em chestunaru raaboye varantamlo, mee program enti, visheshalu enti natho share cheskovalante కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నంబర్.

0: టైం ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. తిరిగి కలుసుకున్నాక ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. ఇవాళ నేషనల్ హ్యాండ్లూమ్ డే, ఇది పురస్కరించుకుని మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా, మీ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, దిస్ ఇస్ ద టైం. 9726361966 స్టూడియో నెంబర్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ ఓన్లీ ఆన్ రేడియో సురభి.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
12: గిల్టీ, యువర్ ఆనర్.
13: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
12: ఎస్,
13: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
12: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
11: What is this address again?
10: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
11: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
12: Yes sir.
11: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
12: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat.

0: Thali and Catering.
1: You're absolutely right. Rajra's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raval anpisthe. They also offer catering because their food is so irresistible.
2: Visit Rajra's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: Welcome back. ఇవాళ నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పి నేను ఇందాక అదే చెప్పానన్నమాట. అసలు మనం చేస్తున్న పర్చేజెస్, ఒకవేళ మనం ఒక మంచి గుడ్ ఇంటెన్షన్ తో హ్యాండ్లూమ్ శారీస్ కానీ మెటీరియల్ కానీ పర్చేజ్ చేసి కరెక్ట్ గా వీవర్స్ ని హెల్ప్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో చేసినప్పటికీ కరెక్ట్ గా అది వీవర్స్ వరకు వెళ్తుందా లేదా అనే విషయానికి వస్తే డెఫినెట్ గా చాలా సార్లు అలాంటివి జరగవు. అలాంటప్పుడు ఎస్పెషల్లీ ఇవాళ రేపు పెళ్లిళ్లు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. హోల్సేల్ లో తీసుకుంటున్నాం అంటే వీవర్స్ దగ్గర ప్రైజ్ డిస్కౌంట్స్ ఉంటాయి అని చెప్పి అందరు వీవర్స్ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నారు. నేనేమంటానంటే మంచి చేనేత కళాకారుల దగ్గర మీరు తెప్పించుకున్నారు, మీ ఫ్యామిలీ వాళ్ళు తెప్పించుకున్నారు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అంటే డెఫినెట్ గా మనకు తెలిసిన గ్రూప్స్ లో వాటిని పోస్ట్ చేయడం. ఇవాళ రేపు సోషల్ మీడియా విపరీతంగా ఉంది కాబట్టి దానికి తగినట్టుగా మనము హెల్ప్ చేసినట్టు అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? Do you really think that anta shrama padi aa cheyinata vastralu ee rojuki ala traditional way lo cheyyala avasaram unda? Otherwise it's okay. Anta world anta missionary web tikkipoyinappudu ala ala manam kuda tirugithe enti tappu antara? Anyways, adi mee opinion, meer naato share chesukochu. అండ్ ఎస్పెషలీ మీ చుట్టుపక్కల ఒక ప్రత్యేకత ఉంటుంది. మనము ధర్మవరం అంటాము, ఇటు కోట అంటారు, ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఎవరికి వాళ్ళకి తగినట్టుగా వాళ్లకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అక్కడ మీరు చూసిన సంథింగ్ డిఫరెంట్ ఏదన్నా ఉంది అంటే అది కూడా మాతో షేర్ చేసుకోవచ్చు.

ఈ మూవీ మీరు ఎవరన్నా వెళ్తున్నారా, వెళ్లారా, దీని మీద మీకేమన్నా ఆల్రెడీ ఒక రివ్యూ ఉందా, ఉంటే డూ షేర్ విత్ మీ. నేనైతే చూద్దామని అనుకుంటున్నాను. ఏంటంటారా, కొరియన్ కనకరాజు సినిమానండి అది. ఆ మూవీ నుంచి నేను మీకు ఈ పాట వినిపించడం జరిగింది. హోప్ యూ లైక్ దిట్. మరి నెక్స్ట్ ఇవాళ ఏం చేస్తామంటే, ఫిల్మీ ఫ్రైడేస్ లో ఇవాళ మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే, ముందుగా చెప్పేస్తాను, మీరు ఎవరికన్నా దీని మీద ఒక ఉంటుంది కదా ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ సంథింగ్ లైక్, ఎక్కడో చూసాము టెడ్ బిట్స్, ఫనీ బిట్స్, ఎక్కడి నుంచో అలాంటి వాటి నుంచి కూడా మీరు ఏదైనా షేర్ చేయాలంటే చక్కగా షేర్ చేసేయండి. ఏంటి అంటే, ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఈ రిలేటెడ్ గానే అనుకున్నానండి, కొరియన్ కనకరాజు మూవీలో నాకు ఆయనది పాత్ర ఏంటో తెలీదు. అంతా కొంచెం ఈ ప్రమోషన్స్ అంతా రొటీన్ గా చేయడం వల్ల సినిమా గురించి ఎక్కువ గ్లింసెస్ రాలేదు అండ్ వీ డోంట్ నో. అయితే అక్కడ ఏదన్నా ఇట్స్ లైక్ హారర్ కామెడీ లాగానా లేకపోతే ఎలా ఉంది అనే ఒక చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. సో ఆ నేపథ్యంలో నేను ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఏమనుకున్నానంటే, హారర్ సీన్స్ ని ఎలా షూట్ చేస్తారు యాక్చువల్ గా, మొత్తం భ్రమ అంతా భ్రాంతియే అని మనకు తెలుసు, కానీ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఉంటుంది కదా డైరెక్టర్ యొక్క టాలెంట్, దాంతో పాటు సెట్ డిజైనర్స్ ది. సరే, ఇక దానికి తోడ్పడేవన్నీ చాలా చాలా ఉంటాయి, ఆ విషయాలు మాట్లాడుకుందాం. సో మీకు ఎప్పుడైనా అలాంటి థాట్ వచ్చిందా, చాలా మనమేమో హారర్ మూవీ చూసినప్పుడు ఇలా కళ్ళు మూసుకుని చేతుల్లో ఇలా మూసేసుకుని మధ్యలోంచి కొంచెం కొంచెంగా తీసి ఒక కన్ను అరకన్ను పెట్టి సినిమాలు చూసి అమ్మయ్యా మేము కూడా హారర్ సినిమా చూసాం అన్న రేంజ్ లో ఫీల్ అవుతాం. నా లాంటి వాళ్ళండి నేను చెప్పేది. కొంతమంది పిచ్చి ఇష్టంగా హారర్ మూవీస్ ని చూస్తారులేండి, బట్ పాయింట్ ఏంటంటే అదంతా అబద్దం అని తెలుసు, బట్ షూటింగ్ ఎలా తీస్తారు, ఎనీ ఐడియా? యువర్ ఐడియాస్ షేర్ విత్ మీ.

నైస్. యాక్చువల్లీ ఈ వీసా మూవీ నుంచి అనమాట, యాక్చువల్లీ డాన్స్ స్టెప్స్ అవి ఈ సాంగ్ లో భలే క్యూట్ గా ఉన్నాయి. ఏదైనా ఇవాళ రేపు మంచి డాన్స్ స్టెప్స్ ఉంటే, అది ఒక హుక్ స్టెప్ ఉంటే ఎక్కువగా హిట్ అవుతుంటుంది. కానీ ఈ డాన్స్ స్టెప్స్ అనేసరికి నాకు ఒకప్పుడు మన గోవింద గారు ఉండేవారు కదా, ఎంత మంచిగా చేసేవాళ్ళు అంటే అసలు అటు కామెడీ చేస్తూ ఇటు డాన్స్ చేస్తూ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మంచి క్రేజ్ ఉండేది ఒకప్పుడు ఆయనకి. నాకు ఆయన పాట ఒకటి వినిపించాలనిపిస్తోంది, వినిపిస్తాను, ఎంజాయ్ చేసేది.

అది. సో నేను ఇవాళ ఏమేం చేస్తాను అనేది ఆల్రెడీ ఒక లాగా ఏమంటాం ప్రీక్యాప్ లాగా హెడ్సప్ లాగా ఇచ్చేస్తున్నాను. అదేంటంటే ఇవాళ నేను సుత్తి వీరభద్రరావు గారు కాదు సుత్తివేల్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకెందుకో సుత్తి వీరభద్రరావు గారు అని చెప్పే పేరు వచ్చేస్తూ ఉంటుంది నోట్లో. సుత్తివేల్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. బట్ ఈ లోపల వై డోంట్ ఐ ప్లే వన్ ఆయన నటించిన మూవీ నుంచి ఒక సన్నివేశం వినిపిస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను అనమాట. ఇది చాలా ఫేమస్ సన్నివేశం, చాలా సార్లు నేను ఆ షోలోనే వినిపించాను. ఈసారి మీరు ఖచ్చితంగా

0: ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇది ఏ మూవీ నుంచి గుర్తుపట్టి కాల్ చేయాలి. ప్రత్యేకంగా సుత్తివేల్ గారి గురించి ఇవాళ మాట్లాడడం కోసం అన్నమాట. లెట్ అస్ హియర్ టు దిస్ కామెడీ బిట్. ఇది ఒక సినిమా నుంచి కామెడీ బిట్ వినిపిస్తున్నాను. ఏ మూవీలోంచి అనేది చాలా జాగ్రత్తగా వినండి. లేకపోయినా గుర్తు రాకపోయినా నో వరీస్, ఏం చేయాలి, ఈ కామెడీ బిట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలి.
1: మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ.
2: చెప్తాం చేసి చూడగానే అలా చెప్పగలిగారు మహానుభావులు.
1: ఆవకాయలో వేడుంటుంది, ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా తోడి. ఇదిగో ఈ మాత్రం తీసుకెళ్లి రాత్రికి 2 పొద్దున 10 మింగు. చెంతగా వెళ్లి ఒంటి కదగడ్డవే.
2: నేనండి.
1: నిన్ను కాదు వాణ్ణి, నువ్వు వెళ్ళు.
2: వస్తాను బాబాయ్.
1: కోడలేదురా? కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా? గోడల చుట్టూ గడవా. ఏ అమ్మేశావా? అక్కర్మ సినిమాకి వెళ్ళావా? అందులో మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది, హీరో రౌడీల్ని బాగుతున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కై అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఏల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బొచ్చి పడిపోయింది. నానా నానా నీ కూడా నాకంత అదృష్టం కూడానా? ఆ ఏల విని ఆపరేటర్ ఎదురుపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మాకే చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయించాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోలు చేస్తాను అక్కడ.
2: అబ్బా మనకు ఆ ఈలల గోళ ఏల. ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంటా లేని విజే.
1: అబ్బా తాను ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వంగా పెట్టినా తలవాచిపోతుంది. అగా ఏంటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని?
3: కాపాడుకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు.
1: నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే.
3: అంత మాట అనకండి, ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా. ఏం చేయను చెప్పండి, ఎక్కువ సంతోషం కాని బాధ కాని కలిగినప్పుడు వేళ్ళు వాటంతా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్లిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయట శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి.
1: నా వల్ల కాదే, ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా.
3: అంటే ఏంటండి?
1: వచ్చేవారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది
0: నవ్వుకున్నారా? ఆర్టిస్ట్ ఏడుస్తూ ఆడియన్స్ ని నవ్వించడం అంటే అదొక అద్భుతమైన కళ. ఇలాంటి ఆర్గానిక్ కామెడీ జంధ్యాల గారికి మాత్రమే సాధ్యం. అది ఆయనకు ఆ టీం కూడా అలాగే సెట్ అయ్యారో లేదా ఆయన వెళ్లి ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక రత్నాల్లా మలిచారో. అసలు జంధ్యాల గారి గురించే అసలు ఇవన్నీ చెప్పుకోవాలి, బట్ అది ఒక సెపరేట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. ఇవాళ నేను సుత్తివేల్ గారి గురించి మాట్లాడతానన్నాను కదా, చూడండి అసలు ఆ పాత్ర ఎలా ఉందంటే, ఓ పక్క తిడుతున్నారు ఒక ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్ అండ్ తండ్రి దగ్గర డైలాగ్స్ చెప్పడము అండ్ భార్యను తిట్టడము, అది అట్ ద సేమ్ టైం ఫీల్ అవడం కూడా. అలాంటివన్నీ ఆర్టిస్టులు ఫీల్ అయి చేస్తేనే వస్తాయి కదా. సినిమా పేరేంటి? ఆనంద భైరవి చిత్రం నుంచి. ఈల వేయటంలో కూడా ఇంత ట్రాజెడీ ఉంటుందా? ఉంటుంది. వాళ్ళు అలా కన్నీళ్లు కారుస్తూ మన్ని భలే కామెడీ పడవెక్కించేశారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinama vayanam puttukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.

0: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా, అంజనా ఆర్జే. సరే, ఫిల్మీ ఫ్రైడేస్ లో మనము ఫిల్మ్ సంబంధించింది, ఫిల్మ్ కమ్యూనిటీకి సంబంధించినది లేదా ఫిల్మింగ్ కి సంబంధించినది మాట్లాడుకుంటాం. గత కొద్ది వారాలుగా నేను అసలు సినిమా షూటింగ్ లో వాళ్ళు వాడే ట్రిక్స్, టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనే నేపథ్యంలో మాట్లాడుతున్నాను కదా. అయితే ఇవాళ హారర్ మూవీస్ ని ఎలా తీస్తారు అనే కాన్సెప్ట్ మీద మాట్లాడదామన్నాను. ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతల కోసం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీ దృష్టిలో, అసలు ఒక హారర్ సీన్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్ ఎలా ఉంటుందంటే, దయ్యం, హారర్ అంటే దయ్యం అని అనాలి కదా, నేను దయ్యం అని అనేస్తున్నాను. సో ఒక దయ్యం ఉంది, ఒక మనిషి మీద అటాక్ చేస్తోంది, అసలు పీక నొక్కేస్తోంది, కొట్టేస్తోంది, పీక లాగేస్తోంది. ఇట్లా నో కామెడీ హారర్ అయితే చెయ్యి, మనిషి చెయ్యెత్తగానే దయ్యం తప్పిమని కొడుతుంది, యాజ్ ఎఫ్ లైక్ నో మొహం మీద పెళ్ళు మని చెంప మీద కొట్టినట్టు. ఇలాంటి సీన్స్ అన్ని ఎలా తీస్తారు? ఓన్లీ ఆర్టిస్ట్ అక్కడ నుంచి సింగిల్ సోలో పెర్ఫార్మెన్స్ ఇస్తారా? హౌ ఇస్ ఇట్ డన్? అదనమాట నా ప్రశ్న. సమాధానం తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్.
4: Tuesday time emo 3 o'clock intikella veeru tumottam road block

సరే, నేను మిమ్మల్ని అడిగాను, సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. మీలో ఎవరన్నా ఒక రెస్పాన్స్ ఇస్తారు సరదాగా, ఏదో ఒకటి మీకు తోచిన విషయమే, నథింగ్ డిఫరెంట్. తెలుసుకుని చెప్తే అది ఓకే, మీకు తెలిసినది చెప్పినా, మీరు ఎక్కడన్నా చూసినది చెప్తే ఎంత బాగుంటుంది కదా. సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట. పెద్ద అందులో మిస్టరీ ఏమీ లేదు, నేను దాచేది రకరకాలుగా చేస్తాం. వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ మనం మాట్లాడుకుంటాం అనమాట. సో హారర్ మూవీస్ ని ఎలా తీస్తారు, వాటికి సంబంధించిన షూటింగ్స్ ఎలా ఉంటాయి మీ దృష్టిలో? మీరు హారర్ మూవీస్ నిజంగా లైక్ చేసేవాళ్ళు అయితే డెఫినెట్ గా మీకు తెలిసే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది హారర్ మూవీస్ ఇష్టపడరు, సో దే డోంట్ ఈవెన్ కేర్, అంటే ఎలా తీస్తే మనకి ఎందుకు, అసలు మనం చూడటమే ఓ పెద్ద గొప్ప అన్నట్టు అదనమాట. సరే, ఎనీవేస్, ఈలోగా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తానండి. మనకి మన పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఒక పెద్ద గిఫ్ట్. అది నేను అమెరికాలో ఉంటూ అలాంటిది అందించాలంటే, ఇదిగో, గివ్ యువర్ చైల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ వాల్యూస్ డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ ప్రజ్ఞ, ఏ యూనిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ ఏజెస్ 5 అండ్ అబౌవ్. దిస్ ఇస్ క్రియేటెడ్ అండర్ ద డైరెక్ట్ గైడెన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ శ్రీ చిన్నజీయర్ స్వామీజీ. ప్రజ్ఞ కంబైన్స్ ద టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ అవర్ వేదిక్ హెరిటేజ్ విత్ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ ఫర్ టుడేస్ వరల్డ్.

నైస్ సాంగ్ కదా. మనము పాటలు ఇలాగే వింటున్నాం. ఒకవేళ మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే దిస్ ఇస్ ద టైమ్. 9726361966 స్టూడియో నెంబర్. అలాగే నేను ఇందాక ఏం చెప్పానంటే అదేంటి కామెడీ అనే వస్తోంది నాకు, ఎందుకంటే కామెడీ హారర్ ఇవాళ రేపు ఎంత ఫేమస్ అయిపోయిందంటే హారర్ కి హారర్ అనే పేరుకి అసలు న్యాయం జరగట్లేదండి. ఎనీవేస్ ఒరిజినల్ హారర్ ఎలా తీస్తారు అంటే గనక రెగ్యులర్ గా మనం చూసేవన్నీ మనకి బాగా తెలుసు. చాలా సార్లు సినిమాల్లో మనం చూసాము అండ్ వాటిని మనకి చాలాసార్లు ప్రమోషన్ వీడియోస్ లో కూడా చూపించేశారు. ఇప్పుడు చంద్రముఖి లాంటి మూవీస్ లో అలా తీసారనుకోండి, ఒక బెడ్ లేవటము, ఫైటింగ్లు, అదంతా చాలా సింపుల్ ఆర్డినరీగా మనకి వైర్లు అలాంటివి పెట్టి తీస్తారు.

అయితే ఒక మనిషి ఒక మనిషిని అటాక్ చేస్తున్నట్టు, అంటే ఒక ఆత్మ, ఒక దయ్యం, ఒక ఆత్మ వస్తుంది, ఎదురుగా ఏమీ కనిపించదు. ఆత్మ అనేది మనం ఒక మనిషి మీద అటాక్ చేస్తున్నట్టుగా బాగా కొడుతోంది, హెరాస్ చేస్తోంది, లేదా రకరకాలు. అండ్ ఇటు పక్క ఆర్టిస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంటే అది ఎలా షూట్ చేస్తారంటే, ఇక్కడ కూడా సామాన్యంగా అన్ని చోట్ల వాడిన గ్రీన్ టెక్నిక్ వాడతారు. ఇక్కడ కూడా మామూలు ఒక మనిషి కంప్లీట్ టాప్ టు బాటమ్ గ్రీన్ అటైర్ వేసేసుకుని, ఆ గ్రీన్ స్క్రీన్ ఎలా వాడతామో ఆ విధంగా అనమాట, దానికి తగినట్టుగా అటైర్ వేసుకుని ఈ అటాక్ లాంటి సన్నివేశాలు, అంటే ఒక వ్యక్తిని కొట్టడము, పుల్ చేయడము, లేదా అక్కడ ఏదో జరుగుతున్నట్టు భ్రాంతిని కలిగించడము, గ్లాసెస్ గాల్లో వెళ్తాయి, మనం ఫేస్ ముందు పెట్టడాలు, ఇలాంటివన్నీ ఆ దీంట్లో అలా చేస్తారట. భలే నేనైతే ఆశ్చర్యపోయాననమాట. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే, ఒంటి చేత్తో దయ్యం మనిషిని గాల్లో ఇలా లేపుతుంటుంది చూడండి, అలాంటప్పుడు కూడా నిజంగానే ఒక చేతితో లేపినట్టుగా ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని, ఇంక్లూడింగ్ హ్యాండ్ కి పూర్తిగా అలా షూటింగ్ తీస్తారట. సో ఇంట్రెస్టింగ్.

అదండి. సరే, ఇలాంటి గ్రాఫిక్స్ ఈ టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు చాలా చాలా వస్తూ ఉంటాయి, మనం తెగ చూస్తూ ఉంటాం. ఈ మధ్య స్పైడర్మ్యాన్ మూవీ వచ్చింది, మీలో ఎంతమంది చూసారు? అయితే నేనైతే చూసేసానండి. అంతేనండి, అంతే, పిల్లలతోటి ఆ మాత్రం తప్పదు. మనము పిల్లలు అయిపోయే ఆ సినిమాలు ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? నేనైతే అలాగే ఎంజాయ్ చేశాను మా పిల్లలతో చూడటం వల్ల. ఐ లైక్ దిట్, నాకు కొంతవరకు నచ్చింది. బట్ నేను ఈ అమెరికన్ మూవీస్ లో మనకి చూపించే ఇమోషనల్ సీన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి, వాటికి అంత పెద్ద ఫ్యాన్ ని కాదు నేను. ఐ డోంట్ గెట్ కనెక్టెడ్ సో మచ్. మన తెలుగు సినిమాల్లో ఇమోషన్ వెళ్తే అలా పిండేసి అసలు కన్నీరు కారేటట్టుగా బలదీస్తారు. అక్కడ అమెరికన్ మూవీస్ లో ఏంటంటే, ఎస్పెషలీ స్పైడర్మ్యాన్ లాంటి మూవీస్ లో కొంచెం ఇమోషనల్ యాంగిల్ ఎక్కువ యాడ్ చేయడంలో నాకు అంతగా ఏమి కనెక్టివిటీ కనిపించలేదు అందులో. బట్ యంగ్ జనరేషన్ కిడ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి బాగా నచ్చుతుంది. నాకు మాత్రం నా మెమరీస్ రిఫ్రెష్ అయిపోయాయి. ఎంత హ్యాపీగా అంటే, ఐ డోంట్ నో మీలో ఎంతమందికి తెలుసో తెలీదో, ఒకానొకటి సంగతి అని చెప్పాలి అంటే, మా చిన్నప్పుడు స్పైడర్మ్యాన్ అనేది టీవీలో వచ్చేది ఖచ్చితంగా. టీవీలో సండే ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ వచ్చేది అనమాట. దానికోసం నేను ఎంత ఎదురు చూసి అది ఎంజాయ్ చేస్తూ ఆ ఎపిసోడ్ ని, అంటే మాకు టీవీ ఎలా ఉండేదంటే కొన్నిటికి పర్మిషన్ ఉండేది టీవీ చూడటానికి. ఆ సమయంలో ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు, ఇది దీని టీవీ టైము చక్కగా చూస్తుంది అన్నట్టు. సో అంత రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ కదండి, అపురూపంగా అనిపించేది అనమాట. సో వారమంతా వెయిట్ చేసి సండే ఆఫ్టర్నూన్ 2 o'clock అది వస్తే ఒక అరగంట పాటు స్పైడర్మ్యాన్ మూవీని, అదే స్పైడర్మ్యాన్ అప్పట్లో అనిమేషన్ సిరీస్ కదా, అలాంటి వచ్చినప్పుడు ఓహో పండగే పండగ. పక్క రోజు మళ్ళీ స్కూల్లో మాట్లాడుకోవడం వాటన్నిటి గురించి, ఇలా మనం కూడా అని అసలు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆ పైకి కిందకి పెట్టి స్పైడర్ వెబ్స్ తీసినట్టు, ఓహో హంగామా హంగామా ఉండేది. నాకు అలాంటి మెమరీస్ అన్ని రిఫ్రెష్ అయ్యాయి అనమాట. ఐ ఎంజాయ్డ్ జస్ట్ లైట్ గా. అదర్వైజ్ డీబాక్స్ కోసం వెళ్లే వాళ్ళు ఉన్నారు, 3D కోసం వెళ్లే వాళ్ళు ఉన్నారు. అండ్ సేమ్ టు సేమ్ చిన్నప్పటి నుంచి చూసిన స్పైడర్ మ్యాన్ ఫీలింగ్ అయితే అదే రేంజ్ లో కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ టు ద టీమ్ అదనమాట. బట్ మంచిగా 3D కి తగినట్టుగా చాలా బాగా తీశారు. తీయడంలో మాత్రం టాప్ క్లాస్.

0: ఏంటి పల్లవి అర్జెంట్ గా రమ్మన్నావు?
1: ఆ గండి చొక్కాడు ఉన్నాడే ఆని కొట్టాలి. మొన్న ఫ్రిడ్జ్ చూసా, ఈ పక్కన ఫ్రిడ్జ్ నువ్వు అని ఇన్స్టాల్ బ్యాడ్ కామెంట్ చేసాడు.

ఇది కూడా బాగుంది కదా పాట. గుడ్. సరే, మరి మంచి ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు కనుక చూస్తుంటే ఎక్కడికి వెళ్ళాలి? మైత్రీస్ ఇండియన్ కుజైన్ కి హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో పాటు స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి అయితే పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫేస్, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అదే అథెంటిక్ ఇండియన్ టేస్ట్ ని గ్యారంటీగా అందిస్తున్నారు. ఇంతేనా, ఇంకా చాలా ఉంది. ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్స్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. ఎక్కడ ఉన్నారు మైత్రీస్ అంటే, అర్వింగ్, సౌత్ లేక్, ఫ్రెస్కో, 3 లొకేషన్స్ లో వారు అవైలబుల్ గా ఉన్నారు. మంచి మంచి డైనింగ్ డెస్టినేషన్స్ గురించి చెప్పేశాను, అలాగే స్పైడర్మ్యాన్ మూవీ గురించి మాట్లాడేశాను. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద టైం అండి. దేనికి టైం అంటారా? బ్యాక్ టు స్కూల్. ఎస్, వచ్చే వారం నేను మిమ్మల్ని కలుసుకునే లోపల స్కూళ్లు స్టార్ట్ అయిపోయి ఉంటాయి చాలా మందికి. కొంతమందికి వెనస్డే, కొంతమందికి ట్యూస్డే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కిడ్స్ అండ్ ఆల్ ద మామ్స్. బీ రెడీ ఫర్ మార్నింగ్ కయాస్. అంతే కదా, సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే కిడ్స్ తో పాటు మనకు కూడా ఒక చిన్న వెకేషన్ లాంటిదే. ఎందుకంటే లాంటిది అంటానంటారా? అంతేనండి, ఇంట్లో ఒక అంటే అందరూ కలిసి ఇంట్లో ఉన్నప్పుడు ఒక మనిషికి ఒకళ్ళకే ఉండదు, అందరి కోసం చేజప్ చేస్తూ రకరకాలుగా మనం తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నాకు కొంచెం ఎక్కువ హడావుడు అనిపిస్తుంది హాలిడేస్ టైంలో. ఎనీవేస్, బ్యాక్ టు స్కూల్ టైమ్. ఆర్ యూ గైస్ ఎంజాయింగ్? ఫస్ట్ కిడ్స్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ ఫర్ యువర్ స్కూల్? కొత్త గ్రేడ్, కొత్త ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఐ డోంట్ నో అబౌట్ ద షఫలింగ్ థింగ్స్, బట్ కిండర్ గార్డెన్ వరకు ఐ థింక్ ఇట్ విల్ బి డిఫరెంట్, అండ్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ ఇక్కడ డిఫరెంట్. మా చిన్నప్పుడు మాత్రం కంపల్సరీ షఫలింగ్ ఉండేది. ప్రతి క్లాస్ లోనూ 4 సెక్షన్స్ ఉంటే 4 సెక్షన్స్ లోనూ ఈక్వల్ గా షఫలింగ్స్ జరుగుతూనే ఉండేవి. సో నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో ఏంటి మన టార్గెట్ అంటే, మన క్లాస్ టీచర్ ఎవరు తెలుసుకోవాలి, దాంతో పాటుగా మన ఫ్రెండ్స్ అందరూ ఏ దీంట్లో ఉన్నారు. అండ్ ఈ టీచర్లకి ఒక ట్రైనింగ్ ఉండేదండి. బీయింగ్ ఎ టీచర్ నేనే చెప్తున్నాను, అది నాకు తెలిసిన విషయం కాబట్టి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బాండ్ లో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఈచ్ వన్ నెక్స్ట్ ఇయర్ కి వెళ్లేసరికి సెపరేట్ సెక్షన్స్ లో వేసేస్తారు. ఎందుకు అంటే అక్కడేం కక్ష సాధింపు కాదు, అందరూ అందరితో స్నేహంగా ఉండాలి, ఒకే చిన్న గ్రూప్ కి పరిమితం అయిపోయి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ అందరితో హ్యాపీగా కలిసి ఇయర్ అంతా కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో. సో కిడ్స్, ఆర్ యూ రెడీ ఫర్ యువర్ స్కూల్? మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? డూ షేర్ విత్ అస్, ఆఫ్ కోర్స్ పేరెంట్స్ కూడానండి.

0: అదండి. ఎనీ రిక్వెస్ట్ సాంగ్స్ డూ కాలర్స్ ఆల్ ది వే టిల్ 1 PM. ఐఎమ్ హియర్ ఫిల్ మీ ఫ్రైడేస్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సరే, గ్రేట్ న్యూస్ ఫర్ డాలస్ మైల్స్. మీ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారి తరఫు నుంచి ఒక గ్రేట్ న్యూస్. డీప్ క్లీనింగ్ $200 ఆఫ్. అది చేయించుకుంటే క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్స్ అన్ని ఒకేసారి. ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్, సో డూ హరీ అప్. అపాయింట్మెంట్ కోసం అయితే కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్, డీప్ క్లీనింగ్ పైన మాత్రం $200 ఆఫ్. ఈ ఫెసిలిటీని తప్పకుండా అవైల్ చేసుకోండి. అలాగే స్టే ట్యూన్ విత్ మీ ఆల్ ది వే టిల్ 1 PM. ఫిల్ మీ ఫ్రైడేస్ విల్ కంటిన్యూ. టైం ఫర్ ఏ షార్ట్ కమర్షియల్ బ్రేక్. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi. Radio Surabhi.
1: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన ఆర్జే. సరే, మన ఫిల్మీ ఫ్రైడేస్ లో హారర్ మూవీస్ ఎలా తీస్తారు అనే దాంట్లో ఒక పోర్షన్, ఒక చిన్న విషయం నాకు తెలిసింది, మీతో షేర్ చేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే డూ షేర్ విత్ అస్.

9726361966 ఈజ్ ద నెంబర్. అయితే నాకు తెలిసిన మరొక ఇంపార్టెంట్ హారర్ మూవీస్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే, అఫ్ కోర్స్ దాని అంబియన్స్, ఒక బంగ్లాని ఒక బూత్ బంగ్లా లాగా చూపించడానికి, బూజులు పట్టిన బంగ్లాలో పురాతనమైన ఒక ఖండర్ భూమిల బంగ్లా లాగా చూపించడం, అది ఒక సెట్ డిజైనర్ కే చేతనవుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇందులో లైటింగ్ అండ్ సౌండ్. లైటింగ్ కంటే కూడా సౌండ్ అండి. సపోజ్ డార్క్ సీన్ రాత్రిపూట చూపిస్తున్నాం, లైటింగ్ అలా ఫిక్స్ అయిపోతుంది, కానీ ఆ సౌండ్ అనేది ఏదైతే ఉందో దట్ బ్రింగ్స్ అవుట్ ద డిఫరెన్స్. అక్కడ మన హారర్ మూవీ కామెడీ హారర్ లాగా అయిపోతుంటుంది. అదే భయంకరమైన సౌండ్ బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్ అని బ్యాక్ టు బ్యాక్ వినిపిస్తున్నాయి, అదేంటది అవేవో తోడేళ్లు నక్కలు అరుపులు గీకులు అంటారు చూడవి ప్రాంతంలో అట్లా అర్ధరాత్రి పూట అలా అని, అలాంటివి వినిపిస్తున్నంత వరకు మనకు ఎలా ఉంటుందంటే భయం క్రియేట్ అవుతూ ఉంటుంది లోపల నుంచి లోపల నుంచి. అదే కొంచెం మ్యూజిక్ మెలోడీ మస్తు ఫాస్ట్ బీట్ సాంగ్స్ వినిపిస్తున్నాయి అనుకోండి, ఆ డ్రయంతో కూడా కలిపి ఓకే డాన్స్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. సో అదంతా టెక్నిక్. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఆడియో వాయిస్, అది ఇట్ కుడ్ బి లైక్ నో మన మాట్లాడే ఆర్టిస్ట్ చెప్పే ఆయన గళం నుంచి వచ్చే వాయిస్ కి ఉండే డిఫరెన్స్ అవ్వచ్చు. ఏదైనా సరే ఆర్టిస్ట్ కూడా కామెడీగా చెప్పారని కూడా కామెడీ అయిపోతుంది. అతను సీరియస్ గా చెప్పారు ఈ బంగ్లాలో ఇప్పటి నుంచో అని ఏదో ట్రై చేశాను. ఎనీవేస్ పాయింట్ ఏంటంటే ఆడియో బ్రింగ్స్ ద డిఫరెన్స్.

రై రై రారా కాకుండా ఈ పాట వినిపించాను పెద్ద చిత్ర నుంచి. యాక్చువల్లీ నేను ఈ పాట చూస్తూ అదే అనుకుంటున్నాను అనమాట. మనకి జాన్వీ కపూర్ కొంచెం చూసినప్పుడు ఐ డోంట్ గెట్ దట్ ఇమీడియట్ అట్రాక్షన్ ఫీలింగ్ అనమాట. అంటే అది లుక్స్ వైజ్ అవ్వచ్చు, తన ప్రెజెంటేషన్ వైజ్ అవ్వచ్చు, లేదా తన ఒక్కొక్క క్యారెక్టర్ ని తను పోర్ట్రేట్ చేసిన విధానం అవ్వచ్చు, తన పెర్ఫార్మెన్స్ వైజ్ అవ్వచ్చు, అంత అట్రాక్టివ్ గానే అనిపించింది. ఎక్కడో ఒక తెర అడ్డంగా అనిపిస్తుంది. లైక్ ఐ ఫీల్ లైక్ షీఈస్ లిటిల్ బిట్ ట్రైంగ్ టు డూ లిటిల్, కొంచెం ఎక్కువ ఉన్నదానికంటే అవసరానికి మించి అని. సో అక్కడేంటో అది కొంచెము నాకు అలా లేదు అంటే గనక ఐ ఫీల్ లైక్ నో పాపం ఎంత ఎఫర్ట్ పెట్టింది ఈ సాంగ్స్ లో కానీ మూవీస్ లో కానీ, ఎంత చక్కగా మూమెంట్స్ వస్తుంది, ఎంత మెయింటైన్ చేస్తోంది, అండ్ షీఈస్ వర్కింగ్ సో హార్డ్. హోప్ఫుల్లీ మనందరికి నచ్చే విధంగా ఒకరోజు వస్తుంది అమ్మాయి అని. సరే, బట్ మరి మీకు సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఎస్ గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతోంది, గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియా బజార్. ప్లీజ్ జాయిన్ this August 7th to 9th and experience 3 exciting days packed with unbeatable shopping, amazing prizes, delicious treats and fun for the whole family. Prizes ante atla itla kadandi, raffle prizes including an iPhone, iPad and TV. Edaina gelchesukochu. First 5 customers spending $150 plus $150 ki minchi amount beer ganaka spend chesthe each day you'll receive a free 10 grams silver coin. Please note, ఇది ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ లొకేషన్ లో. రాఫెల్ ఎంట్రీ ఆన్ పర్చేస్ ఆఫ్ $200 ఆర్ మోర్, ఫ్రీ ఫేస్ పెయింటింగ్ అండ్ మెహందీ, ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ కోకోనట్ డ్రింక్స్, స్పెషల్ గిఫ్ట్స్ గివ్ అవేస్ త్రూ అవుట్ ద వీకెండ్. ఎప్పుడు జరుగుతోంది? ఆగస్ట్ 7th, 8th, 9th న ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్, 5152 Quadrant Way, Fort Worth, Texas.

ఇది కూడా మంచి పాట, శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి అన్నమాట. సరే, నేను ఇలాంటి పాటలు చాలా లైనప్ చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ హావింగ్ ఎనీ స్పెషల్ రిక్వెస్ట్, దిస్ ఇస్ ద టైమ్. 9726361966 స్టూడియో నెంబర్. మా స్టూడియో కాల్ చేసి మీకు కావాల్సిన మంచి మంచి పాటలు మాతో షేర్ చేసుకుంటే మనం అందరం కలిసి వినేద్దాం. అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ బ్యాక్?

స్కూల్ మీరు రెడీగా ఉన్నారా, పేరెంట్స్ వర్షన్ ఏంటి, కిడ్స్ వర్షన్ ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే మన చిన్నప్పుడు బ్యాక్ టు స్కూల్ అప్పుడు మనకున్న ఎగ్జైట్మెంట్ ఒక రేంజ్ లో ఉండేది కదండి. కొత్త పుస్తకాలు, అట్టలేసుకుని రెడీ పెట్టుకోవడం, స్టిక్కర్లు, దాని మీద ఒక కాంపిటీషన్ అండి, ప్రతి నోట్బుక్ పైన స్టిక్కర్లు ఉండడం. అండ్ లక్కీగా మా పిల్లల స్టేజ్ వచ్చేసరికి, మా పిల్లలు ఉన్నప్పుడు, రీసెంట్ గా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఇండియాలో చదివినప్పుడు అనిపిస్తుంది, చాలా లక్కీగా అన్ని స్కూలే ప్రొవైడ్ చేస్తుంది. అఫ్ కోర్స్ డబ్బులు కట్టాలి, బట్ ఎదర్ కేస్ నాకు నచ్చింది ఏంటంటే అందులో అందరికి యూనిఫామిటీ, నోట్బుక్స్ అవనండి, టెక్స్ట్ బుక్స్ అవనండి, స్టిక్కర్స్ తో సహా అన్ని స్టాండర్డైజ్డ్, అంటే అందరికి ఒకటే ఉంటుంది. మన టైంలో ఎలా ఉండేదంటే అసలు స్టేషనరీ షాప్ అయితే కళకళలాడిపోయేది. ఇప్పుడు మరి వాట్ స్పెషల్, ఐ రియలీ డోంట్ నో, అందరూ ఒక ఐప్యాడ్ తీసుకుని వెళ్తారు. ఎనీవేస్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, డూ షేర్ విత్ us.

0: నిన్న టీవీలో మురారి సినిమాలో పెళ్లి పాటు చూసాను. చూస్తున్నాను సేపు నేను మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నా.
1: ఆల్రెడీ మెంటలీ మ్యారీడ్ అయ్యారా?
0: ఏంటి పెళ్లి చేసుకుని మెండ్ వచ్చిందన్నా?
1: నేను ఆల్రెడీ మనసులో నీతో పెళ్లి అయినట్టు ఫీల్ అవుతానని అర్థం. సర్లే గాని రేపు నేను ఎంసెట్ క్లాస్ కు రావట్లేదు. రేపు మా పెద్దమ్మ కూతురు పెళ్లి.
0: సర్లే,
1: రేపు నేను ఆ పెళ్లికి చీరలో వస్తాను.

0: అందుకే
1: కక్కడి
2: పట్టాపై.
0: ఏం చేద్దాం?
3: Let's not save it for later.

నైస్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎన్ని వినేసాం కదా, హ్యాపీ ఎంజాయ్ చేసేసాం. సరే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏ టు బి వారి గురించి మరొకసారి మాట్లాడుకుందాం. Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masalas, paste and pickles. Fluffy ragi idli sena, tangy gongura rice sena. Itwanti traditional taste meeru nimishala enjoy chesechu. Ee products anni A2B Frisco, A2B Little Elm locations lo available ga unnai. Visit a2btexas.com or call them at 214-872-2345. సరే మరి ఇప్పుడు రేడియో సురభి ఫిల్మీ ఫ్రైడేస్ లో ఉన్నారు మీరు. సో ఫిల్మీ ఫ్రైడేస్ లో ఒకటా రెండా బోల్ రెండు విశేషాలు నేను మాట్లాడతానని చెప్పాను, ఆల్రెడీ హెడ్స్ అప్ ఇచ్చేసాను. ఇందాకైతే మనము ఏ విషయం మాట్లాడుకున్నాము, వరల్డ్ హ్యాండ్లూమ్ డే గురించి మాట్లాడుకున్నాము, అలాగే హారర్ మూవీస్ షూటింగ్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇతరత్ర ఇంకా చాలా మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఆన్గోయింగ్ ఇవన్నీ ఆన్గోయింగ్ టాపిక్స్ ఏనండి. బ్యాక్ టు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం, మన మెమరీస్ గురించి మాట్లాడుకున్నాం, మన చిన్నప్పుడు స్కూల్ డేస్ ఎలా ఉంటుంది, స్కూల్ స్టార్ట్ అవుతుంది అనగానే అసలు ఏ ఆనందమే ఆనందం కదా. సరే ఇవన్నీ మాట్లాడుకున్నాం, బట్ దాంతోపాటు నేను ఇందాక సుత్తివేలు గారికి సంబంధించి ఒక చిన్న కామెడీ బిట్ వినిపించాను. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్, రకరకాల పాత్రలు పోషించారు కానీ ప్రామినెంట్ గా కామెడీ ఆయన జోన్. ఆ కామెడీకి సంబంధించి ఆయన ఎన్నో ఎన్నో ఎన్నో మంచి మంచి పాత్రలు పోషించి మనకు అందించారు. ఆయన గురించి ఇవాళ ఎందుకు మాట్లాడతాను అని అన్నాను అంటే గనక, ఆయన పుట్టిన వారానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందండి. అంటే ఆగస్ట్ 7వ తారీఖు 7th August 1947 లో ఆయన పుట్టారు. తర్వాత మనకి అందరికీ తెలిసినట్టుగా ఆయన 16th September 2012 లో స్వర్గస్థులయ్యారన్నమాట. బట్ డెఫినెట్ గా ఆయన మనకు

0: అందించిన తెలుగు కళామ తల్లికి ఆయన అందించిన సేవలు మన కళ్ళ ముందున్నవి, ఎన్నో ఉన్నాయి. మనం వాటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సరదాగా ఒక మనిషి ఆయుర్దావం ఏమకి లిమిట్ లేదేమో అనిపిస్తుందండి. ఆయనకి ఆయన మనకి ఇచ్చేసారు కదా ఈ ప్రింట్స్, ఇంకా పర్మనెంట్ ప్రింట్స్, రాతి మీద రాసినట్టు అంటారు కదా అప్పట్లో, ఇప్పుడు సినిమాలో వెండి తెర మీద తీసినట్టు అనాలేమో, వెలిగినట్టు అంటాం కదా అలా. సో డెఫినెట్ గా ఆయన ఇంకా చిరంజీవుల కొవ్వలోకే వెళ్ళిపోతారు. ఎంత చక్కటి ఇచ్చారంటే నాకు ఏది ఫస్ట్ వినిపించాలా, ఏది మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఉందన్నమాట. కాసేపు సరదాగా కామెడీ బిట్స్, ఆయన నటించిన నటనలో, ఆయన మన మెప్పించిన సన్నివేశాల్లో మాట్లాడుకుందాం. మరి మీరేం చేయాలి, మీకు ఫేవరెట్ కామెడీ బిట్స్ కానీ ఆయన పోషించిన పాత్రలో మీకు బాగా నచ్చినది ఏదన్నా ఉంటే డూ కాల్ అస్ అండ్ వీ విల్ ఎంజాయ్ దట్ టూ. సరే, కాస్త ఎక్కువ మాట్లాడేసానా? తప్పలేదండి, మన కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం. ఈ కాస్తలో ఇంకో పాటేసి కట్ చేసి ఎందుకు అని ఫుల్ వాడేసుకుని మైక్ ఉంది కదా అని 3 నిమిషాలు కవర్ చేసేసారు. స్టే ట్యూన్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
2: వెల్కమ్ బ్యాక్. సరే, నేను మరొక మంచి కామెడీ క్లిప్పింగ్ వినిపిస్తానన్నాను కదా, అయితే సుత్తివేలు గారు నటించిన చిత్రం నుంచి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుత్తివేలు గారి గురించి చెప్పాలి అంటే ఆయన పేరు కురుమళలి లక్ష్మీ నరసింహారావు గారు అన్నమాట. అయితే ఆయనకి వేలు అనే పేరు ఎలా వచ్చిందంటే, తమిళ్లో సన్నగా ఉండేదాన్ని వేలు అని అంటారట, అందుకని. అండ్ సుత్తి ఇస్ హిజ్ స్టేజ్ నేమ్. సో బేసిక్ ఆయన స్టేజ్ నేమ్ అనమాట సుత్తివేలు, అదే కంటిన్యూ అయిపోయింది. ఆయన గురించి చెప్పాలంటే మరొక విషయం ఏంటంటే, ఆయన చాలా హీఈస్ లైక్

0: సినీ రంగంలో ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరు లేకపోయినప్పటికీ ఆయనకు పిచ్చి ఇష్టం అంటే ఈ రంగం మీద పిచ్చి అభిమానము ఒక క్రేజ్ తోటి మంచి జాబ్ చేస్తూ చిన్నప్పటి నుంచి ఇష్టంగా రంగస్థలం మీద చేశారు. మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఈయన సినీ రంగ ప్రవేశం చేశారు. అండ్ ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే జంధ్యాల గారు వీరందరికీ ఒక సినిమా లైఫ్ ఇచ్చేసారండి. సరే మరి మంచి క్లిప్పింగ్ విందాం. ఇది ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి.
1: పెజవాడలో బెల్లం గుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేను తీసా 41.
2: నువ్వు తీసావా? నేను అక్కడ సచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించిన
1: 6,043. మా ఆయన విమ్ముడు 6,046.
2: ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు.
1: ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది. ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీతో చిన్న పనుంది రా చెప్తా. అమ్మ తులసమ్మా మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద పద.
0: డిస్కషన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఈ సినిమాకి సంబంధించి దాని భావం ఏంటి తెలిస్తే మీకు గుర్తుంటే కాల్ చేసి చెప్పండి. సరే తులసికోట ముందు తిరుగుతూ ఉండడం ఓకే, అసలు ఆ క్రియేటివిటీ అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ గొయ్యి తవ్వినట్టుగా, అంటే అన్ని ప్రదక్షిణలు చేసేస్తే నేల గొయ్యి తవ్వినట్టు ఒక సర్కిల్ లాగా తవ్వేసి ఉంది. అండ్ ఆ ఆర్టిస్ట్ యొక్క స్పాంటనిటీ ఏమో నాకు తెలీదు. అక్కడ రమాప్రభ గారు ఏం చెప్తున్నారు అంటే ఆవిడ నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ తిరిగి ఆవిడ వెనక ఈయన కూడా రౌండ్స్ తిరుగుతూ ఉన్నారు కదా డైలాగ్స్ చెప్తూ, సో ఆయన రౌండ్స్ కూడా కౌంట్ చేసేసారనమాట. భలే ఉంటుంది కామెడీ నిజంగా, ఎవరికి వాళ్ళు ఆడుకుని చేస్తే ఇట్లా ఉంటుందేమో సన్నివేశం. ఏ మూవీ అది తెలిస్తే టూ కాలర్స్.

0: నైస్ సాంగ్. ఇది యాక్చువల్లీ సినిమా అంత బాగా ఆడలేదు, బట్ పాట మాత్రం బాగా నచ్చింది. అండ్ అంత పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. యాక్చువల్లీ మనకి ధనుష్ మూవీస్ లో కాన్సెప్ట్ బాగుంటుంది అనేసి అనుకుంటాము. కొన్ని కొన్ని హిట్ అయితాయి, కొన్ని కొన్ని ఫట్ అయితాయి. ఎనీవే, సరే, నేను సుత్తివేల్ గారిది ఒక క్లిప్పింగ్ వినిపించడం జరిగింది. ఆయన గురించి ఏ మూవీ నుంచి అని అడిగాను, నాకు ఆన్సర్ రాలేదు. బట్ దిస్ ఇస్ ఫ్రమ్ వివాహ భోజనంబు అనే మూవీ అన్నమాట. అందులో నుంచి నేను ఈ సన్నివేశం మీకు వినిపించడం జరిగింది. ఇలాంటివి మీకు గుర్తున్నాయా? నేను మరొకటి వినిపిద్దాం అనుకుంటున్నానండి. ఐ డోంట్ నో వై, నాకేంటో ఎన్ని ఉన్నాయండి ఆయన నటించిన వాటిల్లోంచి, నాకు ఏది మిస్ అవ్వడం ఇష్టం లేదు. ఎంత పాసిబుల్ అయితే అంత వినిపిద్దాం అనుకుంటున్నాను. ఈ క్లిప్పింగ్ ఖచ్చితంగా మీరు క్యాచ్ చేస్తారు. ఈ సినిమా పేరు మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు, బట్ నన్ను రైట్ అని ప్రూవ్ చేయాలంటే మీరు కాల్ చేయాలి. క్లిప్పింగ్ వినండి, ఎంజాయ్ చేసి అప్పుడు కాల్ చేయండి.
1: ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి, రాయండి.
2: బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి.
1: అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు, నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను. రాయండి.
2: చెప్పు.
1: రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు.
2: ఏమిటి? చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుం గారు పట్టేసిందే.
1: అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా.
2: ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా.
1: అబ్బా చూలు మూసుకుని రాయండి.
2: అంటే నోరు మూసుకోమనే?
1: అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్న కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి.
2: ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు.
1: నాకు తెలుసు, కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడు అండి. అతని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటే చాలా చీప్గా ఉంటుంది, అందుకే కుక్కలు పరిగెడుతున్నాయన్నాను. రాయండి.
3: అమ్మా పెంట చేయడం పూర్తయింది, మీరు సొమ్మ వడ్డించేమంటారా?
2: పెంట చేయడం పూర్తవటం ఎట్రా పింజారి కదవా?
3: నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడద్దని అమ్మగారు ఆశిస్తారు, అందుకే వంటను పెంట అన్నాను.
0: హలో, వెల్కమ్ టు రేడియో సోఫీ. హలో అండి.
4: హాయ్ అండి,
0: హ్యాపీ ఫ్రైడే మీకు. మీరు క్లిప్పింగ్ విన్నారని నేను అనుకుంటున్నాను. ఏ సినిమా నిచ్చండి ఇది? అవును, మీ వాయిస్ అంత క్లియర్ గా లేదు. మీ పేరు ఒక్కసారి. హలో.
4: హలో,
0: చెప్పండి. మీ వాయిస్ క్లియర్ గా లేదంటే బ్రేక్ అవుతూ వస్తుంది అన్నమాట, చెప్పండి. ఓకే, డన్. సరే చెప్పండి. దట్స్ ఓకే, దట్స్ ఓకే. మీరు ఏదో చెప్తామని ఫోన్ చేశారు కదా, చెప్పండి. ఐ థింక్ కాలర్ కట్ అయిపోతోంది, కాల్ మనకి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా. బట్ ఎనీవేస్, క్లిప్పింగ్ వినిపించేశాను కాబట్టి దాని గురించి చెప్పేస్తాను. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ జబర్దస్త్ కామెడీ బైట్ నచ్చిందా? నాకు బాగా నచ్చింది. ఒకటా రెండా, చాలా చాలా ఉన్నాయి ఆయన సత్యవేల్ గారు నటించినవి. అయితే శ్రీలక్ష్మి గారి కాంబినేషన్ లో ఆయనకి చాలా మూవీస్ వచ్చాయి. ఒకప్పుడు వాళ్ల కాంబినేషన్ గురించి బోల్డ్ అని టాక్స్ కూడా వచ్చాయి. మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్.
5: శరణమయ్యప్పా

ఇరుముడి ఈ చిత్రం మీద మాత్రం చాలా మందికి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈసారి రవితేజ గారు హిట్ కొట్టేస్తారనే ఫీలింగ్ అనమాట. లెట్ అస్ సీ. యాక్చువల్లీ చాలా మంది వెయిట్ కూడా చేస్తున్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చేసారు ఆయన, టూ మెనీ. ఎనీవేస్, మనము ఆయనకి బెస్ట్ విషెస్ అందిస్తూ మనం సుక్తివేలు గారి సెగ్మెంట్ కంటిన్యూ చేద్దాం. ఫుల్ ఆఫ్ కామెడీ ప్యాకేజ్ అండి ఆయన దంద్యాల కాంబినేషన్. అండ్ ఇట్స్ అదైతే టాప్ లెవెల్. నాకు దాంట్లో ఒక ఫేవరెట్ ఉందన్నమాట, ఎస్పెషల్లీ చిరంజీవి గారు సుక్తివేలు గారి కాంబినేషన్ లో వచ్చిన ఆ మూవీ నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్, టాప్ లిస్ట్ లో ఉంటుంది. అది అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు. మీరు ఆ సినిమా పేరేంటో గెస్ట్ చేయగలిగితే కాల్ చేయండి. నేనైతే లైనప్ చేసి సిద్ధంగా ఉంచాను. వస్తుంది వస్తుంది, ఆ క్లిప్పింగ్ కూడా ఉంది ఆన్ ద వే. మనకి ఇంకా అప్ టు 1 PM టైం ఉంది. సో మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఇది కూడా శ్రీలక్ష్మి గారును సుత్తివేలు గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ అనమాట. వాళ్ళిద్దరి పేరు అప్పట్లో పిచ్చ హిట్. సామాన్యంగా ఎలా ఉంటుందంటే హీరో హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 సినిమాలు కలిసి చేశారంటే ఇంకా అంతే, వాళ్ళిద్దరికి ప్యాకేజ్ కట్టేస్తారు. అలాంటిది మరి కామెడియన్స్ గా ఉంటున్న వీళ్ళు, అది కామెడీ ఆర్టిస్ట్ అంటే ఒకప్పుడు ఇట్లా అట్లా అని లేదండి. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ. అలా వీరు ఎక్కువ వారు తక్కువ అని కాదు. ఎంత హీరో ఉండి, హీరోయిన్ ఉండి, మదర్ క్యారెక్టర్స్ ఉండి, సిస్టర్ క్యారెక్టర్స్ ఉండి అన్ని ఉన్నా సరే

0: కామెడీ పండించడానికి ఇలాంటి సాలిడ్ క్యారెక్టర్స్ కొన్ని రైటర్స్ రాసుకునేవాళ్ళు. ఆ కామెడీకి ఒక పెద్ద పీట వేసేవాళ్ళు. ఎటువంటి సినిమా అయినా సరే వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటేనే ఆ మూవీలో నవరసాలు అంటారు చూడండి, అది ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది అని వాళ్ళు భావించేవాళ్ళు. అందుకని దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఫేమస్. సో అలాంటి నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ కొన్ని సినిమాలు కలిసి నటించేసరికి సుత్తివేల్ గారితో ఐ టేక్ దిస్ కాల్ దెన్ ఐ కంటిన్యూ. హలో అండి. హలో చెప్పండి.
1: హలో
0: చెప్పండి.
1: కాంబినేషన్
0: పర్ఫెక్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కాల్. మీ పేరు?
1: నా పేరు విజయ్ అండి.
0: విజయ్ గారు థ్యాంక్స్ అండి. సో ఇంకేమన్నా మీకు అలాంటి సుత్తివేల్ గారి కామెడీ సీన్స్ టాప్ లో మీ లిస్ట్ లో ఉన్నవేమన్నా మీరు చెప్తారా?
1: అంటే చాలా ఉన్నాయ. సుత్తివేల్ గారు బాలకృష్ణ గారిది ఒక మూవీ ఉంటుంది, బాబాయ్ అబ్బాయి, అది కూడా చాలా బాగుంది.
0: ఓకే, గుడ్ గుడ్ గుడ్ థ్యాంక్స్ అండి, బాగా రిమైండ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్, ఎంజాయ్. నేను మళ్ళీ కొన్ని క్లిప్పింగ్స్ కూడా వినిపిస్తాను. అయితే శ్రీలక్ష్మి గారికి సుత్తివేల్ గారికి, సుత్తివేల్ గారు రెండో వివాహం చేసేసుకున్నారు ఆవిడ్ని అనేసి అప్పట్లో పత్రికల్లో ఎక్కడ పడితే అక్కడ రాయటము, ప్రచురించడము చాలా చాలా జరిగాయి. సో ఇటీవల సుత్తివేల్ గారి వైఫ్ ఆవిడ మీడియా ముందుకు వచ్చారు మన ఇంటర్వ్యూస్ లో, వాటిలో వాళ్ళు వెళ్లారులేండి. అండ్ షీఈస్ వెరీ యాక్టివ్, అంటే చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ. సో ఆవిడ్ని అడిగినప్పుడు ఆవిడ ఎంత ఖచ్చితంగా ఖండించేశారంటే, అలాంటివన్నీ పట్టించుకోకూడదండి, అలా రాసేసేవాళ్లు, అండ్ ఏమాత్రం దీంట్లో సత్యం లేదు అంటూ ఆవిడ. సో నేను ఇందులో మాట్లాడేది ఏంటంటే, శ్రీలక్ష్మి గారి కాంబినేషన్ మీరు చూస్తే కనుక నాకు మాటమాటికి సుత్తివేర్ భద్రరావు గారు అని వస్తాను చూడండి. వారిద్దరు కాంబినేషన్ అలాగే ఉండేది, సుత్తివేల్ గారితో అలాగే ఉండేది, తర్వాత బ్రహ్మానందం గారితో. అసలు అంటే ఆర్టిస్ట్ లోని క్వాలిటీ అంటాను నేను. ఎంత చక్కగా వాళ్ళిద్దరు కాంబినేషన్స్ భలే ఉండే ఉంటాయి, అందరు ఆర్టిస్ట్ తోటి అలాగే కనిపించింది మనకి. మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను, చాలా సేపు అయిపోయింది కాబట్టి. ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోంచో తెలిస్తే చెప్పండి, తెలియకపోయినా పర్వాలేదు. నా టార్గెట్ ఏంటంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి.
2: నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేసావా? తిన్నా అన్నా తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొడుకు
3: తినేది. పిల్లోడికి
2: దిష్టే, వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్టం మూడేళ్లలో ఉప్పు మనువు చేశాడు. నిన్న కొన్న చుట్టా ఇవాళ పట్టి తావడం లేదా? అన్ని మీ నాన్న పోలికలే, ఎమిడి గేదె టైప్. ఎప్పుడు నెవరేయటమే.
3: నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకో. ఎక్కడికండి డబ్బు?
2: కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు.
3: అంటే దొంగ డబ్బన్న మాట.
2: శృతి తెలియని పెళ్ళాది, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి.
3: షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా?
2: షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు.
3: అయితే వండుకోండి.
2: ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. నిన్ను గారు చూడమ్మా.
0: అదండి. సో ఈ చాముండి ఏ మూవీ నుంచి తెలిస్తే కాల్ చెయ్యండి.

విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి మీరు విన్న ఈ మంచి బీట్ ఉన్న పాట నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా? మీకు ఇలాంటి పాటలు నచ్చుతున్నాయో లేదో మీరు కాల్ చేసి చెప్తే నాకు అర్థమవుతుంది. బట్ మీకు ఖచ్చితంగా నచ్చే మరొక ప్లేస్ గురించి నేను చెప్తానండి. ఇండియా టుడేస్, ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్ అన్లిమిటెడ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్. ఇండియా టుడే సౌత్ లేక్ లో ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: హలో డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్నీ ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా ఆర్జే. అలాగే సూపర్ సండేస్ అంటూ సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. ఫిల్మీ ఫ్రైడేస్ లో చాలా సరదాగానే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు, అండ్ హారర్ ఫిల్మ్స్ షూటింగ్స్ జనరల్ గా ఎలా ఉంటాయి అనే విషయంగా కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడే ట్యూనింగ్ అయిన ప్రేక్షకులకు అనమాట, శ్రోతలకి, ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంట్రిబ్యూట్, హారర్ మూవీస్ నిజంగానే ఎలా చేస్తారండి షూటింగ్స్, ఆ ఫలానా సీన్ అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హారర్ మూవీస్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటండి బాబోయ్? మనకు ఆల్రెడీ తెలుసు ఇదంతా భ్రాంతియే, అంతా భ్రమే, అంతా ఇల్యూషనే, అక్కడంతా ఆర్టిస్టులు పెర్ఫామ్ చేస్తున్నారు, కానీ ఎంత భయపడిపోతాం కదా. ఇమోషన్స్ సరే సరే, ఒక స్టోరీ మన అలా తీసుకెళ్తుంది ఇమోషన్స్ వైపు, ఆ ఒక ఫ్యామిలీ, ఆ క్యారెక్టర్స్, వాటి మధ్య జరిగే భావోద్వేగాలు, వాటిలో ఆ ఎమోషన్స్ మనం కొట్టుకుపోయి ఒక్కొక్కసారి ఏడ్చేస్తాం కూడా థియేటర్ లో, అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ హారర్ మూవీ ఉంది చూసారు, అన్ని తెలిసి కూడా ఎందుకు భయపడతాం? అసలు అంత భయంకరంగా మనకి వాళ్ళు ఎలా చూపించగలుగుతున్నారు?

పెద్ద క్వశ్చన్. సరే, అంత పెద్ద క్వశ్చన్స్ కి నాకు ఫుల్ ఫ్లెజ్డ్ ఆన్సర్ లేదు. నాకు తెలిసింది మీతో ఆల్రెడీ షేర్ చేసేసుకున్నాను. మీరు ఏమన్నా చెప్పాలంటే 9726361966 స్టూడియో నెంబర్, ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్ ది వే టిల్ 1 PM. సరే, ఆల్రెడీ నాకు వినిపించేసిన క్లిప్పింగ్ గురించి మాట్లాడదాం. అసలు ఏది రహస్యమో, ఏది బట్ట బయలు చేసి మాట్లాడాలో ఏ మాత్రం తెలియదు. నార్మల్ టోన్ నే ఉండదు, ఏదర్ హై పిచ్ ఆర్ వెరీ లో పిచ్. ఆ క్యారెక్టర్ మన శ్రీలక్ష్మి గారు పోషించారు, సుత్తివేల్ గారు ఇందులో నటించారు. చిత్రం లేడీ స్పెషల్. చాలా బాగుంటాయి ఇలాంటి పాత్రలు. అసలు నవ్వుకోవడానికి అయితే అసలు పండగే కదా. టూ గుడ్, నచ్చింది. మరి నేను మరొక పాట వినిపిస్తాను. లెట్స్ టాక్ మోర్ ఆఫ్టర్ దిస్.

0: గుడ్, మంచి పాట. ఇళయరాజా గారి పాటలంటే మాటల. మరి ఇందాక నేను ఒక క్లిప్పింగ్ వినిపించాను, అందులో సుత్తివేల్ గారి అబ్బాయి కింద ఒక అబ్బాయి నటించారు. సో ఆ అబ్బాయి కాదండి, నిజంగానే సుత్తివేల్ గారి సంతానం వాళ్ళ అబ్బాయి. హీస్ హెడింగ్, అంటే హీఈస్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్. ఆయన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్లెజ్డ్ రోల్తో మన ముందుకు రాబోతున్నారు. ఎప్పుడు ఏంటి అని మరింత వివరాలు తెలిసాక మనం విల్ టాక్ మోర్, బట్ వీ కెన్ ఓన్లీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సరే, ఇందాక నేను ఇందాక నుంచి ఊరిస్తున్నట్టుగా అసలు మీరందరూ కూడా ఎప్పుడు వినిపిస్తుందా అని అనుకుంటున్నారు కదా. మీరు కష్టపడి మళ్లీ వెతుక్కుని ఆ క్లిప్పింగ్ ఏం వింటారు చెప్పండి, నేనే వినిపించేస్తున్నాను. వినేసేయండి చంటబ్బాయ్ చిత్రం నుంచి ఈ కామెడీ బిట్.
1: కాస్త లేట్ గా 12 గంటలకు వస్తానని చెప్పమన్నా.
2: 12 గంటలకు రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి 12 గంటల దాకా రారా?
1: అవును గురుజీ.
2: చూడు గణపతి, నేను జోన్ ఇంటరాగేట్ చేయాలి, నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా.
1: ఎందుకు గురుజీ అనవసరం?
2: కాదు అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చాము, కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్ర అభిప్రాయం.
1: నేను తీస్తాను గురుజీ.
2: నువ్వు వెంటనే వెళ్లి జోల్ ని ప్రవేశపెట్టు.
1: చిత్తం ప్రభు,

చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి. ఓకే, వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. యూ జస్ట్ కోఆపరేట్ విత్ హర్. వెల్, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్, నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు.

ఈ పాట చూసినప్పుడల్లా ఆ బ్యాక్ టు దోస్ డేస్ చక్కటి చీరలు గుర్తొస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. అండ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే పురస్కరించుకుని డెఫినెట్ గా మరొక్కసారి ఇదే విషయం చెప్తానండి, ఎవరికన్నా చేనేత కళాకారుల దగ్గర నుంచి డైరెక్ట్ కొనే అవకాశం ఉంటే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో లైక్ నో ఫేమస్ ఉంటాయి కదా మనకి, ఇటు పోచంపల్లి అవ్వచ్చు, గద్వాల్ అవ్వచ్చు, లేదా ఇటువంటి ప్రదేశాలకి దగ్గరగా ఉండే వాళ్ళు అవ్వచ్చు, యాక్సెస్ అంటే వాడికి యాక్సెస్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో ఎక్కడున్నా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు ప్రమోట్ ఇట్. ఎప్పుడైనా సరే కొంచెం ఖరీదైనా వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా కొనుక్కోవడం బెటర్. అందులోనూ మనం ఆర్టిఫిషియల్ మెటీరియల్ నాట్ సో ఈకో ఫ్రెండ్లీ, ఈవెన్ స్కిన్ కి కూడా ఫ్రెండ్లీ కాని మెటీరియల్ ఎన్నో కొనేస్తాం. చీప్ అండ్ బెస్ట్ గా వస్తుంది, పడుంటుంది, వాడినంతకాలం వాడతాము, లేకపోతే ఇట్స్ ఓకే అనేసి. ఎందుకంటే ఒకేసారి ఎవరికైనా 15,000 రూపీస్ 20,000 రూపీస్ పెట్టి ఒక చీరను కొనుక్కోవడం అంత ఈజీ కాదు. సో దాని బదులు 5-6 కొనుక్కోవచ్చు కదా అన్నట్టు కొంటాం. నో, అదవే రౌండ్ మన పెద్దవాళ్ళు చేశారు చూడండి. ఒక చీర కొనుక్కున్న దానికి ఎంత లైఫ్ ఇచ్చేవాళ్ళంటే ఎన్నిసార్లు కట్టుకునేవాళ్ళు. మనం 10 చీరలు కొనుక్కున్నా 10కి మనం అంత అవకాశం ఇవ్వలేకపోతున్నాం. సో ఒకదానికి 10 సార్లు ఒక చీర కొనుక్కుని 10 సార్లు కట్టుకోవడంలో ఉన్న ఇదనమాట, ఒకదానికి 10 సార్లు అవకాశం ఇవ్వడం మనం చేయదగ్గ న్యాయమేమో అనిపిస్తుంటుంది. బట్ ఎనీవేస్, ఇఫ్ యు ఆర్ హ్యాండ్లూమ్ లవర్స్ టు పోస్ట్.

అల్లరి ప్రియుడు మూవీ నుంచి ఈ పాట విన్నాం. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. నాకు శ్రోతలు కాల్ చేసి చెప్తున్నారు, హ్యాండ్లూమ్ డే సందర్భంగా హ్యాండ్లూమ్స్ ని ప్రమోట్ చేసుకోవడం అనేది మన బాధ్యత అని నాతో ఏకీభవిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ లక్ష్మి గారు. ఆవిడ కూడా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పారన్నమాట, అప్పుడెప్పుడో తను కొనుక్కున్న పెన్ కలంకారీ మెటీరియల్ లో ఉన్న దుప్పట్టా శారీస్ వాట్ ఎవర్ అది ఇప్పటికీ కూడా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతే ఫ్రెష్ గా అదే ఫ్రాగ్రెన్స్ తో చాలా బాగుంది, వేసుకున్నప్పుడల్లా హార్ట్ ఫ్రెండ్లీ స్కిన్ ఫ్రెండ్లీ అని అన్నారు ఆవిడ. అంటే కొన్ని కొన్ని బట్టలు ఏంటంటే మనకి మన హత్తుకుని ఉంటాయన్నమాట, దోస్ ఆర్ లైక్ ఒక హ్యాపీనెస్ ఇస్తాయి. బేసిక్ గా బట్టలు మనం మనని మనం అలంకరించుకోవడం ఎందుకు, మనకు కూడా హ్యాపీ ఫీల్ అవడానికి, నాట్ జస్ట్ ఫర్ అవుట్సైడర్స్ కి కదా, ఏదో ప్రపంచానికి చూపించుకోవడానికి మాత్రమే మనము మనని మనం స్టైల్ చేసుకోము. హాఫ్ ద టైమ్ ఐ

ఐ రియల్లీ థింక్ దట్ హాఫ్ ద టైమ్ మనకి నచ్చినట్టు ఉండాలి అని కూడా నేను అనుకుంటాను. అండ్ ఎస్పెషలీ హ్యాండ్లూమ్స్ అన్ని వెరైటీలో దొరుకుతాయి, అటు పట్టులోనూ ఉంటాయి ఇటు కాటన్ లోనూ ఉంటాయి. ఇలా చేనేత వారు స్వయంగా మగ్గాల మీద నేస్తారు, అది దాని యొక్క ప్రత్యేకత. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద వాళ్ళు ఇన్నఫ్ ఎఫర్ట్స్ పెడతారు, ఎక్కడ హార్ష్ కెమికల్స్ లాంటివి ఉండవు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది లేకుండానే చూసుకుంటారు. అయితే వన్ ఆఫ్ ద టైమ్ నేను చదివిన దాంట్లో మన గద్వాల్ దగ్గర నుంచి వీవర్స్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కట్టే చీరల్ని కూడా అక్కడి నుంచి సమర్పిస్తారట, గద్వాల్ నుంచి ఆ టెంపుల్ బార్డర్ తో ఉన్నవి అని. సో ఐ ఫెల్ట్ సో గుడ్. ఎనీవేస్ మనకి వస్తున్నదే పండుగలు, వచ్చే వారం ఈ పాటికి అసలు మీలో సగం మంది ఫస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒక మంచి పాట వేస్తాను. పండగకి రిలేటెడ్ కాదు కానీ మీరు రీల్స్ చేసుకోవాలంటే పర్వాలేదు, ఇది కూడా ట్రెండింగ్ లోనే ఉంది. ఇంకా ఇంకా ఇంకా

0: చాలా మంది బ్యాక్ టు స్కూల్ స్కూల్ స్టార్ట్ అయిపోయి కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఏంటంటే పిల్లలు కాలేజ్ కి వెళ్ళిపోయేవాళ్ళు హాస్టల్ కి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ వారమే పండుగ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వారందరికీ కూడా అడ్వాన్స్డ్ గా ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలు. అండ్ శ్రావణ మాసంలో ఆల్ అంటే 4 శుక్రవారాలు 4 మంగళవారాలు 4 శనివారాలు కూడా అందరూ చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. దాంతోపాటు ఇంకా రక్షాబంధన్ పండుగ అయితే పండగే పండుగ ఎవరికి, అమ్మాయిలకి అందరికి, ఎందుకంటే ఆ రోజు స్పెషల్ ట్రీట్మెంట్ కదా. అదనమాట అన్ని ఇన్ని లైన్ అప్ ఉన్నాయి కాబట్టి అండ్ బ్యాక్ టు స్కూల్ ఎంజాయ్ చేస్తున్న కిడ్స్ కి అందరికి బెస్ట్ విషెస్ చెప్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నేను ఇంతటితో ముగించేస్తున్నాను. మీరందరూ మాత్రం సెలబ్రేషన్స్ కంటిన్యూ చేసుకోండి. బై బై.
1: Dance like there's no tomorrow.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఏ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

హలో డాలస్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? హౌ ఇస్ ఎవ్రీబడి దిస్ ఫైన్ ఆఫ్టర్నూన్? వేడైతే ఏమాత్రం తగ్గలేదు, బట్ డెఫినెట్లీ సెప్టెంబర్ ఇస్ అప్రోచింగ్ అండ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ దట్ ఈరోజు ఆల్రెడీ ఆగస్ట్ 7th అని, బికాస్ ఇట్ ఫీల్స్ లైక్ ఆగస్ట్ నిన్నే స్టార్ట్ అయింది అని. అండ్ ఇట్స్ ఆల్రెడీ 7th of August అండ్ అలా చూస్తూ మనకి వై విల్ ఆగస్ట్ పాస్ యూనో పాస్ ఫాస్ట్ అంటే డెఫినెట్లీ బికాస్ ఇది పండగ సీజన్ కాబట్టి అండ్ శ్రావణ మాసం కాబట్టి అందరం టప్ టప్ టప్ టప్ మన పనులు చేసుకుంటూ వీల్ నాట్ ఈవెన్ నో దట్ ఆగస్ట్ పాస్ట్ అని. ఎస్ అండ్ యూ ఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం వచ్చేసి 1:09 PM అవుతోంది. And today we have a lot to discuss, lot to talk about what's happening in the millennial space. You're listening to me on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. Sounds like home. And yes, we are fast approaching Mahesh Babu Gari birthday or like

fans would like to call him Bob. Birthday. మనం బాబ్ పాటలు వింటూ మంచిగా ఎంజాయ్ చేద్దాం, బట్ దట్ డజన్ మీన్ నేను వేరే పాటలు వేయనని ఆబ్వియస్లీ వేస్తాను. బట్ లెట్స్ టాక్ లిటిల్ థింగ్స్ ఫ్యూ థింగ్స్ అబౌట్ మహేష్ బాబు గారు అండ్ అలా అలా అలా అండ్ ఆల్సో డిస్కస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మిలేనియల్ స్పేస్. యూఆర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ స్థానం 1 గంట నుంచి 4 గంటల వరకు.

అండ్ మహేష్ బాబు గారికి వీ డోంట్ నీడ్ ఎనీ న్యూ ఇంట్రొడక్షన్స్. నేను ఇప్పుడు ఆయన గురించి స్పెషల్ గా చెప్పి, ఆయన ఇక్కడ డెబ్యూ చేశారు, అక్కడ యునో దట్ ఇస్ హౌ మెనీ ఫిల్మ్స్ హీ యాక్టెడ్ ఇన్, అది ఇది అని అయితే నేను చెప్పను. బట్ నేను మాట్లాడేది ది ఇమోషనల్ ఫీలింగ్ అరౌండ్ మహేష్ బాబు గారి గురించి, హౌ పీపుల్ అసోసియేట్ విత్ హిమ్, హౌ వాట్ పీపుల్ లైక్ అబౌట్ హిమ్ అని. బికాస్ జనరల్ ఫ్యాక్ట్స్ అయితే మనందరికీ తెలిసినవే కదా, ఆయన ఈ సినిమాలో బాగా యాక్టింగ్ చేశారు, ఆయన ఈ సినిమాలో బాగా కనిపించారు, లేకపోతే దిస్ ఇస్ మై ఫేవరెట్ పేర్ విత్ హిమ్ అని. బట్ ఆల్ దో ఐ వుడ్ అగైన్ లైక్ టు మెన్షన్, నేను ప్రతి షోలో ఇది మెన్షన్ చేస్తాను, దట్ సోనాలి బింద్రే అండ్ మహేష్ బాబు ఆర్ మై ఫేవరెట్ పేర్. ఆల్సో లీడింగ్ బిహైండ్ ఆర్ త్రిష అండ్ మహేష్ బాబు గారు, బట్ ఐ వుడ్ స్టిల్ గో ఫర్ సోనాలి బింద్రే అండ్ మహేష్ బాబు గారు. అండ్ రీసెంట్లీ సోనాలి బింద్రే ఆల్సో ఎక్స్ప్రెస్డ్ దట్ షీ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. తన అంది అసలు ఐ ఎంజాయిడ్ మై టైమ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్, చాలా నచ్చింది నాకు, ఐ విష్ ఐ గెట్ అ గుడ్ స్క్రిప్ట్ అని. అండ్ ఐ ఆల్సో విష్ దట్ she gets a good script and she comes back to Tollywood so we can all enjoy her, right? And yes, naku ka theory undi Mahesh Babu garu, I will share that.

did not know the meaning of autism okkorta. It sounded very foreign to me. Nen eppudu anukunedanu anamata, sounds so Russian kada, so maybe autism okkorta is Russian emo ani paata vinnappudu before I watched the movie or anything. Tarvata context arthamai, you know, kind of made sense to me. And today we are talking about Mahesh Babu and why we love Mahesh Babu garu, and not because ayana chala films chesaru, chala manchi cinemalu chesaru ani kaadu, but what is that emotional factor that attaches us to him. మాట్లాడుకుందాం బట్ చెప్పా కదా ఐ లవ్ మహేష్ బాబు గారు అండ్ సోనాలి బింద్రే పేర్ అండ్ పేర్ అండ్ మురారి ఇస్ పర్టిక్యులర్లీ మై ఫేవరెట్ మూవీ. సో ఎస్ ద నెక్స్ట్ సాంగ్ క్యూడ్ ఈస్ ఫ్రమ్ మురారి అండ్ నేను వన్ రీజన్ వై ఐ వుడ్ సే ఐ లైక్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ ఇస్ నాకు ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ అయితే ఉంది విచ్ ఈస్ నా ఫస్ట్ ఫిల్మ్ నా లైఫ్ లో ఫస్ట్ టైం థియేటర్ కి వెళ్ళింది. మేబీ టీవీలో చాలా నేను సినిమాలు చూసుంటాను బట్ థియేటర్ కి వెళ్ళి నేను ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇట్ వాజ్ అతడు. సో ఐ loved watching Atadu on the bigger screen anamata. First time theater ki yelladam adi kuda chudadam Mahesh Babu ni pedda screen meeda chudadam, and the movie was so good, right? Comedy wise anna lekapothe story wise anna. So I think I was about 12 or 11 years old and ala chustu I think that stuck with me that Atadu is, that is why it's special for me, and that is one of the many reasons and maybe topmost kuda anukochu why Mahesh Babu garu is very very special to me too. Meeku kuda ilantivi emanna unnaya? 972-636-1966 meeru vintunnaru Millennial Muchettlu, nenu mee Vyakhyata Srividya.

మురారి ఆల్వేస్ మై ఫేవరెట్ మూవీ నూమరో ఉనో. అతడు ఉన్నా కలేజా ఉన్నా మురారి ఆల్వేస్ టేక్స్ ద స్వీట్ స్పాట్. అండ్ అందరి ఫేవరెట్ సాంగ్ వినేసాము. అండ్ ఈ పాట వింటుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఈ పాట మొత్తం ట్యాంక్, మోస్ట్ ఆఫ్ ఇట్ మొత్తం అని చెప్పను, మోస్ట్ ఆఫ్ ఇట్ హెస్ బీన్ షార్ట్ ఇన్ ట్యాంక్ బండ్, లుంబిని పార్క్, ఈ ప్లేసెస్ లో. అండ్ కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, హైదరాబాద్ హెస్ గ్రోన్ సో మచ్ కదా ఇప్పుడు. ఐ మీన్ ఐ థింక్ నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత డిగ్రీ, ఐ థింక్ అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత నాది, ఐ హ్యావ్ హార్డ్లీ బీన్ టు లుంబిని పార్క్ ఆర్ ట్యాంక్ బండ్. అండ్ అండర్ గ్రాడ్ లో కూడా ఎందుకు వెళ్లే వాళ్ళం లుంబిని పార్క్ కి ట్యాంక్ బండ్ కి అంటే, ఫ్రెండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ హైదరాబాద్ యూస్ టు కమ్ అండ్ ఇక్కడ ఏమున్నాయి అంటే, ఆబ్వియస్లీ లుంబిని పార్క్ బోటింగ్ వెళ్ళొచ్చు అది ఇది అని వెళ్లే వాళ్ళం కదా. సో అందుకు నాకు ఐ రిమెంబర్ దట్ అప్పటికే లుంబిని పార్క్ అండ్ ట్యాంక్ బండ్ వర్ డిక్లైనింగ్ యాజ్ హ్యాంగ్ అవుట్ స్పాట్స్ అనమాట. వీఆర్ స్లోలీ షిఫ్టింగ్ టువర్డ్స్ జూబ్లీ హిల్స్, అక్కడ యూనో ఇన్ ఆర్బిట్ మాల్ స్లోగా అటు సైడ్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చాము. అండ్ టుడే కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, అరే యూనో వీ ఫ్రీక్వెంటెడ్ లుంబిని పార్క్ అండ్ ట్యాంక్ బండ్ సో మచ్ కదా, ఒక్కసారన్నా మహేష్ బాబు గారు కనిపించలేదే, నౌ దట్ వీ మిస్ ద ఛాన్స్, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ ఇట్, బట్ ఇట్స్ ఓకే, I get it. Irana respect undali kada Vijayadevkon cheppinattu. And yes, we are listening to his birthday special songs. And why Mahesh Babu is our favorite actor, not because maniki run of the mill answers aithe oddu, not the ones that say oh my god he's such a good actor and enta baga dance chestaru and enta baga emote chestaru. Tell me your emotional journey with Mahesh Babu garu. 972-636-1966.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ న.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 1:38 PM అండ్ యూ గైస్ ఆర్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. అండ్ మహేష్ బాబు గారి గురించి ఇంకా మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే ముందర ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ మనకి బ్యాక్ టు స్కూల్ సీజన్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్ ద పేరెంట్స్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ గెటింగ్ రెడీ టు సెండ్ ద చిల్డ్రన్ బ్యాక్ టు స్కూల్ ఇన్ ద నెక్స్ట్ 1-2 weeks. ఇంకా 2 weeks ఉంది. ఐ డోంట్ నో వెన్ స్కూల్స్ ఆర్ ఓపెనింగ్, బట్ విచ్ ఎవర్ ఇట్ ఇస్, డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థడాంటిక్స్ వాళ్ళు మనకి బ్యాక్ టు స్కూల్ ఆఫర్ ఇస్తున్నారు, విచ్ ఈస్ నాట్ జస్ట్ మీ పిల్లల ట్రీట్మెంట్ కోసం కూడా కాకుండా మీకు కూడా డీప్ క్లీనింగ్ పై $200 ఆఫ్. క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ కోసం విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థడాంటిక్స్. రిమెంబర్ డీప్ క్లీనింగ్ పై దే ఆర్ గివింగ్ $200 ఆఫ్ అలాంగ్ విత్ బ్యాక్ టు స్కూల్ యునో ఆఫర్స్ ఫర్ యోర్ కిడ్స్ ఆల్సో. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థడాంటిక్స్ వీళ్ళు ఎక్కడ లొకేట్ అయి ఉన్నారంటే 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9724845400. అండ్ మీరు ఏదైనా చేస్తూ ఇఫ్ యూర్ బిజీ అండ్ నాట్ ఏబుల్ టు నోట్ ద నేమ్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద బిజినెస్, మీరు మా స్టూడియోకి ఎప్పుడైనా కాల్ చేసేయచ్చు. దిస్ నంబర్ యూనో 9726361966. మీరు కాల్ చేస్తే నాట్ జస్ట్ మీ, ఎనీ అదర్ ఆర్జీ ఆన్ ద కన్సోల్ విల్ బి ఏబుల్ టు టెల్ యూ దాట్. Stay tuned, don't go anywhere. మనం మాట్లాడుకుంటున్నాం, వీఆర్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ మహేష్ బాబు గారు. అండ్ చెప్పాను కదా, అతడు హ్యాస్ బీన్ అ వెరీ ఇమోషనల్ మూవీ ఫర్ మీ. ఇమోషనల్ అంటే నేను ఇంకా ఇమోషనల్ కాదు, ఇట్స్ జస్ట్ అన్ ఇమోషనల్ మూవీ ఫర్ మీ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ ఇన్ ద థియేటర్. నన్ను థియేటర్ కి తీసుకెళ్ళింది మా పేరెంట్స్. వెర్ దే థాట్ దట్ ఓకే దిస్ గర్ల్ ఇస్ ఎలిజిబుల్ టు సిట్ ఇన్ ద థియేటర్ వాస్ అతడు. హియర్ ఇస్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అతడు ఫర్ ఆల్ ఆఫ్ యూ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. అండ్ అలా అలా మహేష్ బాబు గారి పాటలు వింటూ వీఆర్ రెమినిసింగ్ నాట్ జస్ట్ ద యాక్టర్ దట్ హీ ఈస్ బట్ ఆర్ చైల్డ్హుడ్ అలాంగ్ విత్ హిమ్, రైట్? ఈయన ఫస్ట్ మూవీ రాజకుమారుడు, ఐఎమ్ నాట్ ష్యూర్ ఏ ఇయర్ లో వచ్చిందో, బట్ డెఫినెట్లీ ఐ రిమెంబర్ వాచింగ్ దిస్ ఆన్ టీవీ 1999. ఐ థింక్ 2001 or 2 లోనూ నేను ఇది టీవీలో చూసుంటాను. బట్ కొంచెం ప్రీవియస్ మొన్న లాస్ట్ టైం చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఐ థింక్ 4-5 years బ్యాక్, ఓఎంజీ దిస్ ఇస్ అనదర్ వర్జన్ ఆఫ్ అత్తారింటికి దారేది అని. బట్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ అస్ వర్ స్మిట్టన్ బై దోస్ లుక్స్ కదా, క్యూట్ చబ్బీ చీక్స్. రాజకుమారుడులో అయితే డెఫినెట్లీ చబ్బీ చీక్స్, ఆ కళ్ళు, దట్ సైలెంట్ స్మైల్, దట్ ఇన్నోసెంట్ ఫేస్. సో ఆల్ ఆఫ్ అస్ వర్ లైక్ ఓ మై గాడ్ వేర్ ఇస్ దిస్ న్యూనెస్ కమింగ్ ఫ్రామ్ అని. చాలా ఇప్పుడు ఆ వర్డ్ వాడతాం కదా, లేత లేతగా ఉంటారు అని. సో ఐ థింక్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ పీపుల్ ఫెల్ట్ ఇన్ 1999 వెన్ దే ఫస్ట్ సా మహేష్ బాబు గారు ఇన్ రాజకుమారుడు. అండ్ ఐ థింక్ హీ హాస్ బీన్ క్యారింగ్ దట్ లుక్ ఎవర్ సిన్స్ అండ్ వి all love that look for him. And the thing is, naaku ippudu adhe same look I kind of feel like I see that in Gautam Ghatamaneni. And maybe vala nananta andam raakapaina abbai, he looks very very presentable, he looks very very nice, that boy. So like I always say on Millennial Muchatlu that nenu Gautam debut kosam chala wait chestuna, because he is definitely going to be a pan India star. At least that's how they will project him, because he is not here to settle for less, and I think they will not settle him for less also. So Rajakumarudu nunchi Varanasi daka he has been with us for almost 27 years journey, Mahesh Babu Gardi, along with all of us. And yes, we want to see more of his journey also, but let's think, let's talk about how in each phase of our life he had a role to play.

వెల్కమ్ బ్యాక్. అండ్ వంశీ సినిమా నుంచి కోయిలమ్మ పాడుతున్నది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అగైన్, లైక్ ఐ ఆల్వేస్ సే ఫ్రమ్ మై ప్లే లిస్ట్ టు యోర్స్, రైట్? అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అవర్ ఎమోషనల్ జర్నీ విత్ మహేష్ బాబు. అండ్ మనకి ఇప్పుడే సిరి గారు కాల్ చేశారు, అండ్ షీ సెడ్ హౌ స్టార్టింగ్ ఫ్రమ్ 1999, యాక్చువల్లీ 1999 కూడా కాదు, ఆయన స్టార్ట్ చేసిన 1983 నుంచి షీ హెస్ బిన్ ఫాలోయింగ్ హిమ్, అండ్ ఇట్స్ బిన్ సచ్ అ లాంగ్ జర్నీ ఆల్సో అని. ఎస్, మనం ఆయనని ఫాలో అవుతూ ఆయన పెద్దవారు అవుతూ మనం కూడా పెద్దవాళ్ళం అయ్యాము. అండ్ టు సే దట్ మహేష్ బాబు పెద్దవారు అయ్యారు అని, I feel I make him very old and I don't want to do that. And yes, tanu oka point mention chesaru, I think you know, when Mahesh Babu garu started off Rajakumarudu lo, he was almost 20 years old or 21 years old, and maniki it was just that man chinappudu nunchi she mentioned that Mahesh Babu was already a child actor and he was an established child actor kada, people knew him, so janalandarki ana telusu Krishna gari koduku Krishna gari vaalla abbay ani telusu, they know all of that. But maniki Rajakumarudu kocche sariki we saw him as a actor, right? Oka movie ni he is helming on his shoulder annatu. And again, this ties back to my conversation about coming of age love story, which all of us love, right? Maniki Rajakumarudullo, he's just that young boy vaalla atta vaalla intiki veltaru just to, you know, vaalla attagini maayini patch up cheyadaniki, and there he falls in love with their daughter. So that coming of age love story, that young love story, right? And nobody could do it perfectly at that time, because aa time lo vachina cinemalaki I don't know if there were any coming of age love stories or teenage love stories or young love stories maniki. So andukani it was also a breath of fresh air, right? Evaru inta cute ga inta chinna ga unnadu ee abbai, and then this Preeti is into also, she's equally matching his cuteness, and then you're like, wow, this movie is so cute. And even today I enjoy that movie for some reason. I cheppa kada Murari, Rajakumarudu, konni there are certain movies of Mahesh Babu garu that I really feel like, yes, he's that perfect ipudu Hollywood leads untaru kada, that romantic leads that you want to see and you just feel, you know, drool and you like feel like cute and blush. That is Mahesh Babu garu. And what is your emotional connect with Mahesh Babu? 9726361966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

Nanda G3 at 919-491-4514. Istinema Vainam, Putsukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ to go, Hareli, bringing the taste of home closer to you.

Kiri, yet another big blockbuster Mahesh Babu gari life lo naaku Pokiri was such an adult movie, right? I was about 6th standard lo na 7th standard lo no unda nenu Pokiri release ayinappudu undanu and I think my mother did not let me watch this movie anamata andaru family mottham kalisi cinema ki elthu undaru ma pinnilu babayilu andaru and I think ma konjam older cousin kuda undadu 13 14 year old guy so he was also allowed because obviously his parents took him నేను మా అమ్మని అడిగితే షీ సెడ్ నో యూఆర్ నాట్ వాచింగ్ దిస్ మూవీ ఇదంతా అడల్ట్ అడల్ట్ గా ఉంది సినిమా అని సరే ఆ సినిమా నాకు ఎంత ఫోమో అంటే వై ఐ రిమెంబర్ దిస్ మూవీ సో వెల్ ఇస్ ఆబ్వియస్లీ ద మూవీ ఇస్ గుడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ద ఎక్స్పీరియన్స్ అరౌండ్ దట్ మూవీ ఏంటి అంటే నాకు సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ పోకిరి గురించే మాట్లాడుకుంటున్నారు అండ్ I kind of felt very deprived anamata nannu enduku teeskelaledi cinema ki and nen enduku why am I not allowed to watch this movie ani because she said it's very adult and as reveal evaithe undo for some reason they did not speak about that reveal in front of me asala Mahesh Babu garidi the way he comes running right so when I think that scene

మూవ్డ్ మై మదర్. షీ స్పోక్ టు మీ దట్ డే అండ్ షీ లైక్ అసలు మహేష్ బాబు యాక్టింగ్ చేశారు ఆ సినిమాలో అసలు అది దట్ ఐ థింక్ దట్ ఇస్ అ వెరీ డిఫైనింగ్ మూమెంట్ ఆఫ్ ద మూవీ, వండర్ఫుల్ మూవీ అది ఇది అని. దెన్ ఐఎమ్ థింకింగ్ ఇన్ మై హెడ్ ఓకే చేశారు బట్ వై యూ టెలింగ్ దిస్ టు మీ, ఐఎమ్ ఆల్రెడీ సాడ్, హాఫ్ ఫ్యామిలీ మొత్తం సినిమా గురించే డిస్కస్ చేస్తుంది అండ్ ఐ హ్యావ్ నాట్ బీన్ అలౌడ్ టు వాచ్ దిస్ మూవీ. అసలు దిస్ ఇస్ ఇంతకంటే అన్యాయం అసలు ఏమన్నా ఉందా అని. And yes, from there to watching Pokiri on TV anamata, I did not get to experience Pokiri in the theaters and even re-release ki kuda velladam kudarledu. I think summary release ayyunte, I don't remember, but definitely adi na memory associated with Pokiri. Do you have any memories like this with Mahesh Babu gari movies? 972-636-1966.

అలా అలా అలా మాట్లాడుకుంటూ వీ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మహేష్ బాబు గారు అండ్ హిజ్ మూవీ జర్నీ సో ఫార్ అండ్ మనందరికి ఆర్ మీ అందరికి ప్లస్ నాకు ఎలా ఉండింది గ్రోయింగ్ అప్ విత్ హిజ్ మూవీస్ అని. యూర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 టాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇంకా కొంచెం డిస్కషన్ లోకి వెళ్లే ముందర నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నా అబౌట్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ కథక్ గురించి. సో డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. అండ్ ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ సిల్వర్ స్క్రీన్ August 28th నా ఫ్రైడే గ్రానుల్ ఆర్ట్స్ సెంటర్ లో కార్లన్ గ్రానులా సెంటర్ ఇన్ గార్లెండ్ కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నారు మనకి. అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ August 28th ఫ్రైడే అట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ Dinner starts at 5 PM and the program begins at 7 PM. Dinner starts at 5 and program begins at 7. Tickets start at just $35. And e-ticket lo dinner price is also included. Vijayalsinalla tinyurl.com/kathakperformance2026 ki vellandi. And there you can purchase your tickets. tinyurl.com/kathakperformance2026. And Kathak, you know, it is also such an amazing dance form. Anipistundi naaku such a elevated and a feeling vastundi anamata every time I watch the actresses doing Kathak, because that's how much contact I have with Kathak kabatti. So definitely, if you are a Kathak enthusiast, August 28th, Friday, Grand Villa Center. And ippudu nen veyaboye paata, the song that is coming up is also one of the movies that actually naaku anipinchindi anamata first. This was before, way before Pan India. Asalu North actors kontamandi and South actors chaala mandi takku mandi North Indians ki telusu, and I think maybe Anil Kapoor was one of them. Chiranjeev garu kuda chesaru, but I don't know, ee bridge aithe anta undedi kaadu. And I think most of my North Indian friends growing up school lo or college lo, when I was in inter lo unnapudu, 10th lo unnapudu, I don't know, ee bridge aithe anta undedi kaadu. And I think most of my North Indian friends growing up school lo or college lo, when I was in inter lo unnapudu, 10th lo unnapudu, the only actor they knew was Mahesh Babu garu. And every time, are humko jante hai ye Mahesh Babu hai na, ani vallu babu kuda chala weird ga ane vallu anamata, naaku chala navochedi. So see, నార్మల్ గా చెప్పొచ్చు కదా మహేష్ బాబు అని. సో దిస్ మూవీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దట్ మూవీ అనమాట. ఆల్సో బాంబేలో తీశారు కాబట్టి మోర్ నాయిస్ అబౌట్

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: కవింతలకి, కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Chappan sir, what you'd like to order?
2: Baya, any specials me lagara?
5: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisibai lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, with chami kava parata.
2: Endi bro, gandhi yeppino, nen specials maatrame adigina.
5: Inka unni, cheppantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
6: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is a go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet.
5: Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

Welcome back. We are in conversation about Mahesh Babu Garu on Millennial Muchatlu. Nenu mee vyakhyata Sri Vidya. Ee roju mee nesthani onti gante nunchi naligindi varaku. Prastutam studio lo time 2:38 PM and we are still not done with even half of his movies. And yes, nenu ippudu esina part of Bobby movie lodi. నాకు ఈ సినిమా ఆనెస్ట్ ఒపీనియన్ జీరో కెమిస్ట్రీ బిట్వీన్ ది యాక్టర్ అండ్ యాక్ట్రెస్. అసలు ఈ సినిమా ఎప్పుడొచ్చింది ఎప్పుడెళ్ళింది కూడా నాకు సరిగా గుర్తులేదు. బికాస్ ఏదో ఒక విధంగా సమ్ ఎవ్రీ మూవీ ఆఫ్ మహేష్ బాబు గారు డిడ్ రిజిస్టర్ విత్ మీ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. పాటల్లో అయినా లేకపోతే టీవీలో వచ్చే ట్రీజర్స్ లో అయినా డైలాగ్స్ వల్ల అయినా ఏదో ఒకటి. బాబీ అయితే కంప్లీట్లీ ఐ డోంట్ నో. ఐ థింక్ 2004 ఐ స్టిల్ రిమెంబర్ బాబీ 2002-3-4 ఆ టైంలో సినిమా వచ్చింది. అండ్ ఎస్, ఆర్తి అగర్వాల్ వాస్ ట్రెండింగ్ అట్ దట్ టైమ్. బట్ ఆర్తి అగర్వాల్ వెన్ షీ యాక్టెడ్ విత్ మహేష్ బాబు నేను అనుకున్నా ఇస్ ఇంట్ షీ అ లిటిల్ ఓల్డర్ దాన్ హిమ్ ఆర్ టు హిమ్ లుక్స్ అ లిటిల్ బిగ్, కొంచెం పెద్ద దానిలా కనిపించదా ఆయన పక్కన అని. బట్ నెవర్ ది లెస్ సినిమా అయితే వెళ్ళిపోయింది. బట్ పీపుల్ డిడ్ స్పీక్ అబౌట్ ఇట్. ఎందుకు మాట్లాడారన్నది నాకు తెలీదు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద ఏంటంటారు దాన్ని ఒక ధైర్యం లేదు ఆ సినిమా ఇప్పటికీ చూడటానికి. హౌఎవర్, మీరు చూస్తుంటే అసలు బాబీ ఎందుకు క్లిక్ అవ్వలేదు అని మీకు ఎందుకు అనిపిస్తోంది? 9726 ఎందుకు అనిపించింది అప్పుడు? ఆర్ ఇఫ్ యూ డి నాట్ లైక్ ఇట్, వై డెంట్ యూ లైక్ ఇట్? 9726361966.

సైనికుడు. ఎస్, సైనికుడు చాలా హైప్ తో వచ్చిన సినిమా, బికాస్ గుణశేఖర్ గారు ఇంకా మహేష్ బాబు గారి సెకండ్ మూవీ టుగెదర్ ఐ థింక్, యా, ఆఫ్టర్ ఒక్కడు. అండ్ చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనకి ఒక్కడులో చార్మినార్ సెట్ రీక్రియేట్ చేశారు అన్నప్పుడు అంతా న్యూస్ వచ్చి అదంతా అయింది కదా. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ సీన్ ఆర్ విఎఫ్ఎక్స్ కి దెర్ వాజ్ అ హ్యూజ్ హైప్ ఫర్ దట్ యాజ్ వెల్. అండ్ మనకి ఇర్ఫాన్ ఖాన్ గారు ఉన్నారు ఈ సినిమాలో, సో హీ వాజ్ బ్రాట్ ఫ్రమ్ బాలీవుడ్ టు ప్లే ద విలన్ ఇన్ దిస్ మూవీ, పప్పు యాదవ్. అండ్ చాలా హైప్ తో వచ్చింది. ఆల్దో సినిమా నాకు నచ్చింది, బట్ ఐఎమ్ నాట్ సచ్ అ హ్యూజ్ ఫ్యాన్, బట్ ఐ ఆమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ది ఆల్బమ్ దో. అండ్ ఈ సినిమాలో మనందరికి ఎస్ ఆబ్వియస్లీ గుర్తొచ్చే పాట ఓరుగలికే పిల్ల పిల్ల. అండ్ అదర్ పాటలు కూడా నాకు చాలా ఇష్టము, సో అందుకని చెప్పా కదా ఫ్రమ్ మై ప్లేలిస్ట్ టు యువర్స్. అండ్ దిస్ సాంగ్ ఈజ్ ఆల్సో ఆన్ మై ప్లేలిస్ట్, సైనికుడు టైటిల్ సాంగ్. అండ్ రియలీ లవ్ దిస్ సాంగ్ యాజ్ వెల్. అండ్ స్పీకింగ్ ఆఫ్ బాలీవుడ్ నుంచి విలన్ యునో ఇర్ఫాన్ ఖాన్ గారు యాక్ట్ చేయడానికి వచ్చారు ఈ సినిమాలో, దట్ వాజ్ ఆల్సో న్యూస్ రైట్. ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ విత్ మహేష్ బాబు గారు ఇస్ ఐఎమ్ షూర్ అదర్ యాక్టర్స్ తో కూడా అయింది, బట్ పెద్ద యాక్టర్స్ అప్పట్లో లైక్ ఈ అమృతారావు వెన్ షీ వాజ్ రెయినింగ్ ఇన్ బాలీవుడ్, బట్ నా రైట్ నౌ షీఈ్ నాట్, లేకపోతే ప్రీతి జింటా, సోనాలి బింద్రే, దే వుడ్ ఫస్ట్ కమ్ యాక్ట్ విత్ మహేష్ బాబు గారు అనిపిస్తుంది నాకు. ఆల్ దో కెట్రీనా కైఫ్ మిస్డ్ అవుట్ ఆన్ దట్ ఛాన్స్, షీ వెంట్ యాక్టెడ్ అండ్ యాక్టెడ్ విత్ వెంకటేష్ బాబు గారు. సో yes, first everanna bollywood nunchi reigning actress ni teevalante people will first think okay maybe mahesh babu would be a right choice aim on eppudu naaku aa pick vallaku untundi annattu anipistund anamata. But although Preeti Zinta was also very young, rajakumarudu release ainappudu she also I don't think had so much agency in choosing the kind of actor and film tanu cheyalanukunnadi. I don't think she had that much power over her, whatever. So yes, that is what I feel. That first time everanna north nunchi actors ostunaru ante first they will act, they would want to act with Mahesh Babu garu ani. And Atithi was one such movie, if you guys remember, chaala hype tho ochindi. And అతిథి పోకిరి తర్వాత వచ్చింది అనుకుంటా, అతిథి అండ్ పోకిరి సైనికుడు తర్వాత అతిథి వచ్చింది. అండ్ అమృతారావు వాజ్ యాక్టింగ్ ఇన్ దిస్ మూవీ. దిస్ మూవీ ఆయన హెయిర్ కట్, ఆయన హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ వాజ్ టాక్డ్ అబౌట్ అండ్ ద మూవీ జస్ట్ వెంట్ అలా వెళ్ళిపోయింది, అలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. దానికైన హైప్ మాత్రం చాలా రోజులకైంది. హౌఎవర్ మనం ఈ సినిమా నుంచి పాటలు వినేయాలి కాబట్టి హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అతిథి.

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నమాట, వెనెవర్ ఈ పాటలు ఆర్ ఎనీథింగ్ షూటింగ్ చూసినప్పుడు అండ్ ఆల్ ఆఫ్ దట్, నాట్ జస్ట్ ఫర్ మహేష్ బాబు గారి కాంటెక్స్ట్ లో బట్ జనరలీ ఇన్ యాక్టర్స్ కాంటెక్స్ట్. సారీ పాట ఉంది సార్, సినిమా పాట అండ్ లేకపోతే ఎనీ అదర్ సాంగ్ బ్యాక్ ఇన్ 2000s అండ్ ఆల్ ఆఫ్ దట్, ఈవెన్ వాట్ ఎవర్ మూవీ పబ్లిక్ లో తీయాలన్న మూవీ ఉంటుంది కదా, నాట్ అ సెట్ బట్ పబ్లిక్, హౌ డు దీస్ యాక్టర్స్ డాన్స్ అని, దట్ టు ఇఫ్ యు ఆర్ ఇంట్రోవర్టెడ్ పర్సన్ లైక్ మహేష్ బాబు గారు, హౌ డు యూ గెట్ టు డాన్స్ అందరి ముందర, డోంట్ యూ ఫీల్ లైక్ అరే చూస్తున్నారు కదా జనాలు అండ్ అరే ఏమనుకుంటారు వీళ్ళు, ఆర్ డూ దే హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్స్ వైల్ దే ఆర్ డూయింగ్ ఇట్ అని, దట్ వెన్ యూర్ సచ్ అ క్వైట్ పర్సన్. నాకు ఎప్పుడు అదో క్వశ్చన్ ఉండేది అనమాట, వీళ్ళు ఎలా చేస్తారు అండ్ వాళ్ళందరూ వెనకాల వీడియోస్ ఫొటోస్ అన్ని తీస్తూ ఉంటారు, సో ఇస్ దిస్ అ పార్ట్ ఆఫ్ యాక్టర్స్ ట్రైనింగ్ అని, వెన్ దే గెట్ యూ నో వెన్ దే గో ఫర్ ట్రైనింగ్ లైక్ first thing you have to shed is that you're not supposed to be embarrassed to emote wherever it is, whatever the role demands you have to do ani vilak mundare cheppi pettara lekapothe it is something that meer choosy villandaru because they are all nepo babies and they've seen their parents do it, now they know that they also have to do it ani, is this the thing, that is always my question. Do you have an opinion on this? 9726361966 and nenu vere part AC before we go into a break nenu meeku I have to give you an important announcement about Prajna. Now obviously meer nannu adugutaru Prajna enti, what are you talking about ani, and that I will tell you is the gift that you give your child, a gift of values, discipline and confidence, and Prajna is a unique personality development program for children from ages 5 and above, created under the guidance of His Holiness Sri Chinnajiya Swami Garu. Prajna combines timeless wisdom of our Vedic heritage with practical life skills for today's world through like engaging classes untai. And through these classes, children will learn discipline, yoga, meditation, prayer, stories, lots of things from our scriptures and from our culture, the values, teamwork, a lot of things that will help in their personality development. And Prajna Kosam registration.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Chappan sir, what you'd like to order?
3: Bhaiya, in the specials me laga?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thari, isabella, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus and amke paneer tikka, which I'm a kava parata.
3: Huh? Indi bro, gandhi yeppino, in specials maatra me alina.
2: Inga unne, Chappan tara, meera padena authentic vegetarian, Jain or vegan food crave chest narate.
4: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
5: Istinama Vainam Putsukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 3:08 PM అవుతోంది. ఆల్మోస్ట్ ఇంచింగ్ టువర్డ్స్ ద వీకెండ్ అనమాట. ఆర్ సమ్ ఆఫ్ అస్ హవ్ ఆల్రెడీ స్ప్రింటెడ్ ఇన్ టు ద వీకెండ్ ఆర్ జంప్డ్ ఇన్ టు ద వీకెండ్ అండ్ ఫర్ హూ ఎవర్ ఇస్ ఎంజాయింగ్ ద వీకెండ్ ఆల్రెడీ హ్యాపీ వీకెండ్ ఆర్ హూ ఎవర్ ఇస్ going towards the weekend, sustain that excitement endukante repo ellundi unnai kabatti or weekend inka rani vallaki inka long day unna vallaki we are here with you, we'll be there throughout with you, so hang in there buddy anithe cheptunanu. And we are in conversation about Mahesh Babu. Yes, Mahesh Babu garu and his movies and all of that around him anamata. So meek kuda evanna experiences or any interesting things that you want to share when you were in school, college, whatever, how his movies were a part of your life, naaku 972-636-1966 call chesi cheppeyandi. అండ్ ఇందాక నేను దూకుడు చెప్పాను కదా, ఇఫ్ యూర్ జాయినింగ్ ఆఫ్టర్ ద బ్రేక్, దట్ నేను చిన్నప్పుడు ఆఫ్టర్ దూకుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ దట్ మూవీ దట్ నేను ఫేస్బుక్ లో డీపీ చేసుకున్నాను. అండ్ ఐ థింక్ దూకుడు తర్వాత వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మాకిట్లో సిరిమల్లి చెట్టు, ఆల్ ఆఫ్ దీస్ మూవీస్, ఐ థింక్ దట్ ఐ ఫీల్ లైక్ దిట్స్ ఇట్స్ అ డిఫరెంట్ మహేష్ బాబు దెన్ వాట్ మూవీస్ దట్ వీ సా ఎర్లియర్ ఆఫ్ హిమ్. అండ్ ఆబ్వియస్లీ శ్రీమంతుడు స్టార్టింగ్ అయితే ఇంకా మనకి వీ నో దట్ ఇట్స్ ఆల్ ఫార్మ్యులా based movies any and it kind of feels very different how I think movie viewing kuda maniki dookudu tarvata koncham marindi ani ready avanni ochin tarvata movie viewing or the kind of stories fast quick pace stories untai kada I think that's what we were looking at after that and dookudu did give him a new idi into the public where it's like comedy and all of that. Kaleja and Dookudu. Kaleja was actually appudu hit avaledu gaani TV lo play ayinappudu chaala hit ayindi and surprisingly cinema chusinappudu ant ekkaledu gaani chusi chudaga I think even today for comic relief I will watch Kaleja. Like ante I don't mind watching Kaleja. Neku I have this thing with movies anamata. I serious ayipoyina tarvata I don't feel like watching them. But yeah, and that from that phase of Mahesh Babu garu we have another not so great movie and yes, not so great with chemistry also, but still we still love this movie, we still went to watch this movie and we to some extent maybe enjoyed this movie.

ఆగడు సినిమా నుంచి ఒక పాట వినేసాము. అండ్ అందరికీ ఎంతమందికి పాట గుర్తుందో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఈ ఒక్క పాట మాత్రం నాకు ఈ సినిమా నుంచి గుర్తుంది, సరోజ ఆజా సరోజ. ఐ డోంట్ థింక్ ఐ రిమెంబర్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మూవీ, ఆల్దో దూకుడు తర్వాత శ్రీనువైట్ల గారు అండ్ మహిళ బాబు గారిది కాంబినేషన్ కాబట్టి చాలా చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాము. బట్ దెన్ వీ గాట్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ. ఐ థింక్ ఈ మూవీ నుంచి ఆర్ ఐ థింక్ ఆఫ్టర్ బాద్షా మనకి శ్రీనువేట్ల గారి డిక్లైన్ కొంచెం స్టార్ట్ అయింది. ఆల్సో బికాస్ ఐ థింక్ దట్ వాజ్ ద సేమ్ టైమ్ వెన్ హీ స్ప్లిట్ విత్ కోనా వెంకట్ గారు టు రైట్.

Charusila, Srimanthudu, one of the first of those socially uplifting movies from Mahesh Babu, right? All of us went crazy for this movie. And enta enjoy this. Koratala Sivagaru, Srimanthudu. Yes, Koratala Sivagaru. And how much all of us enjoyed this movie, right? Ee tarvata anni same deentlone nadichayi ankonde. But definitely that first idi untundi kada, that first time of seeing something larger than life and you know, అరే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇట్స్ నాట్ ద సేమ్ మూవీ అని. I think that was our experience with Srimanthudu, and I thoroughly enjoyed the movie Srimanthudu. Srimanthudu tarvata kind of naaku Bharatane nenu kuda nachindi, but Maharshi Sarler Neekevaru Sarkar Vari Paata, I am not a big fan of those movies, but I will still go watch those movies. I'll still go watch them. And I have an interesting story for I think Sarler Neekevaru. Chala, I have a different take on it, and I will tell you that take. But మనకి మనందరం ఒక పాయింట్ లో లైఫ్ లో డెఫినెట్లీ ట్రోల్ చేసుకున్న సినిమా ఇది. ఆల్ ఆఫ్ అస్ డిడ్ వండర్ అసలు ఏంటి, వై డిడ్ వి ఈవెన్ బ్యాక్ దిస్ మూవీ అప్ అని. ఈ సినిమా డైంగ్ టు వాచ్ దిస్ మూవీ రిలీజ్ అయినప్పుడు, అండ్ దీంతో పాటు రిలీజ్ అయింది బిచ్చగాడు సినిమా మన విజయ్ ఆంటోనీ గారిది. అండ్ నేను మై పేరెంట్స్ వర్ టేకింగ్ మీ, వీ వర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ, అండ్ మేము అప్పటికి టికెట్స్ బుక్ చేసుకోలేదు, వి జస్ట్ ఆన్ అవర్ వే టు గో వాచ్ ద మూవీ. అండ్ బిచ్చగాడు అండ్ దిస్ మూవీ వర్ ప్లేయింగ్ ఆల్మోస్ట్ సైమిల్టేనియస్లీ. నేను ఐ థింక్ మై ఫాదర్ ఆస్ సో ఏ సినిమాకి వెళ్దామంటే, నేను ఆబ్వియస్లీ మహేష్ బాబు మూవీ కదా, బట్ ఐ వండర్ టికెట్స్ ఉంటాయో లేవో అని. అంటే ఓకే వై డోంట్ యూ వాంట్ టు వాచ్ బిచ్చగాడు అంటే, సో ఐఎమ్ నాట్ పర్టిక్యులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ బిచ్చగాడు, ఐ ఫస్ట్ వాంట్ టు వాచ్ మహేష్ బాబు గారి మూవీ. షీ సెడ్ ఓకే ఇట్స్ ఫైన్. అండ్ దెన్ ఐ సెడ్ ఎనీవే టికెట్స్ ఉండవు కదా, సో వీ మైట్ ఎండ్ అప్ ఎట్ విజయ్ ఆంటనీస్ మూవీ ఓన్లీ అని. అయిపోయిందంతా థియేటర్ కి వచ్చాము, అండ్ దెన్ మై ఫాదర్ బైస్ ద టికెట్స్ అండ్ హీ కమ్స్ అండ్ హీ టెల్స్ మీ దట్ హీ బాట్ టికెట్స్ ఫర్ బిచ్చగాడు ఓవర్ ద అదర్ మూవీ. అండ్ సెడ్ హౌ కమ్ అంటే, సారీ హీ బాట్ ద టికెట్స్ ఫర్ మహేష్ బాబు గారి మూవీ అండ్ బిచ్చగాడు టికెట్స్ అవైలబుల్ లేవు అని. అండ్ దెన్ వీ వెంట్ ఇన్ టు ద థియేటర్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ వీ వర్ అండ్ వర్ వెరీ డిసప్పాయింటెడ్ దట్ మేము ప్లస్ ఇంకొక 3-4 పీపుల్ ఉండారు థియేటర్ లో. దట్స్ ఆల్ దట్ హ్యాపెండ్. నెవర్ ద లెస్ దిస్ మూవీ డిడ్ మేక్ హెడ్ లైన్స్.

0: బ్రహ్మోత్సవం. ఎస్, నేను మాట్లాడిన సినిమా వాజ్ అబౌట్ బ్రహ్మోత్సవం, అండ్ వి ఆల్ నో హౌ దట్ మూవీ టర్న్డ్ అవుట్. అండ్ మనం ఎంత ట్రోల్ చేసాం ఆ సినిమాని, ఇప్పటికీ ట్రోల్ కొన్ని కొన్నిసార్లు చేస్తూనే ఉంటాము. బట్ డెఫినెట్లీ ఒకటి రెండు అన్నా ఇలా ఉండాలి కదా, అన్ని హిట్లు అయితే మనకి మాట్లాడుకోవడానికి ఏముంటుంది ఎక్సెప్ట్ టెలింగ్ దట్ వావ్ ఐ లవ్ దట్ మూవీ, వావ్ అమేజింగ్ మూవీ అని ఒకటి రెండు ఇలా ఉండాలి. కాబట్టి ఇట్ కైండ్ ఆఫ్ మేక్స్ సెన్స్. అండ్ వీఆర్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ మహేష్ బాబు గారు. అండ్ ఎస్, మనం ఇంకొక 30 seconds లో వీల్ హెడ్ ఇన్ టు అ బ్రేక్. అప్పటి దాకా యూ గైస్ డోంట్ గో ఎనీవేర్ బికాస్ వీ హ్యావ్ మచ్ మోర్ థింగ్స్ టు టాక్ అబౌట్ ఆఫ్టర్ ద బ్రేక్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD. This is number one Telugu radio station, sounds like home. And I will see you guys right, I will speak with you guys right after the break. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is

0: మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్డ్ స్పెషల్ థాలి, బిసి బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా విత్ చమికా పరాటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2btexas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
7: Sure.
0: How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
7: Idi office party a leka jatra?
0: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to meeku marinta cheru kaabotham. Keep listening, me Nestam Radio Surabhi.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు, అండ్ వీఆర్ ఇన్ డిస్కషన్ ఆర్ కాన్వర్సేషన్ అబౌట్ మహేష్ బాబు గారు. అండ్ ఎస్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అనమాట. వీఆర్ మేకింగ్ ఇట్ టు ద ఫినిష్ లైన్. అండ్ సినిమాలు అన్నింటిలోంచి పాటలు వేయడానికి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ మూవీస్ ఎస్ చైల్డ్ ఆర్టిస్ట్. డెఫినెట్లీ ఆయన సినిమాలు కరెంట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్ 1999 నుంచి ఆయన మెయిన్ లీడ్ గా డెబ్యూ చేసిన మూవీస్ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్తున్నది. సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ భరత్ అనే నేను. మనకి ఇంకా వీ హ్యావ్ ఐ థింక్ అబౌట్ 5 మూవీస్ లెఫ్ట్. సో లెట్స్ సీ ఇఫ్ వీల్ మేక్ ఇట్ టు ది ఎండ్ అండ్ ప్లే ఆల్ ద మూవీస్ ఫ్రమ్ హిస్, ఆల్ ద సాంగ్స్ ఫ్రమ్ హిస్ మూవీస్ అని. అండ్ ఎస్, స్పైడర్ మూవీ ఆల్సో ఐ థింక్ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ అస్ వెంట్ విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది, కొంతమందికి నచ్చింది. అండ్ ఈ సినిమాకి కూడా వేర్ మై ఫ్రెండ్ కేమ్ అండ్ టోల్డ్ మీ వావ్ సినిమా చాలా బాగుంది అని. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ జడ్జింగ్ హర్ అనమాట. నేను అన్నా, ఎలా నచ్చింది నీకు ఈ సినిమా, హౌ డిడ్ యూ లైక్ దిస్ మూవీ అని. షీ సెడ్ నో, ఐ థారోలీ ఎంజాయ్డ్ దిస్ మూవీ అని. సో దిస్ ఈస్ వన్ రివ్యూ ఐ రిమెంబర్ ఆఫ్ స్పైడర్. మేబీ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ అండ్ నేను మళ్ళీ సెకండ్ టైం చూడలేదు, బికాస్ ద ఫస్ట్ టైం ఓన్లీ ఐ డిడ్ లైక్ ఇట్ దట్ మచ్ అని. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ టేక్ ఆన్ స్పైడర్, 9726361966, అండ్ వీ ఆర్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ మహేష్ బాబు గారు. అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యు నో ఇంట్రెస్టింగ్ గ్రోయింగ్ అప్ విత్ హిస్ మూవీస్ అండ్ వాచింగ్ హిస్ మూవీస్ అండ్

Well, that's Bharatane Nenu Manandarki, and did we all love this movie collectively? Srimanthudu Tarvata Manamuka pattern observe Jaden start Chesamu as viewers. I am not talking about as fans, but definitely as viewers. Manam, maybe we thought this is similar pattern, any, but we did enjoy Bharatane Nenu, and Bharatane Nenu's my biggest highlight was, yes, obviously Mahesh Babu garu unnaru cinema lo, I will not deny that, but I think heroine peru Kiara Advani. Yes, Kiara Advani. I think first time in tanani full fledged ga ee movie lo chusanu, and I really liked her in this movie. And obviously Mahesh Babu gari ironed shirts and that tip top look undi kada, those shirts and those pants and a formal look, definitely all of us became fans of that look, right? And obviously we have our favorite moments from this movie like other movies also, right? And nenu ippudu observe chesina pattern enti ante, స్టార్టింగ్ మీరు యాక్చువల్లీ నోట్ చేస్తుంటే 1999 నుంచి ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ ప్యాటర్న్ దట్ హీ హస్ ఫాలోడ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ హస్ డన్ ఇస్ కాన్షియస్లీ ఆర్ అలా అయిపోయిందా అని. స్టార్ట్ చేసినప్పుడు హీ డిడ్ 2 మూవీస్ పర్ ఇయర్, అండ్ యు నో వన్స్ మనకి వి గాట్ యూస్ టు హిమ్, అండ్ ఐ థింక్ ఒక్కడు ఆర్ పోకిరి తర్వాత హీ స్టార్టెడ్ డూయింగ్ కొంచెం బ్రేక్ ఇచ్చి 1 మూవీ పర్ ఇయర్ ఆర్ యు నో ఒక 2 ఇయర్స్ లో ఒక మూవీ అని. బట్ ఓన్లీ బిగ్

గ్రాఫ్ వచ్చింది మనకి అతిథికి కలేజాకి మధ్యలో, బట్ అదర్వైజ్ ప్రిటీ మచ్ ద గ్రాఫ్ హెస్ బీన్ సేమ్. ఎవ్రీ ఇయర్ వన్ మూవీ ఒక హిట్ వచ్చిన తర్వాత, అండ్ నౌ వీఆర్ సీయింగ్ అ లిటిల్ లెస్ ఫ్రీక్వెన్సీ, అండ్ వీ డోంట్ నో వారణాసి ఎప్పుడు వస్తుంది అని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్, అండ్ రేపైతే ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని జనాలు అయితే అనుకుంటున్నారు వారణాసి గురించి సండే రోజు. సో మేబీ వస్తుంది, మేబీ కాదు, వీ డోంట్ నో, బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ గ్రాఫ్. లైక్ ఐ ఫీల్ లైక్ ఒక forget about if he's an actor, he's a superstar or whatever. As a working individual, in a career graph ela ite establish ayundo, I'll start off with 2 movies per year so that naku janaloki I can penetrate into the audience, and then nenu oka superstar ayin tarvata I'll start doing 1 movie per year, and once I become like bigger than the superstar, right? So I think I should just koncham tagistu ravali, because my brand should speak for itself, and I think I feel like that's a nice graph to be on than okoksari manam we just see actors konni movies chestaru but very few movies and they're already superstars and all of that. So I'm not indicating any actor over here, it is just my observation. So ee observation lo aithe naaku I think I'm really admiration of his career graph with the movies that he has done. Definitely meer kuda epudanna just have a look at his career graph and you'll understand. Oka working individual lo maatladutunnanu nenu.

లోన్ అప్పుడు ఆబ్వియస్లీ ఎవ్రీ వీకెండ్ ఎక్కడికొక్కడికి వెళ్ళడం, సినిమాలు చూడడం, ఆ తెలుగు వినడం అనేది నాకు చాలా అరుదైపోయింది వెన్ ఐ వాస్ స్టడీంగ్ ఇన్ కాలేజ్. అండ్ ఐ క్రేవ్డ్ ఫర్ ఇట్, క్రేవ్డ్ ఫర్ ఇట్, క్రేవ్డ్ ఫర్ ఇట్, అసలు ఒక లెవెల్లో క్రేవ్ చేశాను నేను. అండ్ ద మోమెంట్ నేను ఐ థింక్ ఐ కేమ్ ఫర్ వెకేషన్ ఇన్ డాలస్ అండ్ సర్లే నీకెవరు సినిమాకి వెళ్ళాం అప్పుడు, ఐ థింక్ ఇట్ వాస్ డిసెంబర్ వెన్ దిస్ మూవీ రిలీజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జాన్యురి టైంలో, ఆ పండగ టైంలో రిలీజ్ అయింది. అండ్ ఆ వాయిస్, ఆ తెలుగుతనం విని నాకు ఐ కైండ్ ఆఫ్ ఐ క్రాక్డ్ అప్ అన్నమాట. ఒక థియేటర్ లో ఒక ఏమంటారు అది ఒక సుకూన్ లాంటిది వచ్చింది నాకు. అబ్బా, ఓ మై గాడ్, ద లాంగ్వేజ్, ఐ మిస్డ్ పీపుల్ స్పీకింగ్ ఇన్ తెలుగు సో మచ్. ఆల్మోస్ట్ ఒక 6-7 months ఐ మిస్డ్ దట్. సో ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఫర్ సరేలేరు నీకెవరు మూవీ. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్సెస్? 9726361966.

0: మీ అమ్మ నా ఎక్కుంటారు బాబు.
1: అమ్మా, తాంబూలాలు ఎవరు తీసుకుంటారు?
0: మా అబ్బాయి అజయ్ తీసుకుంటాడు.
1: మీ అబ్బాయి అజయ్ రాలేదన్నారుగా.
0: నేను చెప్తుంది ఈ అబ్బాయి అజయ్ గురించి.

Well, that's it. That's our show, Mahesh Babu Garmida, and wishing him many, many happy returns of the day. Meera Koda next time, a actor right now. Forget about if you're a fan of them, if you're not a fan of them, whatever it is. Meera, every actor fan, Aina Koda, Avakapaina Koda, observe how they have impacted your life. Not just Meera, pay chase cinema chustunara ani, which phase you are in your life, and vala cinema ela contribute chestunayi meeku ani. And see, contribution ante doesn't have to be like, oh my god, na. జీవితంలో నేను ముందరికెళ్ళాను ఈ కాంట్రిబ్యూషన్ తో అని. యాజ్ అ పర్సన్ హౌ యూ ఎంజాయిడ్ దర్ మూవీ ఆర్ వాట్ వాజ్ దట్ మూవీ, వాట్ డిడ్ దట్ మూవీ మీన్ అట్ దట్ టైమ్ టు యూ. మీరు డెఫినెట్లీ ఇఫ్ వీ స్టార్ట్ వ్యూయింగ్ మూవీస్ ఆర్ సీయింగ్ మూవీస్ లైక్ దిస్ రైట్, మనం ఒకళ్ళకి ఫ్యాన్ ఉండ అందరికీ ఫ్యాన్స్ అయిపోతామని ఐ బిలీవ్ దట్. బట్ ఆబ్వియస్లీ వీ విల్ ఆబ్వియస్లీ హ్యావ్ అవర్ లైకింగ్, ఆ లైకింగ్ ఎవరు కొట్టి పారేయట్లేదు. బట్ డెఫినెట్లీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వై యూ ఆర్ డూయింగ్ దిస్, ఇట్ గివ్స్ యూ అ బెటర్ సాటిస్ఫాక్షన్ అని. అండ్ దట్స్ మిలేనియల్ ముచ్చట్లు ఫర్ టుడే. విషింగ్ మహేష్ బాబు గారు అ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఐ కుడెంట్ ఫినిష్ మై దిస్ థింగ్, బట్ ఐ స్టిల్ వీ స్టిల్ హ్యావ్ 4 మినిట్స్ టు గో, సో లెట్స్ సీ వి

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications.

Notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi. Istilama vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Naku inka gurtundi, 20 years ago mem US move ainappudu evaina pandagalu vaste mukhyanga ugadi sankranti lantivi traditional ga celebrate cheskovadaniki kavalsina vastulu dorikeve kaadu, edo ala kaani chesevallam. And then today India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries degge nunchi pooja samanlu puvvulu evaina you name it we got it. In that to just one stop shop, from fresh produce rotis to everyday puja essentials, one name to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్.

0: masala, simple chats to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madira and Masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
1: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పుడాగను చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: ఎక్కడ పిలుచుకులేంటమ్మా?
1: అమ్మాయి బాగుండాలి గాని ఎక్కడ కలిస్తే ఏంట్రా? అన్ని కుదిరితే ఇదే మీ అత్తగారి కాలనీ.
0: ఓ అదా మ్యాటర్, ఇల్లు చూసి ఫిక్స్ అయ్యామన్నమాట.
1: నోరు ముయ్,
0: యు ఆల్వేస్ గుడ్ అట్ లెక్కలమ్మా, కీప్ ఇట్ అప్.
1: ఎక్స్ట్రాల్ మాట్లాడుకు. బాగున్నారా?
2: బాగున్నానండి. బాగున్నావు బాబు? ఎప్పుడో వచ్చినప్పుడు చూసాను.

Hi, hi. Hello. Happy Friday. And welcome to Sirvi Detour with me, Rajeshwari. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఇవాళ కార్యక్రమం కొంచెం ఆలస్యంగా మొదలు పెట్టాను, క్షమించాలి. బట్ డెఫినెట్లీ ఐ హ్యావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు డిస్కస్ టుడే. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ టూ థాట్స్. ఒకటి అర్జెంట్ గా మీకు చెప్పేయాలి అని అనిపించే విషయం, విచ్ ఇస్ క్యారింగ్ ఫ్రమ్ యెస్టర్డే. ఇంకొకటి ఇవాళ్లే వచ్చిన ఒక ఫ్రెష్ థాట్ అనమాట. సో ఈ రెండు కూడా మీతో మాట్లాడేయాలి, ఆఫ్ కోర్స్ విత్ లాట్ ఆఫ్ సాంగ్స్, కొన్ని కొత్త కొన్ని పాత. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఎల్ఎల్ మిక్స్ ఆఫ్ హియర్ అండ్ దేర్. మీరేం వినాలనుకుంటున్నారు? వాట్ వుడ్ యూ లైక్ టు లిసన్ టు? కాల్ మీ 972-636-1966.

Welcome back to Surabhi the Tour with me, Rajeshwari, only on Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi, America, Telugu Nistam and Dallas, number one Telugu radio station in the OG Telugu Radio of America, yes. And Ivala Karikramaniki, Nen Rajeshwari, me host ni, I'll be with you till 7 PM. Ite, baita vatavaranam emuntundi ante, 101 degrees lo undi, temperature wise, feels like 107. అక్కడక్కడ కొంచెం చిన్న బ్రీజ్ అయితే వచ్చింది నేను ఇందాక బయటకు వెళ్ళినప్పుడు. సో ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ ఓకే, నాట్ సూపర్ బ్యాడ్ టు బి ఆనెస్ట్. కానీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వరుసగా 3 రోజులు హై 99 చూపిస్తాను. సో 3 డిజిట్స్ టచ్ అవ్వడం లేదు టెంపరేచర్. వి షుడ్ బీ స్లైట్లీ బెటర్ అనిపిస్తోంది. ఎస్పెషలీ రేపు కొద్దిగా క్లౌడీ కూడా ఉంది వాతావరణం. సో మేబీ ఈ వీకెండ్ కోసం కొంచెం కనికరించి అలా చల్లబడుతుందేమో అనుకుందాం. ఓకేనా, అది విషయము. సో మనం ట్రాఫిక్ సంగతి కూడా చూడాలి, కాసేపట్లో చూద్దాం. 2 గంటల కార్యక్రమం స్టార్ట్ అవ్వగానే విల్ కంటిన్యూ ఇన్ టు దట్. అయితే వాట్ ఆర్ యూ ఫీలింగ్ లైక్? ఇవాళ మీరేం వినాలనుకుంటున్నారు? నేనేమి వినాలి అనిపించాలి అనుకున్నానో అవన్నీ నేనైతే లైన్అప్ చేసి పెట్టుకున్నా. బట్ మీరేం వినాలనుకుంటున్నారు కాల్ చేసి నాకు చెప్పండి. 972-636-1966. నిన్నటి నుంచి నన్ను ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు నేను చెప్పాలి, ఎప్పుడెప్పుడు షేర్ చేయాలి అని అనుకున్న విషయం ఒకటి ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఆ విషయం కూడా నేను ఐ వాంట్ టు టాక్ టు యూ. ఇంకొక పాట విని వచ్చిన తర్వాత మేబీ విల్ గెట్ ఇన్ టు ద కాన్వర్జేషన్ అని అనుకుంటున్నాను నేను. బికాస్ ఇప్పుడు పాటలు మన మాటలు మొదలయ్యాయి కాబట్టి అలా కాస్త కొన్ని పాటలు వినేసానండి. వచ్చిన తర్వాత నేను అనుకున్న టాపిక్ లోకి క్విక్లీ జంప్ అయిపోదాం. 972-636-1966. యాజ్ ఆల్వేస్, రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్, దిస్ ఇస్ యువర్ లైన్.

అదండి సంగతి బొమ్మరిల్లు సినిమా నుంచి మీరు విన్న పాట. అండ్ ఐ డూ హ్యావ్ అ కపుల్ ఆఫ్ రిక్వెస్ట్. ఈ పాటలు కూడా వినిపించేస్తాను నేను. సో ఫ్రైడే ఈవినింగ్ రైట్, మనకేం వినాలనిపిస్తే అది వినేయడమే. కొత్త పాట అనేం లేదు, దేర్ నో రూల్ లైక్ దాట్. ఇట్స్ జస్ట్ అబౌట్ సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ, సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ కామ్, సంథింగ్ దట్ మేక్స్ యూ ప్రాబబ్లీ రిమెంబర్ సంబడీ స్పెషల్ మేబీ. అలాంటి పాటలు ఏవైనా సరే మీరు వినాలనుకుంటే కాల్ చేసేయచ్చు 972-636-1966. సో యెస్టర్డే వాజ్ వెరీ యెస్టర్డే ఈవినింగ్ షో చేసేసిన తర్వాత సాయంత్రం అంతా కూడా నాకు చాలా రకరకాల ఎమోషన్స్ అనమాట, అండ్ రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి. అండ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇన్ ద నైట్ లేట్, ఆల్మోస్ట్ 11-11:30 దాకా కూడా ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ ద సేమ్ థింగ్ దట్ ఐ వాజ్ డూయింగ్ అండ్ వాట్ ఇట్ ఈస్ అనేది మాట్లాడదాము. బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ అప్ దట్ టాపిక్ క్విక్లీ, బట్ జస్ట్ టు గివ్ యూ లిటిల్ పర్స్పెక్టివ్ అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఇన్ వన్ ఈవినింగ్, లాట్ ఆఫ్ లెర్నింగ్స్ అండ్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ లాట్ ఆఫ్ you know emotions that I felt, and definitely I want to talk about all that with you. But right now I have a very special request song, Anand gar nunchi vaalla sister Sasikala gariki, who is not in Dallas. Ekkada ani adagadam nen marchipoyanu Anand garu, but I want to wish a very very happy Friday to your sister, and here is to those beautiful memories with a beautiful almost Vividha Bharati paata ani cheppachu, cinema pai telisthe call cheyandi.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, manabadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey మొదలుపెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. మీకు వాయనం

0: వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
1: I have.
0: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై Please today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy.

0: వెల్కమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ అ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి విజయ్ గారు, ఐ హ్యాడ్ టేక్ యూ ఆన్ ఎయిర్. ఎలా ఉన్నారు? మీ రేడియో వాల్యూమ్ తగ్గించి మాట్లాడతారా ప్లీజ్? ఓకే, కెన్ యూ హియర్ మీ నౌ?
1: హలో,
0: యా అండి, కెన్ యూ హియర్ మీ నౌ?
1: యా, ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉంది. నాకేదో
0: రేడియో వాల్యూమ్ తగ్గించాలి. కాల్
1: చేసిన సాంగ్ రిక్వెస్ట్ అండి. ఇది ఇళయరాజా గారు వచ్చారు కదా,
0: చెప్పండి.
1: ఓకే, సో మంత్రి గారు వేయకుండా
0: మంత్రి గారు వేయకుండా సినిమా నుంచి పాట కావాలా మీకు?
1: హలో
0: చెప్పండి. మీరు మధ్య మధ్యలో అయితే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. చెప్పండి, మంత్రి గారు వేయకుండా పాటనా మీరు అడిగేది?
1: ఏమని నేర్చెల్లి పాడదనా?
0: ఆల్ రైట్ అండి, తప్పకుండా. ఓకే, సో ఖచ్చితంగా విందాం ఆ పాట. టిపికలీ మనం ఇవన్నీ మన థర్స్డే రెట్రో మూడ్ లో వినే పాటలు అనుకోండి, బట్ డెఫినెట్లీ వీ విల్ లిసన్ టు ది సాంగ్. ఆర్ యు ఎక్సైటెడ్? ఇళయరాజా గారి షో వస్తుంది డాలస్ కి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మనము ఎప్పుడైతే ఈ మల్టీ లింగ్వల్ కాన్సర్ట్స్ అవుతాయో డాలస్ లో, సమ్హౌ ఏదో ఒక రకంగా చాలా మంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. బికాస్ తెలుగు పాటలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ క్రౌడ్ చాలా మిక్స్డ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి లిమిట్ అయిపోతూ ఉంటాయి ఆ నంబర్స్, అండ్ ఆబ్వియస్లీ మనం డిసప్పాయింట్ అవుతాం. ఇది చాలా సార్లు జరుగుతుంటుంది. హోప్ఫుల్లీ దిస్ టైమ్ హీ విల్ సింగ్ మోర్, హిస్ ట్రూప్ విల్ సింగ్ మోర్ తెలుగు సాంగ్స్ ఆల్సో. హోప్ఫుల్లీ యూ ఆల్ విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. సరే, అయితే ఇవాళ నేను ఇందాక చెప్తున్నాను కదా ఒక టాపిక్ మాట్లాడాలని. నిన్న ఏం జరిగిందంటే, నేను నిన్నటి నుంచి ఈ విషయాన్ని చర్చకి తీసుకొచ్చి, చర్చ కాకపోయినా డెఫినెట్లీ ప్రస్తావన అయితే వచ్చింది మన రేడియో షోలో కూడా. దెర్ వాజ్ వన్ లేడీ అండ్ ఆవిడకి డాలస్ డౌన్ టౌన్ దగ్గర తనకి ఏదో హెల్ప్ అవసరం అవుతుంది అన్న ఒక వార్త ఒకళ్ళు కాల్ చేసి చెప్తే, టెక్స్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అది చెప్తే, నేను ఇనిషియల్ గా ఏమనుకున్నానంటే, మనం వి కెనాట్ షేర్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ వాళ్ళకి సంబంధించిన వివరాలు, అలా వాళ్ళ పర్మిషన్ లేకుండా షేర్ చేయడం కరెక్ట్ కాదేమో అని ఐ డింట్ షేర్ మచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. కాకపోతే ఐ వాజ్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గో విజిట్ ఆఫ్టర్ మై షో. నేను వెళ్లాను అక్కడికి, వెళ్లి ఐ వాజ్ ఏబుల్ టు ట్రై ఇంటరాక్ట్ విత్ ద పర్సన్ అండ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ద సమరీ ఆఫ్ ద హోల్ కాన్వర్సేషన్ ఆర్ మై ఇంటరాక్షన్ మై ఎన్కౌంటర్ విత్ దట్ ఈవినింగ్ యెస్టర్డేస్ ఈవినింగ్ అండ్ ద హోల్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఫైనలీ ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ టైప్ ఆఫ్ ఎ థింగ్. అండ్ యా, షీఈస్ ఇన్ అ ప్లేస్, సేఫ్ ప్లేస్ ఇన్ అ సేఫ్ ఏరియా రైట్ నౌ వేర్ షీ షుడ్ బి. ద పాయింట్ దట్ రియలీ మేడ్ మీ థింక్ సూపర్ హార్డ్ ఏంటంటే, అప్పుడప్పుడు మనం ఓవర్లీ, I don't know right words vetukutunna nenu correct ga maatladataniki, because I don't want to hurt anybody. End of the day everybody try to help, everybody try to be there for her and avade safe ga undali ani anukunnaru. Kaakapothe manam teeskune daale evithe untayo, manam enchukune daale evithe untayo, avi okokka sari anta ఇది ఇవ్వకపోవచ్చు, అంటే అంత మనకు కావాల్సిన ఒక ఆ కైండ్ ఆఫ్ రిజల్ట్ ని ఇవ్వకపోవచ్చు. అది కొంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మనం వి రియలీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ చూజింగ్ వాట్ ప్యాత్ మనం తీసుకుంటున్నాము, ఎవరికైనా సహాయపడాలి అని అనుకున్నప్పుడు అట్లా అని అనిపించింది అనమాట నాకు. దీని గురించి మోర్ ఐ వాంట్

టు టాక్ ఇన్ డీటెయిల్ మాట్లాడదాము. బట్ మంచి పాట అడిగారు కాబట్టి ఆ పాట వినేసిరండి. సినిమా పేరు ఆయన ఆల్రెడీ చెప్పారు, బట్ ఎవరికైనా తెలిస్తే కూడా కాల్ చేయొచ్చు 9726361966.

Welcome back to Surabhi Detour. A quick look at the traffic. Anta bad galedu for a Friday evening. 75 north is slightly busy. Anta too much traffic ekkada ledu, congestion ledu. 75 south kuda same situation. Kani, there was an accident on 75 south runner road deggara. Just ippude ayindi. So konjam chinna area block ayyundi akkada. But ఇప్పుడే యాక్సిడెంట్ రిపోర్ట్ అయింది కాబట్టి మేబీ కొంచెం సేపట్లో అక్కడంతా పెరగచ్చు ట్రాఫిక్. సో వాచ్ అవుట్ దట్ రూట్. అండ్ దేర్ ఇస్ అనదర్ యాక్సిడెంట్ కాదు, స్టాల్డ్ వెహికల్ ఆన్ 30 West నియర్ 35 అండ్ 67 ఆ జంక్షన్ లో ఉంది ఒక వెహికల్. దానివల్ల కూడా కొంత ట్రాఫిక్ అక్కడ కంజెషన్ కనపడుతుంది. బట్ అదర్వైజ్ 35 South దేర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ద రెగ్యులర్ ఏరియా వేర్ ద కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. 35 North ఇస్ ప్రిటీ కూల్, హైగా ఉంది రోడ్ అంతా. 121 South అండ్ 121 North కూడా చాలా చాలా క్లియర్ గా కనిపిస్తుంది నాకైతే. బట్ ఇఫ్ యూ హ్యాపన్ టు సీ సంథింగ్ ఎల్స్ డెఫినెట్లీ కాల్ చేయండి. అండ్ టర్న్ పైక్ ఇస్ తో అసలు నో ట్రాఫిక్ ఎట్ ఆల్, చాలా ఖాళీగా ఉంది టర్న్ పైక్ సైడ్. సో 635 West కూడా చాలా చాలా హ్యాపీ డ్రైవింగ్ రోడ్ డే రైట్ నౌ. అండ్ సో ఈ 635 East ఎక్సెప్ట్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ ఒక చిన్న 635 LBG ఫ్రీవే సౌత్ at US80 ఒక చిన్న బ్లాక్ ఉంది, కనెక్షన్ బ్లాక్, పార్షల్ బ్లాక్ అది. దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ ఉంది, అదర్వైజ్ ఇట్ ఇస్ ఆల్ క్లియర్. సో ప్రిటీ మచ్ ఆల్ క్లియర్ ఫర్ ఫ్రైడే ఈవినింగ్. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, ఏం చేస్తున్నారు ఇవాళ ఈ సాయంకాలం, ఏంటి ప్లాన్స్ అండ్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి, కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ ఆల్సో స్టేట్ ఫెయిర్ కి సంబంధించి ఒక అప్డేట్ ఏంటి అంటే, ఐమ్ షూర్ యూ మస్ట్ హెవ్ నోటీస్డ్ ఆల్రెడీ, న్యూస్ లో చూసుంటారు, తెలుసుకుని ఉంటారు. స్టేట్ ఫెయిర్ లో 2024 లో ఒక ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి దే హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ ద గన్ బ్యాన్. అటార్నీ జనరల్స్ ఆఫీస్ నుంచి దే హ్యావ్ ట్రైడ్ టు ఓవర్ టర్న్ దట్ రూల్, సేయింగ్ అది ఇన్కన్వీనియన్స్, వాట్ ఎవర్ సేఫ్టీ కాదు ఫర్ ద పీపుల్, వాట్ ఎవర్ దే హ్యాడ్ దేర్ ఓన్ story or their own point of view about this, and they were trying to overturn this rule that they had, that had been in place since 2024, but court has rejected that appeal, which means there will be the gun ban even now at state fair, just to make sure people are safe and enjoying the fair as it is supposed to be. Adi vishayam. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఇంకొక మంచి పాట వినేసిరండి. పాట విన్న తర్వాత మనం మళ్ళీ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఫర్ నౌ యూ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూలు.

వెల్కమ్ బ్యాక్ టు సుర్భి ది టూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ మనము క్విక్ గా ఒకసారి అసలు కొన్ని ప్రకటనల విషయం ఏంటో చూసేసి ఆ తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. ఇంకొక వీఆర్ లైక్ ఆల్మోస్ట్ 50% ఇన్ టు ది షో టుడే, కాబట్టి లెట్స్ టేక్ అ క్విక్ లుక్ ఏకాల్ విద్యాలయ వారి కథక్ డాన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాము. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఇదొక బ్యూటిఫుల్ ఈవినింగ్ మీ ముందుకి రాబోతోంది. ఏకాల్ విద్యాలయ DFW చాప్టర్ ఇస్ ప్రెజెంటింగ్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఆగస్ట్ 28వ తారీఖు శుక్రవారం గ్రాండ్ విల్ ఆర్ట్స్ సెంటర్ లో గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అండ్ యూ విల్ బి ఏబుల్ టు విట్నెస్ ది ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ on an enchanting theatrical experience. So definitely vellandi, and dinner kuda included undi ee program lo. Just for $35 dinner is included, and dinner starts at 5 PM, program begins at 7 PM. meer ganaka tickets konukovali anukunte tinyurl.com/kathakperformance2026, and ee event lone for small businesses they are giving an opportunity to showcase your business akkada venda booth pettukune avakasam undi. So if you are interested definitely contact cheyochu. You can reach out to us and we will connect you to them. And once again go to tinyurl.com/kathakperformance2026. అది లింక్ అన్నమాట టికెట్స్ కి. సో డెఫినెట్లీ ఇఫ్ యూర్ డాన్స్ లవర్, ఇఫ్ యు లైక్ ఎంజాయింగ్ వాచింగ్ సచ్ డాన్స్, డెఫినెట్ గా వెళ్లి చూడండి. అండ్ డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్స్ ఆర్థోడాంటిక్స్ నుంచి యూ హ్యావ్ అనదర్ మెసేజ్ దట్ ఐ నీడ్ టు రిమైండ్ యూ దట్ డీప్ క్లీనింగ్ is right now at $200 off. So clean teeth, healthy gums, confident smile, anni okke sari. So hurry and limited time lo unna ee offer ni mee santam cheskondi. Appointments kosam you can call 972-484-5400 or visit Dallas Smiles Dental and Orthodontics on 3234 Forest Lane, Dallas. Once again that number 972-484-5400. Adi vishayam. Okay, so manu ivala topic ki mandi vachestanu quickly. నేను ఎప్పుడు ఏమనుకునే దాన్ని అంటే సోషల్ మీడియా లైక్ ఆల్వేస్ రైట్, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో అంత, అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్, సో ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే ఇట్ కెన్ టర్న్ ఇన్ టు ఏమంటారు ఇన్ టు అ స్ట్రెంగ్త్. అండ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ నాట్ సో రైట్ వే దెన్ ఇట్ కెన్ ఆల్సో బికమ్ సంథింగ్ దట్ యూ డోంట్ వాంట్ ఇట్ టు బి. సో అది ఎంతో డేంజరస్ అవ్వచ్చు, లేదా చాలా చాలా పవర్ఫుల్ వెపన్, చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు ఫర్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది నిన్న మళ్ళా నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయము. ఎందుకు ఎలా అంటున్నానంటే నిన్నటి సిచ్యువేషన్ లో ఐ వాజ్ ఇన్ ఎ వెరీ యూనో ఇన్ ఎ డిలెమ్మా ఫర్ ఎ లాంగ్ టైం. ఎటు వెళ్ళాలి, ఎవరిని హెల్ప్ అడగాలి అనేది అర్థం కాని ఒక పరిస్థితిలో ద బెస్ట్ హెల్ప్ ఫర్ మీ వాజ్ ఖచ్చితంగా సోషల్ మీడియా. అది ఎలా, ఎందుకు ఎలా అంటున్నాను, ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ వైబ్ ఉన్న సాంగ్. 972-636-1966 ఫర్ ఆల్ యూర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్.

అదండి సంగతి. సో బ్యాక్ ఆన్ ద టాపిక్ వచ్చేస్తే, ఎందుకలా నేను సోషల్ మీడియా నాకు నిన్న దట్ వాజ్ లైక్ ఒక రకంగా నాకు ఒక పవర్ లాగా అయిందనమాట. సో ఐ ట్రైడ్ మల్టిపుల్ ఆప్షన్స్. నేను ఏం చేస్తానంటే ఐ విల్ కంప్లీట్లీ నా నిన్నటి ఎక్స్పీరియన్స్ ని ఎందుకు అవసరం షేర్ చేయటం అంటే, ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ సంబడి, ఇన్ కేస్ యూ థింక్ ఆఫ్ అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు, ఒకవేళ వస్తే మీరు కనుక ఎట్లాగా దానికి బెస్ట్ వే ఏంటి అని అనుకుంటే, మేబీ యూ విల్ హ్యావ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఐ బిలీవ్ వాట్ ఐ డిడ్ యెస్టర్డే రియలీ హెల్ప్డ్ అండ్ వర్క్డ్ అవుట్ అని, అందుకు ఐఎమ్ షేరింగ్ ఇట్. సో వాట్ ఐ థాట్ ఈస్, ఫోటో తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, నేను కూడా రేడియో సర్బీ పేజ్ లోనో మన ఇన్స్టాలోనో ఎక్కడో పెట్టేయచ్చు, జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ యూనో ఫ్యూ మినిట్స్. కానీ ఐ థాట్ ఇన్ మై మైండ్ ఐ ఫెల్ట్ లైక్ అలా చేయటం వల్ల వాళ్ల ప్రైవసీకి బ్రీచ్ అవుతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఫార్వర్డ్స్ వస్తాయి కదా, యూనో ఫండ్ గో

అండ్ మీ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, దానికి ఏంటి పర్పస్ అంటే షేర్ చేయటం. యూ హ్యావ్ టు షేర్ ఇట్ సో ఇట్ గెట్స్ కంప్లీట్ అటెన్షన్ అండ్ ఇట్ గెట్స్ యునో ద డ్యూ రెస్పాన్స్ దట్ ఇట్ రిక్వైర్స్. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఎనీబడి రిక్వెస్టెడ్ అస్ టు షేర్ విత్ పబ్లిక్. సో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టడం కరెక్ట్ కాదని నేను అనుకున్నాను. అండ్ సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ జస్ట్ కెప్ట్ గోయింగ్ విత్ ఇన్ ద సర్కిల్స్, ఇన్ ద నోన్ సర్కిల్స్ హెల్ప్ కోసం రీచ్ అయ్యాను. ఐ ట్రైడ్ కాలింగ్ కాలింగ్ కాలింగ్ మెనీ మెనీ షెల్టర్ హోమ్స్, మెనీ మెనీ people, many many places, but everything went in vain for many reasons. So then I didn't know what to do, and the last resort for all of us, we know that we call 911. And yesterday for whatever reasons naaku ventane response raledu kani mellaga vachindi response, and I used social media to track down to see if I have any common circle ekkadaina information untunda ani. I tried to see, and luckily I only found one common కనెక్షన్. అది కూడా డిగ్ చేసి డిగ్ చేసి డిగ్ చేస్తే ఒకే ఒక కామన్ కనెక్షన్ నాకు దొరికింది. కానీ వన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్, వన్ ఇస్ సూపర్ పవర్ఫుల్ అయితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ దెన్ హ్యావింగ్ 10 కామన్ కనెక్షన్స్. అది నిన్న మళ్ళా ఇంకోసారి ప్రూవ్ అయింది. అండ్ దట్ వన్ పర్సన్, థ్యాంక్స్ టు ద పర్సన్, ఐ కెనాట్ టేక్ దేర్ నేమ్ ఆల్సో, బట్ థ్యాంక్ యూ సో మచ్ టు దట్ పర్సన్ హూ డజంట్ లివ్ ఇన్ డాలస్, అగైన్ ఎక్కడో ఉంటారు అక్కడి నుంచి కూడా దేవర్ ఏబుల్ టు హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ లెట్ ద ఫ్యామిలీ కమ్ అండ్ కనెక్ట్ విత్ ద విక్టిమ్ yesterday, the person who was suffering yesterday. ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏం చేసినా కానీ, మీ అందరికి నా పర్సనల్ అర్జ్ ఏంటి అంటే, ఏం చేసినా కానీ ఒక్కసారి ఆలోచిద్దాం బిఫోర్ వీ పోస్ట్ ఎనీథింగ్ టు సోషల్ మీడియా, బిఫోర్ వీ యాక్చువల్లీ షేర్ అండ్ స్ప్రెడ్ ద న్యూస్. ఒకే ఒక్క సెకండ్ ఆగి ఆలోచిద్దాం, ఇస్ దాట్ వాట్ ద మొమెంట్ ఈస్ కాలింగ్ ఫార్? చాలా చాలా అవసరం అది, బికాస్ అది చాలా దూరం వెళ్తుంది. మనందరికీ తెలుసు కదా, ఎప్పుడైనా కొన్ని చాలా మనం మంచి చేయాలనుకున్నప్పుడు మంచి వెళ్ళకపోవచ్చు ఎక్కువ దూరం, కానీ నాట్ సో మంచి మాత్రం చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేసేస్తుంది. సో బీ వెరీ కాషియస్, బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ షేరింగ్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఐ సిన్సియర్లీ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. లెట్స్ టేక్ ఎ క్విక్ లుక్ ఎట్ ఇంకా ఏమైనా మనకి ప్రకటనలు ఉంటే అవి కూడా మీతో షేర్ చేసేయాలి కాబట్టి మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్. యు ఆల్ నో ద అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మైత్రీస్ ఇండియన్ కజీన్ ఇన్ అర్వింగ్. మీ అందరికి తెలుసు ద హిల్ టాప్ లొకేషన్స్, అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికైనా ఊరికే వెళ్లి అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బుఫే దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ దగ్గర నుంచి అన్ని కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికైనా ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ is guaranteed. And mean to jerge functions kavachu, parties kavachu, corporate events kosam avachu, denkaina sare one of the best catering and banquet services in town with Maitri's Indian Cuisine. They are now serving in Irving, South Lake and Frisco. Okay, back to our topic. Actually, nenu second topic cheppan kada, I wanted to ask you, chaala saarlu chaala chotla okati common ga em ganapadutundi madhya ante social media avachu, cinema avachu, or workplace avachu, corporate avachu, anywhere, any place, most of the times people are talking about the old and new generation, right? ee naaku ee process lo naake em anipistundante ఓల్డ్ అనగాని ఆర్ ఓల్డ్ సాంగ్స్ ఆర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ ఓల్డ్ థాట్స్ అనగానే ఎందుకు బై డిఫాల్ట్ ఒక నెగటివ్ కానోటేషన్ అటాచ్ అయిపోతుంది దానికి. వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ ఇట్? ఓల్డ్ అంటే బ్యాడా, న్యూ అంటే గుడ్డా? ఇస్ దట్ హౌ ఇట్ ఇస్ సపోజ్ టు బి? 9726361966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రొటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Istinama vayanam putsukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business.

వెల్కమ్ బ్యాక్ టు సుర్వీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ నేను మీతో పాటు ఇంకొద్దిసేపు ఉంటాను. ఇవాళ ఫ్రైడే స్పెషల్ షో చేయడానికి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. ఇట్స్ అ వెరీ వెరీ రేర్ థింగ్ దట్ హ్యాపన్స్ హియర్. సో యూ విల్ బి ఎక్సైటెడ్ ఐమ్ షూర్ ఆ వాయిస్ వినగానే. 7 to 9 ఇస్ అ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ దట్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో హ్యాంగ్ ఇన్ దేర్. 9 o'clock దాకా రేడియో సురభిలో మీకు ఎంటర్టైన్మెంట్ కి కొద్దవే లేదు. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. యాక్చువల్లీ రైట్ నా ఫర్ అ ఫ్రైడే ఈవినింగ్ కొంచెం ఇది మేబీ లిటిల్ నాట్ సో మచ్ ఫన్ అవుతుందేమో, కానీ ఐ డెఫినెట్లీ వాంట్ టు నో యువర్ టేక్. హౌ డు యూ సీ దిస్, యునో, ద వే ద ఒక పక్కనేమో లేఆఫ్స్ మీద లేఆఫ్స్ మీద పడుతున్నాయి, ఇంకో పక్కనేమో ద స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ సీమ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ అన్ప్రిడిక్టబుల్ అండ్ వెరీ ప్రిడిక్టబుల్ బోత్ వేస్. అండ్ American economy situation, which seems to be cooling down. And on the other side, there is this whole different world that is happening. And anni kuda okadaniki okati connect ayi, it is definitely getting affected. So oka suddenly oka Friday evening when you are like, you know, thinking about, okay, well, manam em cheddam chill cheddam atla annapudu eppudaina atlanti thoughts vastaya, what is going on around, ani how do you feel about the whole thing, meek itla anpistundi? Just call and just share with me. 9726361966. And here is the next song that's waiting for you. Ee paata vinne suchin tarvata manam kaasepu konni questions and answers session లోకి ఎంటర్ అవుదాం, మేబీ ఫర్ ద నెక్స్ట్ 45 minutes.

వెల్కమ్ బ్యాక్. సో క్విక్ గా నేనేం చేస్తానంటే కొన్ని కొన్ని సీన్స్ మీకు అట్లా వినిపిస్తూ ఉంటా, అవి వీలైనంత వరకు కొంచెం స్పెషల్ సీన్స్ ఇవి. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద సీన్స్ ఆర్. నేను అట్లా మీకు వినిపిస్తూ ఉంటాను, మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే సినిమా ఏంటి, హీరో ఎవరు అని. ఓకేనా? ఎందుకు హీరో ఎవరు అని అడుగుతున్నాను అంటే మీకు అర్థమైపోతుంది. టేక్ ఏ లిసన్.

0: ne bouge pas.
1: కేర్ఫుల్గా వింటే ఈజీగా చెప్పగలుగుతారు. ఇవేంటంటే మనము మీకు ఈ పాటికి అర్థమైపోయింది. హీరో ఎంట్రీస్ వచ్చిన ప్రతిసారి ఒక స్పెషల్ ఎలివేషన్లు వస్తుంటాయి కదా హీరోలకి, అలాంటివి కొన్ని సీన్స్ నేను మీకు ఆడియో వినిపిస్తా, మీరు అది విని నాకు ఆ హీరో ఎవరు సినిమా ఏంటి చెప్పాలన్నమాట.

Do I need to play more? I don't think so, right? మీకు ఈ పాటికి క్లూ వచ్చేసింది. చాలాసార్లు హుక్ లైన్ కూడా వచ్చేస్తుంది ఇంట్రోలో. సో ఇక్కడ వచ్చేసింది ఆ సినిమాకి సంబంధించిన హుక్ లైన్. ఎవరు ఏంటి ఐడెంటిఫై చేస్తే కాల్ చేయండి 9736316196. ఇంకొకసారి కొద్దిగా వినిపిస్తా, వినేసి చెప్పేసేయండి.

అదనమాట సంగతి. సో నాకు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, నేను కాల్స్ తీసుకుంటాం మీ సమాధానాలు వినటానికి. మీరు ఎవరైనా చెప్పాలనుకున్నా కాల్ చేసి చెప్పేసేయండి 9763619966.

ఓకే, నాకైతే ఆన్సర్స్ వచ్చేసినాయి, కానీ ఐ ఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఐ నీడ్ మోర్ పీపుల్, బికాస్ అంత పాపులర్ సినిమా అండ్ చాలా పెద్ద క్లూ ఇచ్చాను నేను అక్కడ మీకు. సో డెఫినెట్లీ ఇంకా ఇంకా ఇంకా చెప్పచ్చు. ఐ కెన్ వెయిట్, ఐ కెన్ డెఫినెట్లీ వెయిట్. సో హియర్ యు గో, ఇంకొకసారి కొంచెం ఐ విల్ గివ్ యూ లిటిల్ లీడ్ ఇన్ టు ద సీన్. ఈ దాంతో చెప్పేస్తారేమో అని అనుకుంటున్నాను నేను, చాలా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు చెప్పడం అని. సో లెట్ సీ, ఇంకొకసారి వినండి. అండ్ ఇది ఈ సినిమాకి సంబంధించిన హీరో ఎంట్రీ సీన్. హీరో ఎవరు, సినిమా ఏంటి?

0: It's a very big clue. Music చెప్పేస్తుంది, ఇట్ గివ్స్ ఇట్ ఆల్. కాల్ చేసి చెప్పండి 9763619666. మనం బ్రేక్ దగ్గరలో ఉన్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత పాట, పాట తర్వాత ఫ్యూ మోర్ హీరో ఎంట్రీ సీన్స్ ఫర్ యూ. సో స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. ఇందాక చెప్పినట్టుగా 7 to 9 మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్ స్టూడియోలో ఉన్నారు. సో డోంట్ మిస్ దాట్ ఛాన్స్. హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినవు ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ

పరుగు సినిమా నుంచి పరుగులు తీయకే అనే పాట, దట్ వాజ్ అ స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్. సో సాహితి, మీరు ఆ పాట ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వినలే ఈ పాట ఇదివరకు. ఇంట్రెస్టింగ్ సాంగ్, మణిశంకర్ గారి సంగీతంలో చిన్న సినిమా అండ్ హేమచంద్ర వాయిస్ లాగా అనిపించింది నాకు. ఐ హావెంట్ వెరిఫైడ్, సో డోంట్ కౌంట్ మీ ఆన్ దట్. ఆల్రైట్, సో బ్యాక్ ఆన్ ద టాపిక్. సో ఎస్, ఇందాక నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఆబ్వియస్లీ అత్తారింటికి దారేది. అది మనం విన్న మ్యూజిక్ బిట్. సరే, నేను నెక్స్ట్ మ్యూజిక్ బిట్ మీకు వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నా. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి మీ మెమరీని ప్రూవ్ చేసుకునే స్టేజ్ లో మీరుంటే, హియర్ యు గో. ఈ బిట్, ఈ హీరో

0: ఎంట్రీ బిట్ అనొచ్చు దీన్ని కూడా. ఇది ఏ సినిమాలోది హీరో ఎవరు?
1: కృష్ణ మనోహర్ ఐపీఎస్.
0: ఆ పేరు ఒకటి చాలా కథ అయితే వినండి.
1: ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 32567. Trained at Dehradun.
0: ఇలా మొత్తం సినిమా వినలేం కదా, చెప్పగలుగుతారు. ఇది చాలు, చాలా ఎక్కువ. దిస్ పోర్షన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఐఎమ్ 100% షూర్. యాక్చువల్లీ కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనగానే గుర్తొచ్చేస్తుంది మీకు. ఐఎమ్ గెటింగ్ కాల్స్, ఐ విల్ టేక్ ద రెస్పాన్సెస్ ఆఫ్ ఎయిర్. మీరు నెక్స్ట్ పాట వినేసి ఎంజాయ్ చేసేసి నాకు కరెక్ట్ సమాధానం చెప్పడానికి రెడీ అయిపోండి, అండ్ ఐ విల్ బి టేకింగ్ ద కాల్స్ ఆఫ్ ఎయిర్.

0: చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీకు చాలా ఈజీ అయిపోతుంది. కోక్రి మహేష్ బాబు ఎంట్రీ సీన్, కరెక్ట్, పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హియర్ ఇస్ అందులోంచి వచ్చిన ఇంకొక రిక్వెస్ట్, అది కూడా వినిపించేస్తున్నా. ఇది విని ఈ సినిమా ఎవరు, ఈ హీరో ఎవరు ఐడెంటిఫై చేయండి. 9726361966. అండ్ హియర్ యు గో.
1: సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. మ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ది బ్యాచ్, ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్.
0: సో ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్, ది క్యూట్ బాయ్. ఈ ఎంట్రీ ఏ హీరోది, ఏ సినిమా? 9726361966. ఎక్కువ టైం లేదు సార్, చకచకా చెప్పేసి నేను నెక్స్ట్ పాటకి వెళ్ళిపోతున్నా. హియర్ యు గో.

0: ఎస్ ఆఫ్ కోర్స్. మళ్ళీ నేను చెప్పక్కర్లే జల్సా, నేను ఎవరైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లో నేను ఎందుకంటే హీరో ఎవరు సినిమా ఎవరు ఏంటి అని రెండు అడుగుతున్నాను కదా. సో ఐ వాజ్ హోపింగ్ సంబడి విల్ సే జల్సా, బట్ అఫ్ కోర్స్ జల్సా ఎవరు తెలియదు, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు హీరో అంటారు అనుకున్నా. కానీ ఆల్ ఆర్ అమేజింగ్ యాజ్ ఐ కెన్ టెల్. సో యా, బ్రహ్మానందం గారు. ఈ పర్టికులర్ సీన్ గురించి మాట్లాడతాం కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మానందం గారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీయా? So here you go, next question. Sound audio vinesayandi. E hero evaru? Who's this? You got it already. Akade vachesindi kada meeku starting lone. But let's try one more.
1: Jumping potilu prarambham kaabothunnai. Deeni kosam entha mandi participants vacharu. Villallo evaru ekku high jump cheyagalaru? Vaalle winners. యా రాహుల్ అంకల్,
2: బాబాయ్ ఈ ఏళ్ళ ఎంత కలరంగా ఉందండి. ఎవరైనా ఒక్క బైక్ అడిగి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పడేయాలి. అయ్య బాబాయ్, బైకులు కంటే ఇళ్ళ పట్టుకున్నారు.
1: హియర్ కమ్స్ అవర్ ఈవెంట్ ఆర్గనైజర్ రేష్మ.
0: సో హూ ఇస్ దట్ ఈవెంట్ ఆర్గనైజర్? ద క్వశ్చన్ ఇస్ డిఫరెంట్. హూ ఇస్ దిస్ ఈవెంట్ ఆర్గనైజర్? Reshma.
1: Let's start the bidding.
0: So, ee bidding start avutunna scene ee cinema a Reshma ever. 972-636-1966. I'll take the calls off air and here we go. Your next song for you.

0: సూపర్ అండి, సూపర్. ఎస్, ఆల్ పర్ఫెక్ట్ ఆన్సర్స్. లాస్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది నాకు ఈ క్వశ్చన్ తోటి. అఫ్ కోర్స్ ఐ విల్ టేక్ యువర్ రెస్పాన్సెస్ ఆఫ్ ఎయిర్ లో, బట్ నేను ఇంకా మీకు టాటా బై బై చెప్పేసే టైం కూడా వచ్చేసింది. ఇవాళ కార్యక్రమం లో చివరికి వచ్చేసాం కాబట్టి, సో ఈ పాటతోటి మీ అందరికి చాలా ఐ జస్ట్ హ్యావ్ టు సే థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్, బికాస్ మా స్పెషల్ ఆర్జే ఇస్ కమింగ్ టు డూ అ స్పెషల్ షో. డెఫినెట్లీ యూ గోయింగ్ టు ఎంజాయ్ దట్, సో స్టే ట్యూన్డ్ ఆల్ ది వే టిల్ 9 PM. ఓకే, సో నేను మీకు ఇచ్చే లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది విని ఈ సినిమా పేరు మీరు నాకు ఆఫ్ ఎయిర్ కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 అండ్ మా నెక్స్ట్ ఆర్జే కరెక్ట్ ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తుంది. ఓకే, హియర్ యు గో.
1: అందుకే వీరయ్య సహాయం కోసం వచ్చాం. అరే బద్మాష్, తేరా బ్యాండ్ బజానే కే లియే ఏక్ ఫోర్స్ ఆ రహా హై.
0: ఇంతకన్నా కొయ్యక్కర్లేదు కదా నేను. సో ఎస్, నౌ టెల్ మీ విచ్ హీరో అండ్ విచ్ మూవీ. 9726361966 కాల్ చేయండి, ఆన్సర్ మన నెక్స్ట్ స్పెషల్ సర్ప్రైజ్ ఆర్జే ఇస్ గోయింగ్ టు రివీల్. Until then, you all have a safe and happy weekend. Stay happy, stay peaceful, stay fit and stay positive. Along with that, stay hydrated. Signing off, Rajeshwari.